శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026 జూన్ నెల 20వ తేదీ శనివారం. ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శుభోదయం.

0: సమయం 6 గంటలకు వస్తుంది. హిందీలో వార్తలు వింటారు.
1: आकाशवाणी समाचार के साथ मैं फरहत नाज।

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6 గంటల 5 నిమిషాలు. అర్చన క్షేత్రదర్శిని కార్యక్రమానికి స్వాగతం. చిరుదరహాసంతో తిరునామాలతో కటాక్షించే సుందరమూర్తి రూపమది. ఇరువైపులా శ్రీదేవి భూదేవి, కాస్త దూరంలో స్వామి పుష్కరిణిని తలపించే తరతరాల నాటి చెరువు. చెవులను చల్లగా తాకే గోవిందనామాలు. అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం తిరుమల ఆనంద నిలయాన్ని గుర్తు తెస్తుంది. 7 కొండల మీద ఉన్న భావనని కలిగిస్తుంది. ఇంతకీ ఆలయం ఏంటి, ఎక్కడుంది తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

రోషాత్ కలిం విదధతే కగుభశ్చ కుంభా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం పద్మే శమిత్ర శత

సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌ

శ్రీవేంకటేశ చరణం శరణం ప్రపద్యే రేఖామయధ్వజ సుధాకలశాత భద్రవజ్రాంబుశాంబురుగకల్పక శంఖచక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వచిహ్నైః శ్రీవేంకటేశ చరణం.

సగోచర సౌకుమార్యం శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. లక్ష్మీమహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్రరాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యో మాతు స్తనావివ శిశోరమృతాయ మానౌ ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ ముని నామదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ ముని నామదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీ

ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:27. అర్చన క్షేత్ర దర్శనం వింటున్నారు. ఇక ఈరోజు మనం చెప్పుకోబోయే గుడి కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని చిక్క తిరుపతి అంటే చిన్న తిరుపతిగా కూడా పిలుస్తారు కర్ణాటక ప్రజలు. ఇక ఈ ఆలయ స్థల పురాణం విషయానికి వస్తే, ద్వాపరయుగంలో శ్వేతకే అనే రాజు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాడు. ఆ సందర్భంగా అపారమైన హోమద్రవ్యాలను అగ్నికి ఆహుతిచ్చాడు. ఆ హవిసు మోతాదుకు మించడంతో అగ్నిదేవుడికి అజీర్తి వ్యాధి కలిగింది. దాంతో అగ్నిదేవుడు ఆ బాధను తగ్గించమని బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. అప్పుడు ఆ చతుర్ముఖుడు ఖాండవ వనంలోని మూలికలను తీసుకుంటే అజీర్తి సమస్య పోతుందని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

క్షేత్ర దర్శనంలో మనం తెలుసుకుంటున్నాం కర్ణాటక కోలార్ జిల్లాలోని చిన్న తిరుపతి అంటే చిక్క తిరుపతి ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రం విశేషాలు. ఇక అగ్నిదేవుడు అజీర్తి తగ్గడానికి కాండవనంలోని మూలికల కోసం ఆ సమయంలో కాండవనంలోనే ఉన్న కృష్ణార్జునుల సహాయం కోరాడు. దానికి సరేనన్నారు నరనారాయణులు. ఈ విషయం తెలిసిన ఇంద్రుడు

కుండపోతగా వర్షాలు కురిపించి అవరోధాలు సృష్టించాడు. దాంతో అపార అస్త్ర సంపత్తితో ఆకాశంలో ఒక రక్షణ వలయాన్ని సృష్టించాడు అర్జునుడు. దీంతో నిర్విఘ్నంగా ఖాండవవనాన్ని దహించి తన అజీర్తి బాధను తగ్గించుకున్నాడు అగ్ని. అయితే ఆ ఘటనలో అక్కడే ఉన్న, అంటే ఖాండవవనంలోనే ఉన్న తక్షకుడి కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ సర్పరాజు అగ్ని తన దైవత్వాన్ని కోల్పోతాడని శపించాడు. ఫలితంగా అగ్ని ఉనికి కరువైపోయింది. భూలోకంలో యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. అప్పుడు అగ్నిదేవుడు ఏం చేశాడు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు క్షేత్రదర్శనంలో. కర్ణాటక కోలార్ జిల్లాలోని చిన్న తిరుపతిగా పేరుగాంచిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు. ఇక తక్షకుడు శాపం వల్ల దైవత్వం కోల్పోయిన అగ్నిదేవుడు పూర్వ వైభవం కోసం విష్ణుమూర్తిని ఉద్దేశించి ఘోర తపస్సు చేశాడు. ఆయన కటాక్షంతో శాప విముక్తిని పొందాడు. పొందాక అక్కడే విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. ఆ పవిత్ర స్థలంలో వెలసిన పుణ్యక్షేత్రమే ఈ చిన్న తిరుపతి అని స్థల పురాణం చెప్తోంది. కాలక్రమంలో ఈ ప్రాంతాన్ని చోళ హొయసల రాజులు పరిపాలించారు. ఇక ఆ సమయంలోనే స్థానిక గ్రామాధికారికి శ్రీనివాసుడు కళ్ళలో కనిపించి ఊరు పక్కనే ఉన్న చెరువులో తన అర్చామూర్తి ఉందని, దాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. ఆ అన్నవాళ్ల ప్రకారమే ఆ అధికారి చెరువు అడుగున మట్టిలో పూడుకుపోయిన దేవదేవుడి విగ్రహాన్ని బయటకు తీయించి ఎద్దుబండిలో తరలిస్తుండగా సరిగ్గా ప్రస్తుతం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న చోట ఎద్దులు ముందుకు కదలకుండా మొరాయించాట. ఆ సంకేతాన్ని పరమాత్మ ఆదేశంగా భావించి అక్కడే ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. మూలమూర్తి రూపురేఖలు అచ్చంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని పోలి ఉండడంతో స్వామిని వెంకటరమణుడిగా వ్యవహరిస్తారు. ప్రసన్న వదనంతో దర్శనమిస్తాడు కాబట్టి ప్రసన్న వెంకటేశ్వరుడిగాను ఆరాధిస్తారు. గుడి పక్కనే ఉన్న చెరువు వెంకటాద్రి పైన ఉన్న శ్రీవారి పుష్కరిణిని తలపిస్తుందట. చుట్టూ ఉన్న ఆవరణ దేవదేవుడు బ్రహ్మోత్సవాల్లో ఊరేగే మాడ వీధులను గుర్తుకు తెస్తుందని చెప్తారు. రాజగోపురం నిర్మాణంలో కూడా తిరుమల ప్రభావం కనిపిస్తుంది. అందుకే ఈ క్షేత్రానికి చిక్క తిరుపతి అనే పేరు వచ్చింది. చిక్క తిరుపతి అనే పేరు వచ్చింది కదా. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జున్ రథం పైన జయకేతనమై నిలిచి ఉండే హనుమంతుడే ఇక్కడ క్షేత్రపాలకుడు. 35 అడుగుల ఎత్తులో మేఘాల్లోకి దూసుకుపోతున్నట్టుగా ఉన్న ధ్వజస్తంభం అచ్యుతుడి అనంతతత్వానికి ప్రతీకలా కనిపిస్తుంది. గర్భాలయంలో కురువైన శ్రీనివాసుడు ఇరు దేవేరులతో కలిసి నిత్యాలంకారాలతో దర్శనమిస్తాడు. ఇంకా చెప్పుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి అర్చన క్షేత్ర దర్శనం వింటున్నారు. సమయం 6:48. ఇక చిన్న తిరుపతి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి చెప్పుకుంటున్నాం కదా. తిరుమల మూలమూర్తికి జరిగినట్లే ఇక్కడ కూడా వైఖానస ఆగమం ప్రకారం పూజాదికాలు నిర్వహిస్తారు. కౌసల్య సుప్రజారామ అంటూ సుప్రభాతంతో మేలుకొలుపుతారు. పవళింపు సేవలు ఆ నిరంతర నిర్నిద్రుడికి జోలపాడతారు. శ్రావణ మాసంలో తలపెట్టే బ్రహ్మోత్సవాలకు లక్షల మంది భక్తులు విచ్చేస్తారు. ఆ సమయంలో సాక్షాత్తు తిరుమల వాసుడు ఇక్కడ పూజలు అందుకుంటారని అంటారు. ఉత్తాన ద్వాదశి, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి ఇలా ప్రత్యేక సందర్భాల్లో

ప్రత్యేక పూజలు జరుగుతాయి. మైసూరు ప్రాచ్య లిఖిత భాండాగారంలోని రికార్డులు ఈ ఆలయ ప్రాచీనతను తెలియజేస్తున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరుకి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది క్షేత్రం.

భువన తీర్థ ప్రభావములను సకల కలుషాపహారీ శాంతి కూర్చు తిరుపతి క్షేత్రమీ దేవదేవు మహిమలందు కలియుగ

జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే 3వ మ్యాచ్ ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఇప్పుడు వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటిస్తారు. ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లాలోని పహాడ్పూర్ గ్రామంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. ఇద్దరు నేతలు కలిసి పహాడ్పూర్ గ్రామంలోని సంతాలి జాహెరా, హో జాహెరా పవిత్ర వనాలలో ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు స్థానిక స్కిల్ సెంటర్, పహాడ్పూర్ పాఠశాలను సందర్శిస్తారు. అనంతరం మయూర్భంజ్ జిల్లాలోని రైరంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీ నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వం 2 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యుత్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు చెందిన 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో జరిగే పశ్చిమ బెంగాల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు పునాది రాయి వేస్తారు. ఇదే వేదిక నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు నిధులు నేరుగా జమ చేస్తారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగమైన అగ్రిస్టాక్, నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన వంటి కీలక కేంద్ర వ్యవసాయ పథకాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్లు ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014 ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగపూర్లోని అంబాజరిలో ఉన్న యంత్రా ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునిక అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించిన

0: అయినప్పటికీ యుద్ద ఆయుధాల సామర్థ్యాన్ని పనితీరును మెరుగుపరచడంలో వాటిని ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
1: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रॉक्सिमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रॉक्सिमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं. यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है.
0: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఆర్డీసీకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిల్లరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద

0: కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలు, స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగిన ఇండియా యుఎస్ ఫోరం 2026లో మంత్రి ప్రసంగిస్తూ, రెండు దేశాల మధ్య ఉన్న కొన్ని సంక్లిష్టమైన సవాళ్లను అధిగమిస్తూనే భారత్ అమెరికా భాగస్వామ్యం అన్ని రంగాలలో మరింత లోతుగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత్ ఎదుగుతున్న కొద్దీ దేశ ప్రయోజనాలు మరింత విస్తృతంగా, వైవిధ్యభరితంగా మారుతాయని జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత 12 ఏళ్లలో ప్రభుత్వం సాంకేతిక రంగంలో నిర్మాణాత్మక మార్పులను తీసుకువచ్చింది. శక్తివంతమైన దేశ నిర్మాణంలో సెమీకండక్టర్ రంగంలో అభివృద్ది, అంతరిక్ష రంగ స్టార్టప్ల వృద్ధి అనేవి రెండు కీలకంగా నిలిచాయి. వ్యూహాత్మక విధానమైన మార్పుల ద్వారా సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన ఆశయం వాస్తవ తయారీ డిజైన్ యూనిట్ల రూపంలో కార్యరూపం దాల్చింది. జాతీయ భద్రత, ఆర్థిక పటిష్టత, డిజిటల్ సార్వభౌమాధికారం, భవిష్యత్తు పోటీతత్వానికి సెమీకండక్టర్లు పునాదిగా ఉన్నాయి. సిలికాన్ ఫ్యాబ్స్, కాంపౌండ్ సెమీకండక్టర్ కేంద్రాలు, అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్లు, అలాగే చిప్ డిజైన్ కోసం 50% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ 76,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో డిసెంబర్ 2021లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించారు. సాంకేతిక అభివృద్దిని వేగవంతం చేయడానికి, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని రూపొందించడానికి పరిశ్రమల నేతృత్వంలోని పరిశోధన శిక్షణా కేంద్రాలకు 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రభుత్వం సెమీకండక్టర్ మిషన్ 2.0ను ప్రారంభించింది. సెమీకండక్టర్ మిషన్ 2.0 గురించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, మిషన్ 1 ఈ సంక్లిష్ట పరిశ్రమకు అవసరమైన ప్రాథమిక పునాదులను విజయవంతంగా ఏర్పాటు చేయగా, మిషన్ 2 ఈ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కొల్హాపూర్, ఇచల్ కరంజీ ప్రాంతాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అలాగే పశ్చిమ మహారాష్ట్ర దేవాలయ అభివృద్ది ప్రణాళిక కింద ఆలయ పరిసరాల్లో జరుగుతున్న వివిధ ప్రాజెక్టులను సమీక్షిస్తారు. అనంతరం కొల్హాపూర్లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. భారతదేశానికి చెందిన వివేక్ అగర్వాల్ 2026-27కు అంతర్జాతీయ ఆర్థిక నిఘా సంస్థ FATF తదుపరి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జూలై 2025 నుండి ఈ పదవిలో ఉన్న గైల్స్ థామ్సన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. FATF మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించే సంస్థ. భారతదేశం 2010 నుండి FATF లో సభ్యదేశంగా ఉంది. అగర్వాల్ ఎంపిక భారతదేశానికి ఒక గొప్ప విజయంగా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3వ చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్ జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే 3వ మ్యాచ్ ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇది మన చట్టం శీర్షికన సర్ఫేసీ యాక్ట్, ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన బ్యాంక్ లోన్స్ తీసుకున్నాక ఏ పరిస్థితుల్లోనైనా రుణగ్రహీత కట్టలేకపోతే సర్ఫేసీ యాక్ట్ ప్రకారం ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి సర్ఫేసీ యాక్ట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ప్రసాద్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ప్రసాద్ గారు, ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో రుణగ్రహీతకి సర్ఫేసీ యాక్ట్ అసలు అప్లికబుల్ అవుతుంది?
1: జనరల్గా బ్యాంకులో ఎవరైతే రుణం తీసుకొని ఆ ఇన్స్టాల్మెంట్స్ లోన్స్ ఏదైతే పద్ధతిలో వాళ్ళు ఒప్పుకున్న ప్రకారం వాళ్ళు ఈఎంఐ కావచ్చు, కొన్నిసార్లు టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరువేరుగా ఉంటాయి. హవెవర్ ఎన్పిఏ డిక్లేర్ చేస్తే అకౌంట్ ఎన్పిఏ కావాలి. ఫస్ట్ దానికి సర్ఫేస్ ఇనిషియేట్ చేయాలంటే ఎన్పిఏ కావాలి అకౌంట్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అన్నట్టు. ఆ ఎన్పిఏ అయ్యేందుకు జనరల్గా అయితే 3 మంత్స్ ఈఎంఐ వస్తుంది. ఇంకా వేరే కొన్ని కొన్ని వాటికి డిపెండ్స్ అపాన్ ద లోన్ కూడా, బట్ బేసిక్గా జనరల్గా అయితే 3 మంత్స్ కట్టకపోతే ఎన్పిఏ డిక్లేర్ చేసే ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఎన్పిఏ చేయవచ్చు.
0: ఎన్పిఏ డిక్లేర్ చేయడానికి అధికారి ఎవరు, డిస్క్రిప్షన్ ఎవరు?
1: నామ్స్ ఉంటాయి, అది అయిపోతుంది, అకౌంట్ ఎన్పిఏ అయిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఏదైతే నామ్స్ పెడుతుందో దాని ప్రకారం అది ఎవరితో సంబంధం లేదు, అది ఎన్పిఏ అయిపోతుంది. సర్ఫేసి ఇనిషియేట్ చేయాలన్నది లేదని బ్యాంకు అధికారికి వాళ్ళ దగ్గరనే ఉంటుంది పవర్. అయితే బ్యాంకులో ఈ యాక్ట్ పెట్టిన కొత్తల్లో ఏమైందంటే, ఈ ఎవరంటే వాళ్ళు ఇట్లా పెడితే ఎవరైతే రుణగ్రహీతల మీద విచలవిడిగా వాళ్ళ మీద ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇబ్బంది అవుతుండొచ్చు అనే ఉద్దేశంతో అప్పుడు సుప్రీంకోర్టులో చాలామంది ప్రశ్నించారు, యాక్ట్నే ఛాలెంజ్ చేశారు. అప్పుడు చీఫ్ మేనేజర్ స్థాయి మనుషులే దీన్ని ఇనిషియేట్ చేయాలా అని, అంటే వాళ్ళకు ఒక డిస్క్రిషన్ అన్నట్టు. అయితే వాళ్ళకు ఒక సమస్య మీద అవగాహన ఉంటుంది, ఇది నిజంగానే దీనికి యాక్ట్ అప్లై చేయాలనా వద్దా అనే విషయం మీద వాళ్ళకి అవగాహన ఉంటుందని ఓ బ్యాంకులో కానీ చీఫ్ మేనేజర్ స్థాయి అధికారికి ఇది వాళ్లకు ఇచ్చిర పవర్, మొత్తానికి సర్ఫేసీ పవరే వాళ్ళ చేతుల ద్వారానే చేయాలా అనేది చెప్పినారు.
0: మీరు అన్నట్టు ఎన్పిఏ డిక్లేర్ అయిపోయింది, చీఫ్ మేనేజర్ స్థాయి అధికారి ఇక రుణగ్రహీత నుంచి ఏమి రావట్లేదని తన డిస్క్రిప్షన్ ఉపయోగించి సర్ఫేసీ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఏమేమి స్టెప్స్ ఉంటాయి?
1: వాళ్ళు ఇనిషియల్గా డిమాండ్ నోటీస్ అన్ని ఇస్తారండి ఫస్ట్. ఆ డిమాండ్ నోటీస్లో వాళ్ళు అన్ని రాస్తారు, పలానా రోజు మీద ఎన్పిఏ అయింది, మీరు ఇట్లా డిమాండ్ అమౌంట్ ఇంత డ్యూ ఉన్నారు, దీన్ని మీరు 60 డేస్ లోపల మీరు పే చేయాలా అని ఒక డిమాండ్ నోటీస్ ఇస్తారు. మొత్తం అవుట్స్టాండింగ్ ఎంత ఉందో పలానా రోజు వరకు మెన్షన్ చేసుకుంటూ అందులో అసెట్ ఉంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే సర్ఫేసీకి ఏదో ఒక అసెట్, సెక్యూర్డ్ అసెట్ ఉన్నప్పుడే సర్ఫేసీ వస్తుంది, ఏవే మూవబుల్స్ కానివ్వండి ఇమూవబుల్స్ కానివ్వండి, ఆ వాటి డీటెయిల్స్ అన్నీ చెప్పుకుంటూ 60 డేస్ టైంలో మీరు కట్టండి, లేకపోతే మేము ఫర్దర్గా వెళ్తాము అనే విషయం రాస్తారు. ఎవరైతే కడతారో ఆడికి ఆ 60 డేస్లో ఎవరైనా కట్టితే అది ఏమి ఉండదు, ముందరికి కట్టలేని పక్షంలో ఫర్దర్ ప్రొసీడ్ అవుతారు. అది ఇనిషియల్ స్టెప్.
0: డిమాండ్ నోటీస్ వచ్చింది, కట్టలేకపోయారు, నెక్స్ట్?
1: ఇక డిమాండ్ నోటీస్ వచ్చినా సరే 60 డేస్ లోపల కూడా వాళ్ళు కట్టలేని పక్షంలో పొజిషన్ నోటీస్ అనేది బ్యాంక్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారండి. ఆ పొజిషన్ నోటీస్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైతే ప్రాపర్టీ ఉందో దాని మీద పొజిషన్ నోటీస్ అని ఒక ఫార్మాట్ ఉంటుంది. యాక్ట్లో అన్ని ఫార్మాట్స్ ఉంటాయి అన్నట్టు, ఇది ఎట్లా ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని చెప్పుకుంటూ ఆ ప్రాపర్టీ మీద ఫిక్స్ చేసుకుంటూ ఆ బారోవర్కి, వాళ్ళకు ఎవరైతే ఆ ప్రాపర్టీ ఓనర్లో దానికి సంబంధించిన వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి ప్రాపర్టీ మీద ఫిక్స్ చేస్తూ వితిన్ 7 డేస్ పేపర్లో కూడా పబ్లిష్ చేస్తారు, 2 లీడింగ్ న్యూస్ పేపర్స్లో. వన్ ఈ షుడ్ బి వర్నాక్యులర్ లాంగ్వేజ్, ఆ ప్రాంతీయ భాష, ఆ రెండింటిలో పబ్లిష్ చేస్తారు. అది పొజిషన్ తీసుకున్నట్టు, సింబాలిక్ పొజిషన్ తీసుకున్నట్టు, లేకపోతే వాళ్ళ ఇష్టం.
0: ఎగ్జాంపుల్, నేనే ఒక ఉద్యోగిగా ఒక లోన్ తీసుకొని, హోమ్ లోన్ కానీ ఏదైనా లోన్ తీసుకొని కట్టలేని పరిస్థితిలో నాకు డిమాండ్ నోటీస్ వచ్చాక నేను బ్యాంక్ అధికారిని వెళ్ళి రిక్వెస్ట్ చేసి నాకు కొంచెం గడివి ఉండని అడిగితే ఈ పొజిషన్ నోటీస్ని డిలే చేసుకునే,
1: అయితే దీంట్లో వెసులుబాటు ఉన్నది. అయితే దీంట్లో అప్పుడే యాక్ట్లో కూడా ఎప్పుడైతే పెట్టినారో అప్పుడు మళ్ళీ ఈ ప్రశ్నలను వచ్చినప్పుడు దాంట్లో మళ్ళీ మా బాధలు ఎలా తెలవాలంటే 13-2 నోటీస్ 60 డేస్ టైం ఏదైతే ఇస్తుండ్రో ఆ నోటీస్ రాగానే వీళ్ళు రిప్లై ఇచ్చుకోవచ్చు దానికి, ఎవరైతే వాళ్ళ అభ్యంతరాలు చెప్పుకుంటూ. ఆ రిప్లై వచ్చిన 15 రోజుల్లోపు వాళ్ళు బ్యాంకు వాళ్ళు దానికి రిప్లై ఇవ్వాలి, అది మ్యాండేటరీ అన్నాడు. అయితే వీళ్ళది ఏమైనా బాధలు ఉన్నా అదంటే ఎందుమూలానో లేకపోతే తప్పు నాకు చేయొద్దు ఇలాంటివి ఏమున్నా వాళ్ళు చెప్పుకోవచ్చు, దానికి మటుకు బ్యాంకు వాళ్ళు మ్యాండేటరీగా రిప్లై ఇవ్వాలి 15 డేస్లో. అది ఓ వెసులుబాటు అన్నట్టు వాళ్ళ, అదొక ప్రొసీజర్లనే.

0: పెట్టిరది. ఆ రిప్లై ఇస్తే దానికి వాళ్ళు కన్సిడర్ చేసి ముందుకు వెళ్ళాలన్నా వద్దా, అప్పుడు వాళ్ళు మళ్ళీ డిసైడ్ ఆ రిప్లైతో పాటు చెప్తారు అన్నట్టు మనకు, మనం ఇచ్చిన అంటే అవసరమా లేదా ఏం చేయాలన్నది.
1: మీరు అన్నట్టు రిప్లై ఇచ్చారు లేదా అది ఫ్రూట్ఫుల్ గా ముందుకు వెళ్ళలేదు, తర్వాత ప్రొసీజర్ ఏంటి? పొజిషన్ నోటీస్ తర్వాత
0: ఒకసారి పొజిషన్ నోటీస్ ఆ ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవుతారో తర్వాత బ్యాంక్ వాళ్ళు వాల్యుయర్ని అప్రోచ్ అవుతారు. దాని ప్రాపర్టీకి ఎంత వాల్యూ వస్తుంది అంత వాళ్ళ వాల్యూ అనమాట. వాల్యుయేషన్ చేశాక ఒక నోటీస్ ఇస్తారు ఏమని అంటే అమ్ముతామని, ప్రీసేల్ నోటీస్ అంటారు దాన్ని. మేము 30 రోజులు టైం ఇస్తారు అప్పుడు, 30 డేస్ ఈ ప్రాపర్టీని మీరు కట్టనందువల్ల మేము అమ్మేద్దాం అనుకుంటాం, మీకు ఇప్పుడు 30 డేస్ టైం ఇస్తున్నాం అని ఇస్తారు. ఆ 30 డేస్ వరకు కూడా వాళ్ళు రాలేకపోతే మళ్ళీ ఒకసారి ఆక్షన్, అట్లా 2-3 ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే ఆక్షన్ కావచ్చు, టెండర్ త్రూ అయినా కానీ, లేకపోతే బారోవరే వచ్చి మేము అమ్ముతాము అంటే ఎవరైనా బయ్యర్ని తీసుకొచ్చినా సరే ప్రైవేట్ ట్రీట్గా వాళ్ళకి అమ్మించుకోవచ్చు అన్నట్టు. ఆ పద్ధతిలో ఆ ప్రాపర్టీని అమ్మేసి వీళ్ళ ఏమైనా మిగులు ఉంటే వీళ్ళకి ఇస్తారు, లేకపోతే ఇంకోవరైనా వచ్చి క్లెయిమ్ చేస్తే వాళ్ళకి ఇచ్చారు అది ఇచ్చేసి.
1: అంటే ఇప్పుడు ఏదైనా అమ్మిన తర్వాత లోన్ అమౌంట్ కన్నా ఎక్కువ వాల్యూ వస్తే ఆ మిగులు మళ్ళీ
0: వాళ్ళకి ఇచ్చేస్తారు, లేకపోతే ఇంకోరన్నా అది దానికి వేరే స్టెప్స్ ఉన్నాయి క్లెయిమ్ ఇంకోరన్నా నాకు వచ్చేది ఉన్నది ఇంట్లో అంటే అప్పుడు అవి దాని ప్రకారం పోతుంది.
1: అయితే ఈ సర్ఫేసి అప్లికబుల్ అవ్వడానికి, ప్రొసీడింగ్ స్టార్ట్ అవ్వడానికి అన్ని రుణాలకి ఇదే పద్ధతి, ఎగ్జెంప్షన్స్ ఏమైనా ఉన్నాయా?
0: ఈ సర్ఫేసి అన్ని రుణాలకు అప్లై చేస్తారు. ఇప్పుడు ఎక్కడైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో దానికి సర్ఫేసి అప్లై చేయకూడదని, తర్వాత లోన్ అమౌంట్ 20% ఆఫ్ ద ఇప్పుడు ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి 20% కంటే తక్కువ ఉందనుకోండి అవుట్ స్టాండింగ్ దానికి కూడా వెళ్ళకూడదు అని ఉన్నది.
1: ట్వంటీ పర్సెంట్
0: ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఒకవేళ ఉంటే అప్పుడు కూడా అవసరం లేదు అని, ఎందుకంటే అది ఆల్మోస్ట్ పేమెంట్ చేసేసారు కదా, అంటే అట్లా పెట్టారు కదా వాళ్ళ యాక్ట్లో అట్లా.
1: అయితే ఇప్పుడు ఎవరైనా రైతులకు కానీ వ్యవసాయదారులకి ఇది అప్లికబుల్ కాదు, చిన్న వ్యాపారులు ఎవరైనా వాళ్ళ వ్యాపారం కోసం లోన్ తీసుకొని వ్యాపారం సరిగ్గా నడవకను లేదు, ఇప్పటివరకు నడిచింది, ఏదైనా పరిస్థితుల వల్ల వ్యాపారం సరిగ్గా నడవకపోతే ఈఎంఐ కట్టలేకపోవడం, ఇంట్రెస్ట్ కట్టకపోవడం వల్ల సర్ఫేసి అప్లికబుల్ అయ్యి వాళ్ళ కొలెటర్ ఏదైతే తనఖా పెట్టారు ప్రాపర్టీని, ఆ విషయంలో కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతారు?
0: ఈ వ్యాపారం ఏదైనా సరే యాక్ట్ అయితే అప్లై అవుతుంది. దాంట్లో ఈ వెసులుబాట్లు అనేటివి అగ్రికల్చరిస్టిక్ కాదు క్రైటీరియా, ప్రాపర్టీ ల్యాండ్ ఉండకూడదు అది అన్నట్టు, అందుకని అది అందరికి వర్తిస్తుంది. అగ్రికల్చరల్ ల్యాండ్కు మట్టుకు ఆ వెసులుబాటు ఇచ్చారు, అది ఇంకా కొన్ని ఇంకా వేరే షిప్స్ ప్లేన్స్ అట్లా వాటికి మన మామూలు దాంట్లోకి రావు కానీ అట్లా ఇంకొన్ని ఉన్నాయి. అట్లా 1 lakh కంటే తక్కువ ఒకవేళ లోన్ ఉన్నా దానికి కూడా అప్లికబుల్ అట్లా.
1: అయితే మీ అనుభవం ప్రకారం ఎక్కువ కేసులు ఎలాంటివి సర్ఫేసీ కింద వచ్చినాయి, అంటే ఎలాంటి లోన్స్ ఎక్కువగా సర్ఫేసీ ద్వారా జప్తు చేయబడ్డవి, ఎలాంటివి ఉన్నాయి ఎక్కువగా?
0: ఎప్పుడైనా ఏమైతుంది జనరల్గా బ్యాంక్ అధికారులు వాళ్ళు అంటే డబ్బులు ఎప్పుడైతే ఇస్తుండ్రో అది గవర్నమెంట్ వాళ్ళు పబ్లిక్ మనీ కింద ట్రీట్ చేస్తారు, ఎప్పుడైతే అవి రాలేదో వాళ్ళకు ఉన్న ప్రయత్నాలు అన్నీ చేస్తారు అవి వసూలు చేస్తాను. అదే జనరల్గా ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, డిప్రిషియేట్ అవుతుంది అనుకోండి, అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు వీళ్ళంత త్వరగా రికవర్ చేసే ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు.
1: బ్యాంకు లాభం కాబట్టి
0: ఆ ప్రాపర్టీ కూడా రేపు అందుబాటులో రాకపోవచ్చు, రేపు ఇవాళ తీసుకోలేదు అనుకోండి రేపు దాని వాల్యూ డిప్రిషియేట్ అవ్వచ్చు, అంటే పరిస్థితులను బట్టి. కాకపోతే వాళ్ళ దూరం ఎంతసేపు రికవరీ మీద ఉంటుంది కనుక వాళ్ళు ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేసే ప్రయత్నమే చేస్తారు ఎంతసేపు.
1: మీరు అన్నట్టు ఈ సర్ఫేసీ యాక్ట్ ప్రొసీడింగ్స్ మొదలైన తర్వాత ఎక్కడైనా రుణగ్రహీత తనకు అన్యాయం జరిగిందని కానీ ఈ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం కేటాయించిన ఆ 90 రోజుల వ్యవధి కానీ 60 రోజుల వ్యవధి కానీ ఫాలో అవ్వలేదని తను భావిస్తే తను ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
0: అయితే ఇప్పుడు ఫస్ట్ డిమాండ్ నోటీస్ ఇస్తారు, 60 డేస్ టైం ఇస్తారు వాళ్ళకు, అది పే చేయలేదు, తను రిప్లై కూడా ఇచ్చాడు అనుకుందాం, రిప్లై ఇచ్చినా అతను ఆ బ్యాంక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవచ్చు, ఇచ్చినా వాళ్ళ తోసిపుచ్చు ఇవన్నీ మీరు చెప్పింది కరెక్ట్ కాదని వాళ్ళు అట్లాగే ముందుకు వెళ్ళొచ్చు. ఎప్పుడైతే పొజిషన్ నోటీస్ ఇస్తుండ్రో వాళ్ళు అక్కడి నుంచి బారోవర్కి రైట్ వస్తుంది ఏమని ఛాలెంజ్ చేయడానికి, ఆ ఈడెక్కడే సర్ఫేసీ మొత్తంలో ప్రొసీడింగ్స్నే ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. పొజిషన్ నోటీసే కానివ్వండి, తర్వాత ఇచ్చే రూల్ 30 డేస్ టైం ఫర్ సేల్, తర్వాత ఆక్షన్ నోటీసు, ఈ మూడింటినే తర్వాత అమ్మినాక కూడా ఏదైనా ప్రొసీడింగ్ ఉన్నా అవిటి మట్టుకే మనం ఛాలెంజ్ చేయగలుగుతాం. దాని గురించి డిఆర్టీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది, దాంట్లో మనం పోయి అర్జీ పెట్టుకోవచ్చు ఇట్లా ప్రొసీడింగ్స్ మాకు మా మీద తప్పు చేస్తున్నారు, దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు.
1: ఎనీ ప్రొసీడింగ్స్ ఛాలెంజ్ చేయడం వల్ల లాభం ఏంటి, ఆగుతుందా?
0: ఈ టెక్నికాలిటీస్తోని దాంట్లో స్టే పద్ధతి కూడా ఉంది, దాంట్లో స్టే కూడా వేయచ్చు, ఆపొచ్చు, ఆపి ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది. మన ఒక కేసు ఆడబెడితే వాళ్ళు జవాబిస్తారు.

0: బ్యాంక్ వాళ్ళు దాన్ని బట్టి అది కొట్టేయచ్చు, ఒకవేళ కరెక్టే ఉంటే ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. దాన్ని బట్టి ప్రొసీడింగ్స్ తప్పు తప్పు మళ్ళీ వాళ్ళకి దాన్ని బట్టి. ఇప్పుడు ఒకవేళ ప్రొసీడింగ్స్ కొట్టేసే కేసు మీ దగ్గర ఉంటే ప్రొసీడింగ్స్ కొట్టేస్తారు. అసలు సర్ఫేస్ యాక్టే అప్లై కాదు, నా ప్రాపర్టీకి దీనికి సంబంధం, ఎనీ పర్సన్ క్యాన్ అప్లై అన్నట్టు. అది కొన్నిసార్లు ఎలా అవుతుందంటే బారోవరే కాదు, ఎవరిదో థర్డ్ పార్టీ ప్రాపర్టీ ఎఫెక్ట్ అవుతుంది. ఎనీ పర్సన్ అగ్రీడ్ బై ద ప్రొసీడింగ్స్ అని వస్తుంది. వాళ్ళందరూ సార్ సెక్షన్ 17 కింద డిఆర్ డెట్ రికవరీ ట్రైబునల్, ఆ జ్యూరిడిక్షన్ లో ఉన్న డెట్ రికవరీ ట్రైబునల్ని అప్రోచ్ అయితే అక్కడ వారు డిసైడ్ చేస్తారు.
1: అంటే నిజంగానే సర్ఫేసీ అనేది బ్యాంకులకు ఒక శక్తివంతమైన ఆయుధమైంది అంటారు, మీ అభిప్రాయం ఏంటి?
0: బ్యాంకులకు అది తప్పకుండా శక్తివంతమైన ఆయుధమే. అంటే జనరల్గా వీళ్ళందరూ పెట్టేది ఏంటంటే ఇవంతా ఎకానమీని ఆలోచించి చేస్తుంటారు. దాంట్లో కొన్నిసార్లు ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు జరిగినా దాని గురించే డెట్ రికవరీ ట్రైబునల్ ఏర్పాటు చేసినారు. అందులో వాళ్ళ యొక్క అభ్యంతరాలు ఏమున్నా అలా దావా వేసి
1: ఏదైనా పరిస్థితుల వల్ల ఇలా కట్టలేకపోవడము, అది సర్ఫేసీ ప్రొసీడింగ్స్ మొదలైపోవడము, తను తన స్థిరాస్తిని లేదా చరాస్తిని దక్కించుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం ఎక్కడో డబ్బు ప్రయత్నం చేస్తున్నాను, ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు వచ్చింది, సమూహం నాకు ఏదైతే అమౌంట్ ఉందో నేను కట్టాల్సింది, అది కుదిరింది, అది ఏ స్థాయి వరకు నేను కట్టిన ఆస్తిని మళ్ళీ తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది? అంటే ఈ పాయింట్ దాటితే అది మీకు రాదు.
0: మీరు యాక్ట్ ప్రకారం వెళ్తేనేమో ఆక్షన్ నోటీస్ పబ్లిషికేషన్ తర్వాత తనకి రైట్ లేదని ఉంటుంది. అయితే మనకు తెలియదు ఒక్కసారి ఏమైతుంది, వీళ్ళకి అయితే స్టెప్ బై స్టెప్ ఉన్నాయో అతనికి తెలియకనే పోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. నాకు 1 వీక్లో అమౌంట్ వస్తుంది అనుకోండి, నేను అప్పుడు కన్విన్స్ చేసుకోగలిగిన అనుకోండి, నాకు ఇట్లా వస్తుందంటే వాళ్ళు ఆపేస్తారు. అంటే వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది. అల్టిమేట్లీ ఇదంతా ఏంటంటే కమర్షియల్ విజ్డమ్ ఆఫ్ ద బ్యాంక్. అది వాళ్ళకి డబ్బులు కావాలా, మనకు ప్రాపర్టీ కావాలా, ఈ దీన్ని ఎంతవరకు అయితే మీరు వాళ్ళని కన్విన్స్ చేసుకుని దాన్ని బట్టే ఉంటుంది. తప్పితే ప్రొసీజరల్ ఏమైనా ఉంటే డెట్ రికవరీ ట్రైబ్యునల్ మీకు రిలీఫ్ దొరుకుతుంది. అది లేని పక్షంలో అక్కడ నాకు ఏం లేదు, నాకు కేసు అనుకున్నప్పుడు ఇక డబ్బులు ఉంటేనే అతనికి రిలీఫ్, లేకపోతే ప్రాపర్టీ దక్కించుకోనికి అవకాశం కూడా తక్కువే.
1: అయితే చాలా మంది సర్ఫేసీ ప్రొసీడింగ్స్ మొదలైన తర్వాత కూడా ఈ అవేర్నెస్ లేక, మీ అనుభవం ప్రకారం చాలా మంది చేస్తున్న తప్పులేంటి, ఏం చేయకుండా ఉంటే, అంటే ఒకటి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లోనే పరిస్థితి వస్తుంది, సర్ఫేసీ ప్రొసీడింగ్స్ మొదలయ్యాయంటే ఇంకా కట్టలేకనే వచ్చిందని అర్థం, ఆ పరిస్థితుల్లో కూడా తెలిసి తెలియక కామన్ మ్యాన్ చేస్తున్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని ఎలా మినిమైజ్ చేయొచ్చుంటారు మీ అనుభవం ప్రకారం?
0: అంటే లీగల్గా ఒకసారి సర్ఫేసీ ఇనిషియేట్ అయిందంటే లిమిటెడ్ టైం పీరియడ్లో వాళ్ళు క్లోజ్ చేద్దామని చూస్తారు. ఇప్పుడు మనకు యాజ్ ఎ బారోవర్ మనకు ఎక్కడి నుంచైనా డబ్బులు వస్తాయి అంటే అది వేరే, అప్పుడు మనం దానికి తగ్గట్టు ఒక అడ్వకేట్ గారిని కలిస్తే అందులో లోతుబాట్లు ఏమైనా ఉన్నాయా చూసి దాంట్లో ఏమైనా రెమెడీ ఉంటే తీయగలుగుతారు. ఇంకా లేని పక్షంలో ప్రాపర్టీ అనేది వాల్యూ ఆక్షన్లో పెట్టి అమ్ముతే ఎక్కువ వస్తుందా, మనమంతలకు మనమే దాన్ని అమ్ముకొని ఏమైనా వాల్యూ ఇవ్వగలుగుతామా అనేది నెక్స్ట్ క్రైటీరియా మిగులుతుంది.
1: ఆ ప్రొవిజన్ బారోవర్కి ఇస్తుందా బ్యాంక్?
0: అంటే మనమే బయ్యర్, ప్రైవేట్ ట్రీటీ అని ఒక ఫెసిలిటీ ఉంటుందండి అందులో. అయితే మనమే ప్రైవేట్ ట్రీటీ అంటే నేను ప్రాపర్టీ ఒక 1 లాక్ అమ్ముడుపోతుంది అనుకుందాం ఫర్ సపోజ్. బ్యాంకులో యాక్షన్ పెట్టినప్పుడు అందరూ ఎంత పబ్లికేషన్ ఇచ్చినా దాంట్లో ఎవరు వస్తారో తెలియదు. నాకు అనిపిస్తుంది దానికి 2 లక్షలు వస్తుందో లేకపోతే 125,000 వస్తుందో అనిపించింది అనుకోండి, నేనే అతన్ని తీసుకుపోయి కడితే నా రుణం కొంచెం తగ్గుతుంది. ఇన్ఫ్యాక్ట్ అట్లా ఓకే, అదేంటంటే దాంతో అందరూ ఇద్దరు లాభపడతారు అని.
1: సో ఆ ప్రొవిజన్ ఉంది, అయితే
0: ప్రైవేట్ ట్రీటీ అని ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఇంకా అది ఒకవేళ అమ్మాలా ఉన్నాడు అంటే అతనే పోయి కడతాడు కూడా. ఇప్పుడు వాళ్ళకి కావాలే డబ్బులు, డబ్బులు బ్యాంకుకి తనతో కట్టిస్తే మీ డాక్యుమెంట్ వస్తుంది, తనకి రిజిస్ట్రేషన్ మీరు చేయవచ్చు.
1: బ్యాంక్ లోన్స్ తీసుకున్నాక కట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నాక ఎలాంటి పరిస్థితుల్లో ఈ సర్ఫేసీ అప్లికబుల్ అవుతుంది, సర్ఫేసీ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయని చాలా చక్కగా వివరించారు మా శ్రోతలకు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు, నమస్కారం అండి.
0: నమస్కారం.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 7:30. జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు.

జనరంజనలో మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మీ పేరు, ప్రాంతం వివరాలు, పాట వివరాలతో. ఇక ఈనాటి మొదటి పాట సీతారామ కళ్యాణం సినిమా నుంచి మాకోసం మంచి పాట వినిపించండి అంటున్నారు రవి హైగ్రీవాచారి రాకేష్ పాండు బోరబండ నుంచి. ఇంకా మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు రాజేష్ ఖన్నా, చిన్నపాసి, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా అమ్మి. మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ చిలుకనారాయణ, అనసూయ, యమున, జనకంపేట నుంచి కోరుతున్నారు. జమీలా, అమీన్ ఖాన్, నోమన్ ఖాన్, జబీన్, ధన్వాయిగూడెం నుంచి కోరుతున్నారు. ఖమ్మం నుంచి మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ రాజకొండ కార్తీక్ చారి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారత్ ఇక ఉపేక్షించదు, భారత్ ఇకపై క్షమించదు.
1: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారీ సేనా తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బఢా రహీ.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: జనరంజని వింటున్నారు. 2324-0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు నచ్చిన పాట కోసం. ఇక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయేష, కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ చౌటుప్పల నుంచి మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు. గణేష్, సంధ్య, అభిలాష్, ఆర్యన్, అపూర్వ వీరి కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్ వట్టినాగు గ్రామం నుంచి, మార్కండేయ, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, భూదాన్, పోచంపల్లి నుంచి. వీరందరి కోసం అనుబంధం సినిమా నుంచి ఈ పాట.

0: రష్యా జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 14 కోట్లు. అది చాలా పెద్ద సంఖ్య కదా. గత 12 ఏళ్లలో భారత్ లో దాదాపు అదే సంఖ్యలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయి. నేడు ప్రతిరోజు అన్ని కాలాల్లోనూ 16 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది. కోట్లాది మహిళలకు నీటిని మోసే భారాన్ని తప్పించడమే కాదు, మెరుగైన నీటి నిర్వహణతో ఇది గ్రామాలను శక్తిమంతం చేసింది.
1: జల్ జీవన్ మిషన్ కా విజన్ సిర్ఫ్ లోగో తక్ పానీ పహుంచానే కా హీ నహీ హై, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का उसका भी एक बहुत बड़ा मूवमेंट है. ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇంటి పనంతా నేనే.

0: చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆనంద భైరవి సినిమా నుంచి మా కోసం పాట వినిపించండి అంటున్నారు. పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా కోరుతున్నారు. ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు. చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి వీరందరి కోసం ఈ పాట.

0: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ

0: తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: అమ్మా, నాకు ఐటీ బిజినెస్ స్కూల్ లో అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ కూడా వచ్చేసినట్లే. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్, ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ తో పాటు 1 crore వర్త్ మెరిట్ స్కాలర్షిప్ పరాయణం పొందే అద్భుతమైన అవకాశం.
3: ఐపీఈ ప్రీమియర్ బిజినెస్ స్కూల్, షామీర్పేట్, హైదరాబాద్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org. ఐసెట్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్.
4: జనరంజని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 7:51. హైదరాబాద్ ఎర్రగడ్డ నుంచి సౌజన్య, శ్రీనివాస్, ప్రణవ్, వెంకటేశ్ స్వరూప్ వీరి కుటుంబ సభ్యులు, దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, శ్రీవాణి, మధు, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్, పండు, చిత్రియాల గ్రామం నుంచి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు. కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, సుధాప్రియ, సౌందర్య, గుడ్ మార్నింగ్ జనరంజని అంటున్నారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుంచి డోనాల్ సుదర్శన్ కోరుతున్నారు, మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు. మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ నుంచి శేఖర్, రేఖ, లక్కీబాబు, అభియా, నవీన్ కుమార్ వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం స్వయంవరం సినిమా నుంచి కేజేస్ దాస్ పాడిన ఈ పాట

0: రష్యా జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 14 కోట్లు. అది చాలా పెద్ద సంఖ్య కదా. గత 12 ఏళ్లలో భారత్ లో దాదాపు అదే సంఖ్యలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయి. నేడు ప్రతిరోజు అన్ని కాలాల్లోనూ 16 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది. కోట్లాది మహిళలకు నీటిని మోసే భారాన్ని తప్పించడమే కాదు, మెరుగైన నీటి నిర్వహణతో ఇది గ్రామాలను శక్తిమంతం చేసింది.
1: జల్ జీవన్ మిషన్ కా విజన్ సిర్ఫ్ లోగో తక్ పానీ పహుంచానే కా హీ నహీ హై, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का उसका भी एक बहुत बड़ा मूवमेंट है. ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: సమయం 8 గంటలు, సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు.

0: శ్రోతలందరికీ శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఉదయం చిరునవ్వులతో, మనసుకు నచ్చిన స్వరాలతో నిండిపోవాలి. పాటతో పయనిద్దాం, మాటలతో మురిసిపోదాం మనందరి ఇష్టమైన జనరంజనితో. నమస్తే.
1: నమస్తే మేడం. నమస్తే.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ అని.
0: ఓకే శ్యామల ప్రకాష్ గారు, జనరంజనిలో ఈ రోజు మీరు వినాలి అనుకుంటున్న పాట ఏంటి?
1: సిరిసిరుము నుంచి ఏదైనా పర్వాలేదు మేడం.
0: డెఫినెట్ గా మీరు అడిగిన పాటను ప్లే చేస్తాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

0: హలో,
1: హలో
0: నమస్తే.
1: మేడం, భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరిని మాట్లాడుతున్నాం మేడం.
0: నమస్తే యాదగిరి గారు, ఈరోజు జనరంజనిలో
1: చెప్పండి,
0: ఏ పాట కావాలి మీకు?
1: ఏదన్నా జేస్దాస్ చేయండి. వేరే
0: ఏదైనా చేస్తాసా? మీరు అడిగిన పాటని తప్పకుండా ప్లే చేస్తాం.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కృష్ణా జిల్లా పేడన అండి. నాది నా పేరు జక్కుల రామ్ గోపాల్ అండి.
0: ఓకే రామ్ గోపాల్ గారు, జనరంజని కార్యక్రమంలో ఈ రోజు ఏ పాట వినాలి అనుకుంటున్నారు?
1: ఈరోజు సరే చెన్నకేశవ రెడ్డిలో
0: ఓకే చెన్నకేశవ రెడ్డి సినిమాలో మీకు నచ్చిన ఏదైనా ఒక పాటని ప్లే చేస్తాం. ఓకేదా?

0: కదిన తందాన.
1: హలో
2: హలో
1: హలో నమస్తే.
2: నా పేరు సుజాత అండి.
1: సుజాత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: శాంతినగర్ అండి.
1: శాంతినగర్ నుంచి. మరి ఈ రోజు జనరంజని కార్యక్రమంలో మీరు వినాలనుకుంటున్న పాట?
2: తప్పకుండా
1: మీరు అడిగిన పాటను వినిపిస్తాం. ఓకేనా?

పాటలు నవ్వులు కలిసిన ఈ సందడి ఎంతో హాయిగా అనిపించింది కదూ. స్వరాలతోడు ఎప్పుడూ మనసుని హత్తుకుంటుంది. ఇది మన జనరంజని, ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరు ఇంతవరకు జనరంజని శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. సమయం 8:39.
1: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారత్ ఇక ఉపేక్షించదు. భారత్ ఇకపై క్షమించదు.
2: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ సే హమారీ సేనా తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బఢా రహీ.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు

0: మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: జనరంజని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. మా కోసం ఒక మంచి పాట వేయండి అంటున్నారు రవికుమార్ రమాదేవి మల్కాజ్గిరి నుంచి. గజ్వేల్ నుంచి సైడ్ల వెంకటేష్ సుగుణ రామ్ ప్రసాద్ రామ్ చరణ్ కూడా కోరుతున్నారు. గోపికానగర్ నుంచి శివకృష్ణ గౌడ్ ప్రణీత్ గౌడ్. ఇంకా మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ రంగారెడ్డి జిల్లా నుంచి ఇరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి మహాలక్ష్మి విజయలక్ష్మి బంగారలక్ష్మి రామునుగౌడ్ రాములమ్మ కోరుతున్నారు. అవంతిక హేమంత్ కుమార్ రిషితేజ్ అస్విత్ సాక్షిత్ ప్రియాంశి గీతిక వెంకన్న వీరందరి కోసం ఎలా చెప్పను సినిమా నుంచి సునీత శ్రీరామ్ పాడిన ఈ పాట.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: 20వ శతాబ్దం సినిమా నుంచి మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు కాచిగూడ నుంచి వీరేందర్ మీనాక్షి, చామంతి చందన, నిఖిల్ దేవాంజ్. ఇంకా మాకోసం కూడా మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు కేసర మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి మానస మాధురి, మహాలక్ష్మి మాధవి. జనరంజనంలో మాకోసం ఒక మంచి పాట తప్పకుండా వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు బిఎన్ రెడ్డి చైతన్య నగర్ నుంచి జగన్నాథ్ గారు. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద ఆయేష, వీరందరి కోసం 20వ శతాబ్దం సినిమా నుంచి ఈ పాట. మరి ఈ పాట వినే ముందు కమర్షియల్ బ్రేక్.
2: అమ్మా, నాకు ఐటీ బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది.
3: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ కూడా వచ్చేసినట్లే. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్, ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ తో పాటు 1 crore వర్త్ మెరిట్ స్కాలర్షిప్ పరాయణం పొందే అద్భుతమైన అవకాశం.
4: ఐటీ ప్రీమియర్ బిజినెస్ స్కూల్, షామీర్పేట్, హైదరాబాద్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org. ఐసెట్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: గతంలో ఎవరైనా విదేశాలకు వెళ్ళొస్తే అక్కడి సదుపాయాల గురించి ఎంతగానో మెచ్చుకునేవారు. కానీ నేడు అటల్ సేతు, సుదర్శన్ సేతు, చినాబ్ రైల్వే వంతెన, బోగిబిల్ బ్రిడ్జ్, అటల్ టనల్, పంబన్ సముద్ర వంతెనని చూడండి. ప్రతి గమ్యాన్ని అవి చేరువ చేస్తున్నాయి. ఇంకా ప్రయాణం కూడా ఆనందంగా నడుస్తుంది.
3: 21వీ సదీ కా భారత్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే జిస్ నయే యుగ్ మే ప్రవేశ్ కర్ రహా హై వో అభూతపూర్వక్ హై అకల్పనీయ హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: జనరంజనిలో మాకోసం రుద్రవీణ సినిమా నుంచి పాట వినిపించండి అంటున్నారు దుర్గా సారథి సఫీల్గూడ నుంచి. భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి శాంత అభిహాసిని వైష్ణవి రీతిని కోరుతున్నారు. సతీష్ శాంతి రిషిత సుచిత్ర సర్కిల్ రామరాజనగర్ నుంచి కూడా ఇదే పాట కోసం కోరుతున్నారు. జిబ్లక్పల్లి నుంచి చిక్క చక్కెరపాండి చందన కూడా మాకోసం ఇదే పాట వినిపించండి అంటున్నారు. పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ కూడా ఇదే పాట కోసం కోరుతున్నారు. మీరందరి కోసం రుద్రవీణ సినిమా నుంచి కేజేఎస్ దాస్ చిత్రపడిన ఈ పాట.

చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
1: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారి సేనా తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, నిరాడంబరత, వినయం, ప్రజాసేవ పట్ల నిబద్దతతో సాగుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఈరోజు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతుల బ్యాంకుల ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు పైగా నిధులను నేరుగా జమ చేస్తారు.

దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధతో ఉన్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వన్ డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేలా విద్యా వ్యవస్థను మారుస్తున్నామని, కేవలం బాధ్యతగానే కాకుండా భావోద్వేగంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్కు తిరస్కరణకు నిరసనగా నేడు హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహం దీక్షను చేపట్టనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కో ఇన్ఛార్జ్ సచిన్ సావంత్ ఈ దీక్షలో పాల్గొంటారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో ఈరోజు ఫిలడెల్ఫియాలో బ్రెజిల్ జట్టు హైతీ జట్టుపై 3-0 తేడాతో విజయం సాధించి గ్రూప్ సిలో అగ్రస్థానానికి చేరుకుంది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు కూడా వడగాలు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03 ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా మా కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు పార్సీగుట్ట సికింద్రాబాద్ నుంచి నోముల భాగ్యమ్మ వెంకటేష్ కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు కన్నిగారు సత్యనారాయణ, ఇందిరావేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయం, శాస్త్రాపురం ఈస్ట్ నుంచి. వీరందరి కోసం లెజెండ్ సినిమా నుంచి కేజేస్ దాస్ చిత్ర పాడిన ఈ పాట

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 10:09. ఇక మా కోసం బద్రీనాథ్ సినిమా నుంచి పాట వినిపించండి అంటున్నారు నల్ల సుదర్శన్. సరిత, వినయ్, పూజ, లోహిత్ కోరుతున్నారు. అలాగే ఆదిభట్ల కరాడి నుంచి గోపి కిషన్, ఉమావతి కూడా ఇదే పాట కోసం మెసేజ్ చేశారు. మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు నిజామాబాద్ జానకంపేట నుంచి శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్. వీరందరి కోసం రేవంత్ శ్రావణ భార్గవి పాడిన ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్. ఆకాశవాణి స్టూడియోస్ లో 10:14 ఇక మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ పుచ్చయ్య వీరి కుటుంబ సభ్యులు హనుమకొండ జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి కోరుతున్నారు. మజిలి సినిమా నుంచి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ అఖిల అరుణ రాజేందర్ నిజామాబాద్ నుంచి కోరుతున్నారు. వరంగల్ కాశీబొగ్గు నుంచి సుదర్శన్ సరిత వినయ పూజ లోహిత్ కూడా కోరుతున్నారు. ఇంకా మా కోసం ఒక మంచి పాట అంటూ కృష్ణవేణి సునీత పూర్ణ భవిత వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం చిన్మయి శ్రీపాద పడిన ఈ పాట మజిలీ సినిమా నుంచి.

0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. పన్నెండేళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని,
1: మధుర గానాల మనోరంజని,
2: మన జనరంజని,
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: マヌジェネレンジェネ。
1: కృష్ణగాడి వీర ప్రేమగాథ ఈ సినిమా నుంచి హరిచరణ్, శేషాద్రి, సింధూరి, విశాల్ పాడిన పాట మా కోసం వినిపించండి అంటున్నారు మహమ్మద్ వాహిద్ రుమాని, మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఫసీ, మహమ్మద్ జునైద్ వీరి కుటుంబ సభ్యులు. ఇంకా మా కోసం కూడా ఇదే పాట వినిపించండి అంటున్నారు దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వరి, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు వీరి కుటుంబ సభ్యులు. మా కోసం ఒక మంచి పాట తప్పకుండా వినిపించండి అంటున్నారు. పేర్లు అయితే మెన్షన్ చేయలేదండి. భువనగిరి అర్బన్ కాలనీ నుంచి మీరు చాలాసార్లు మెసేజ్లు పంపిస్తున్నారండి. మీ పేర్లు ఆల్రెడీ చాలాసార్లు కూడా చదివాను. రాజు ఉమారాణి నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి కోరుతున్నారు.

0: యాని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మా కోసం మంచి పాట వినిపించండి అంటున్నారు హేమలత విశ్వనాథ్ చౌటుప్పల్ నుంచి. చోడవరపు నాగేశ్వరరావు, లక్ష్మి, శశాంక్ రమాదేవి, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు విజయరాజ్, రుక్మిణి, వినోద్, నవీన్, ఎర్రగడ్డ హైదరాబాద్ నుంచి.

0: జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి స్టూడియోస్లో 10:32 ఇక ఎవర్ గ్రీన్ హిట్స్లో మా కోసం శ్రీమంతుడు సినిమా నుంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు ప్రగతి నగర్ నుంచి ఎన్ మల్లేశం రమ్య లక్ష్మి, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, చింతపల్లి శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి. మరి వీరందరి కోసం సూర సంతోష్ రెనీనారెడ్డి పాడిన ఈ పాట

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: నిజామాబాద్ నుంచి అపర్ణ, అఖిల, అరుణ, రాజేందర్, రాజేశ్వర్ మాకోసం ఏదైనా మంచి పాట వినిపించండి అంటున్నారు. అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. కీర్తి, రాజ్కుమార్, సంతోష, సరోజ, లక్ష్మి, ప్రియ, ప్రతీక్ష, వీరి మిత్ర బృందం, మీరందరూ అడుగుతున్న పాట ఠాగూర్ సినిమా నుంచి హరిహరం చిత్ర పాడిన ఈ పాట.

0: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యఘర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
1: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
0: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.
2: శ్రీరామరాజ్యం సినిమా నుంచి మా కోసం ఒక మంచి పాట వేయండి అని అడుగుతున్నారు మీనా అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, పార్థివ్ స్కంధా గౌడ్, నిషిత్ సాయి కిరణ్ గౌడ్ నల్లకుంట హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. అలాగే ఉమ్మడి నుంచి దివాకర్ విమల, యష్ణ, ముసాపేట నుంచి నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, వీరందరి కోసం శ్రీరామరాజ్యం సినిమా నుంచి చిత్ర శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాట.

0: ఈసారి ఏ కాలేజ్ లో రిక్రూటింగ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఈసారి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఐపీఈ బిజినెస్ స్కూల్ నుంచి రిక్రూట్ చేసుకుంటున్నాం.
0: అవునా, సూపర్.
1: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ తో పాటు 1 crore వర్త్ మెరిట్ స్కాలర్షిప్ పరాయణం పొందే అద్భుతమైన అవకాశం.
2: ఐపీఈ ప్రీమియర్ బిజినెస్ స్కూల్ షామీర్పేట్ హైదరాబాద్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org. ఐసెట్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద కోరుతున్నారు. ఇంకా నిజామాబాద్ నుంచి సంఘవి శ్రీనివాస లావణ్య, హేమచంద్ర, లతిక. జిప్లక్పల్లి నుంచి చిక్క చక్కరపాణి, చందన వీరందరూ అడుగుతున్నారు. అంచి సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కల్పన పాడిన పాట, మరి వీరందరి కోసం వినిపిస్తున్నాం ఈ పాట.

మరీనాటి ఎవర్గ్రీన్ హిట్స్లో చివరి పాట, ఇళయరాజా సంగీత సారథ్యంలో భవతారిణి పాడిన పాట, గుండెల్లా గోదారి సినిమా నుంచి. మరి ఈ పాట మాకోసం వినిపించండి అంటున్నారు కిరణ్ జ్యోతి సుబ్రహ్మణ్యం ఓల్డ్ మలక్పేట నుంచి, సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, నిరాడంబరత, వినయం, ప్రజాసేవ పట్ల నిబద్దతతో సాగుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతుల బ్యాంకుల్లో ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు పైగా నిధులను నేరుగా జమ చేస్తారు. దేశవ్యాప్తంగా రేపు నిర్వహించనున్న నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పటిష్ట సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా మాక్డ్రిల్ చేపట్టింది. రాత్రి 8 గంటల వరకు ఈ మాక్డ్రిల్ కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా ఎంపిక చేశారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో వన్డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. రాష్ట్ర

0: గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు నిరసనగా నేడు హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష చేపట్టనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కో ఇన్ఛార్జ్ సచిన్ సావంత్ ఈ దీక్షలో పాల్గొంటారు. ఫీఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో ఈరోజు ఫిలడెల్ఫియాలో బ్రెజిల్ జట్టు హైతీ జట్టుపై 3-0 తేడాతో విజయం సాధించి గ్రూప్ సిలో అగ్రస్థానానికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా వడగాలు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:05. నేను మీ కీర్తి. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. వీకెండ్ కదా, ఏం మాట్లాడుకుందాం అని బాగా ఆలోచించాను. ఎందుకంటే మరి వీకెండ్స్ అంటే మన మూడ్ ఎలా ఉంటుంది? పార్టీ మూడ్గా ఉంటుంది. సో పార్టీ ఎంజాయ్ చేయాలి, అండ్ అటువైపు మళ్ళీ మన ఏమంటారు ఇంట్రెస్టింగ్ కబుర్లను కూడా మిస్ అవ్వకూడదు. బాగుండాలి, ఇంట్రెస్టింగ్గా అనిపించాలి అంటే అప్పుడు నాకు బాగా గుర్తొచ్చినటువంటి విషయం ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఇవాళ మాట్లాడుకోవాలని. అఫ్కోర్స్ ఎవ్రీ సాటర్డే మనం ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటాము. ఇవాళ మాట్లాడుకునేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కాస్త స్పెషల్ అన్నమాట. ఆయన పాటలు స్పెషల్, ఆయన బాణీలు స్పెషల్, ఆ పాటల్లో వచ్చేటువంటి సాహిత్యం స్పెషల్, ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయి. బట్ అన్నింటి గురించి చెప్తా మెల్లిమెల్లిగా. ఓ పాట వినిపించేసిన తర్వాత నేను మీ కీర్తి అండ్ ఐఎమ్ హియర్ టుడే. మొదట పాట వినేద్దామా? వినేద్దాం, స్టే ట్యూన్డ్.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
4: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
3: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో

0: పాల్గొనవచ్చు.
1: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
0: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: గుర్తుకొస్తున్నాయి

గాను ఉంటుంది, మార్వెలస్ గాను ఉంటుంది, మాసీ గాను ఉంటుంది, క్లాసీ గాను ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, అత్యద్భుతంగా కూడా ఉంటుంది. ఏం చెప్పను, ఇన్నుంటాయన్నమాట. ఎన్నో ఏళ్లుగా ఆ ప్రవాహాన్ని అంతే అందంగా సాగిస్తూ కొనసాగిస్తూ ఆస్కార్ లెవెల్ వరకు తీసుకువెళ్ళినటువంటి ప్రతిభ ఎన్నిసార్లు మెచ్చుకున్నా ఇంకా కొన్ని మాటలలో మిగిలిపోయి ఉంటాయి. అబ్బా ఈ మాట కూడా చెప్తే బాగుండు అని అంత చక్కగా, అంత పొందిగ్గా, అంత ఆనందంగా ఉండేటువంటి పాటలు ఎన్నో ఏవైతే ఉన్నాయో ఆ ఉన్న పాటల్లో ప్లేస్లో మన కీరవాణి గారి పాటలు కూడా ఉంటాయి. మరి అటువంటి పాటల్ని ఇవాళ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఇలాగే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ చేసుకుంటూ మాట్లాడుకుందాం. మీకోసం మరొక అద్భుతమైన పాట వినిపించేస్తున్నాను. కొండపల్లి రాజా సినిమాలో నుండి బాలుగారు చిత్రగారు పాడినటువంటి పాట. స్టే ట్యూన్డ్.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: భలే ఉన్నాయి కదా పాటలు, మీరు ఎంజాయ్ చేస్తున్నారా? నాకు మెసేజ్ చేయండి 04023240852. యాక్చువల్గా ఇందాక నేను పేరు రివీల్ చెయ్యకముందే అలా పాట వినిపించానో లేదో బోల్డ్ అని మెసేజెస్ వచ్చాయి. అండ్ అందరూ కరెక్ట్గా గెస్ట్ చేశారు కూడా. అయితే మీకు బాగా ఇష్టమైనటువంటి కీరవాణి గారి సినిమా ఏంటి, అంటే ఆయన బాణీలు కూర్చున్నటువంటి సినిమా ఏంటి, ఈ పాట అయితే చాలా బాగుంటుంది. ఈ పాటలో ఇక్కడ ఈ పర్టికులర్ ఏమంటారు చరణం దగ్గర లేకపోతే పల్లవి దగ్గర ఎక్కడ మీకు బాగా నచ్చుతుంది పాట, అది ఎందుకు అంత స్పెషల్ నాకు తెలుసుకోవాలని ఉంది. సో డూ మెసేజ్ మీ. పద్మశ్రీ కీరవాణి గారి పాటలు అంటే అందరికి ఇష్టమే. అసలు ఒకరికి ఇష్టం ఒకరికి ఇష్టం లేదు అని అనలేము, అనకూడదు, అసలు అనలేం కూడా అంతే. సంగీతానికి సాహిత్యానికి సమన్యాయం చేస్తారాయన, దేనిది పెత్తనం ఉండదు, ఈక్వాలిటీ ఉంటుందన్నమాట. అలా అంతేకాదు ప్రశాంతంగా సాగేటువంటి పిల్లవాగుని చూస్తే ఎంత అందంగా హాయిగా అనిపిస్తుందో, పాటలు వింటూ ఉంటే కూడా అంతే హాయిగా ఆనందంగా అనిపిస్తుంది. కంపారిజన్ కరెక్టో అవునో కాదో తెలియదు, కానీ ఆ ఫీలింగ్ మాత్రం అలాగే ఉండిపోతుంది మనకి కదా. క్షణక్షణం అనేటువంటి ఒక చిత్రంతో మొదలైనటువంటి తన సక్సెస్ జర్నీ, ఆ తర్వాత మరెన్నో అద్భుతమైనటువంటి అటువంటి సక్సెస్ క్షణాలని తన లైఫ్లోకి యాడ్ చేస్తూ చేస్తూ చేస్తూ వచ్చింది, ఇంకా వస్తుంది కూడా. సంగీతాన్ని స్వరపరిచినటువంటి తీరు, ఆ విధానం నిజంగా ఎక్కడ మనం కంప్లైంట్స్ కూడా ఈ పాట ఎందుకో బాగోలేదు అని ఎప్పటికీ అనలేమన్నమాట. సో అలా అలాంటి సినిమాలు బోల్డ్ ఉన్నాయి. కొన్ని సినిమాలు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్గా చెప్పాలంటే ప్రతి మనసుతో మాట్లాడుతుందా అన్నంత లయబద్ధంగా అనిపిస్తాయి కదా. ముమ్మారు మనసుల్ని హత్తుకునేటువంటి పాటల్ని ఎన్నో ఆయన స్వరపరిచారు. కొన్ని పాటల్ని అలాగే విన్నంతసేపు కూడా ఆ మూడ్ని క్యారీ ఫార్వర్డ్ చేసే విధానం ఆ పాటలతోనే ఉంటుందన్నమాట. సినిమా సీన్స్కి సంబంధించినటువంటి ప్రస్తావన ఎప్పుడైనా వస్తే, కొన్ని ఇంటర్వ్యూస్లో కానీ తను మాట్లాడాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్స్లో కానీ ఆయన ఇచ్చే వివరణ కూడా అంతే అందంగా ఉంటుంది కదా. మీరు ఎన్నిసార్లు ఇంటర్వ్యూస్ చూసుంటారు, అవన్నీ గుర్తు చేసుకుని ఒకసారి నాకు మళ్ళీ మెసేజ్ పెట్టండి, చెప్తా. ఆలోకి మీకోసం ఒక మంచి పాట అయితే వినిపిస్తాను, స్టే ట్యూన్డ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: కొడవైస్ చూడా. మచిలీపట్నం.

0: dentro aquí.
1: ¡Gordo! ¡Gordo!
2: ¡Javi!
3: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వండర్ఫుల్ పాట విన్నాం కదా. అలాగా మీకు ఇష్టమైనటువంటి పాటలు కూడా ఏమైనా ఉన్నాయని అడిగా, అయితే నాకు ఒక మెసేజ్ పంపించారు జూనియర్ టు మన కీరవాణి గారంట. సో నైస్ మెసేజ్ ఇది పంపించింది ఎవరంటే, ముసారాబాగ్ నుండి వచ్చింది మూర్తి. ఆయన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. వాళ్ళ వైఫ్ ఇంటర్మీడియట్లో కీరవాణి గారికి జూనియర్ అట. సో ఆ విషయాన్ని షేర్ చేసుకోవాలనిపించిందంటే ఇవాళ, అందుకనే మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ.

సో వెరీ మచ్ అండ్ ఒక మంచి పాట వినిపించండి అన్నమయ్య చిత్రంలో నుంచి కూడా అని అడిగారు. తప్పకుండా అండి, ఎందుకు వినిపించము? సాంగ్స్ అనేవి నిజంగానే మన జీవితంలో ఒక భాగం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏం చేస్తున్నా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే ఒక పాట హాయిగా వింటే బాగుండే, ఎంత బాగుంది ఈ పాట అని అనుకుంటాం, అవునా కాదా? సో అటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. అయితే ఏ కెరియర్లో ఏ టైంలో అయినా అలాంటి పాటలు వినడానికి ఇష్టపడతాం కూడా మనం కదా. సో అటువంటి కొన్ని సాంగ్స్ గురించి స్పెషల్గా చెప్పాలి అని అంటే గనక ఒక సిచ్యువేషన్ని చెప్తాను. ఏంటంటే హీరో నానికి కూడా సేమ్ ఇలాంటి ఫీలింగే అనిపిస్తుందంట ఆ పాట వింటే. సినిమా సీతారామయ్య గారి మనవరాలు, అందులో కలికి చిలకల కులికి అనేటువంటి ఒక పాట ఉంటుంది. ఆ పాట వింటేనే ఇంట్లో ఏదో ఒక చక్కని వాతావరణం, ఏదో పండగో లేకపోతే ఏదో పెళ్ళో అవుతున్న ఫీలింగ్ ఉంటుందంట. నిజంగానే ఆయన స్వరపరిచిన చాలా పాటలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా, అంటే కొన్ని సినిమాలు నిజంగా ఆ ఫీల్ని మనకు తీసుకొస్తాయి. నిజంగా ఏదైనా ఒక మంచి ఎంటర్టైనింగ్ యూనో ఈవెంట్ ఏదన్నా అవుతుందా లేకపోతే ఇంకేమైనా స్పెషల్ ఇది ఉందా అనే ఫీల్ని తీసుకొచ్చి పెట్టేటువంటి సాంగ్స్ అన్నమాట. అంతేకాదు ఆ సినిమాలోని పాటతో పాటుగా కొన్ని సినిమాలు ఉంటాయి, ఇంకా సుందరకాండ, ప్రెసిడెంట్ గారి పెళ్ళం, అల్లరి ప్రేమికుడు, కొండపల్లి రాజా, పెళ్లి సందడి, ముద్దుల ప్రియుడు, సాహస వీరుడు, సాగర కన్య అండ్ బొంబాయి ప్రియుడు కూడా, ఇలా చాలా. అండ్ అఫ్కోర్స్ వైఫ్ ఆఫ్ వరప్రసాద్ సినిమాలో ఎక్కడికి నీ పరుగు అనేటువంటి పాట అయితే ఆల్ టైమ్ ఎంతోమందికి ఫేవరెట్ పాట అది కదా. సో ఇవన్నీ చెప్తుంటే మీకు కూడా లిస్ట్ అంతా బాగా గుర్తొచ్చినట్టుంది. అసలు మర్చిపోతే కదా అంటారా, నిజమే, ఆ విషయం కూడా ఒప్పుకుంటాను. అయితే అటువంటి పాటలన్నీ కూడా మళ్ళీ మీకు బ్యాక్ టు బ్యాక్ నేను ఇప్పుడు వినిపించేస్తాను. దానికి ముందు ఒక చిన్న స్పాట్ అండ్ ఆ తర్వాత మీకోసం ఈ అద్భుతమైన పాట అన్నమాట. స్టే ట్యూన్డ్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ ఎస్ఐపి సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈకే వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈలో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: క్షణక్షణం సినిమాలో నుండి పాట కావాలి అంటూ కొంతమంది మెసేజ్ చేశారు. అండ్ అలాగే వేణువై వచ్చాను కూడా. చూద్దాం మనకున్నటువంటి టైంలో మనం వినేటువంటి పాటల్లో ఇంకెన్ని పాటలు ఇంక్లూడ్ అవుతాయో అండ్ ఎన్ని పాటలు మనం ఈ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో వింటామో. ఎందుకంటే చాలా తక్కువ టైం కానీ చాలా ఎక్కువ మాట్లాడుకోవాలి కదా, అది విషయం. అయితే సినిమాలకు సంబంధించినటువంటి ఏ విషయ ఐ మీన్ సినిమా కలెక్షన్స్లో కొంతమంది కొన్ని ఫేవరెట్ సినిమాలు ఉంటాయి. అరే ఈ స్టోరీ బాగుంటుంది, ఈ స్టోరీతో ఈ ఫ్లో చాలా బాగుంటుంది అని. కానీ కొంతమందికి సినిమా కాంబినేషన్ విత్ పాటల లిస్ట్ కొన్ని ఉంటాయి. ఆ పాటల లిస్ట్వి మనం ఆల్మోస్ట్ గ్యాదర్ చేస్తే, ఆఫ్కోర్స్ రాస్తే 80s-90s ఎక్కువగా, ఆఫ్కోర్స్ ఇప్పటికీ కూడా ఉన్నాయి కీర్తి, ఏంటి నువ్వు ఓన్లీ 80s-90s అంటున్నావు అంట కదా, నిజమే. సో అలా కనుక మనం రాస్తే కీరవాణి గారి సినిమాలు విత్ ద కాంబో ఆఫ్ డైరెక్టర్ బోల్డ్ అని వస్తాయి. బోల్డ్ అని అన్ని కాంబినేషన్ కీరవాణి గారివి. సినిమాతో పాటల ప్రయాణం ఉంటుంది, సినిమాతో పాటల ఇది ఉంటుంది, ఆ కాంబినేషన్ ఉంటుంది, ఆ బంధుత్వం అంటాం కదా అలాంటిది ఉంటుంది అన్నమాట. అసిస్టెంట్ డైరెక్టర్గా చక్రవర్తి గారి దగ్గర వర్క్ చేశారు, తన దగ్గర శిష్యరికం చేసి అలాగే తనకంటూ ఒక సొంత స్టైల్ని అలవర్చుకున్నారని చెప్పొచ్చు. అలా కలెక్టర్ గారి అబ్బాయి, అలాగే భారతంలో అర్జునుడు లాంటి సినిమాలు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసినటువంటి పర్సన్ మన కీరవాణి గారు. ఆ తర్వాత ఒక బ్రేక్ పడింది, అంటే సినిమా ఒకటి డైరెక్ట్గా మ్యూజిక్ డైరెక్షన్ వహించేటువంటి అవకాశం వచ్చినప్పటికీ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు అండ్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ రివీల్ అవ్వలేదు కూడా. కానీ అది బ్రేక్ పడ్డా ఆ తర్వాత వచ్చినటువంటి ఆపర్చునిటీస్ ఏవి కూడా బ్రేక్ లేకుండా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా సాగుతూ వచ్చాయన్నమాట. వేటూరి గారి గైడెన్స్ కూడా ఆయన జర్నీలో పెద్ద పాత్ర పోషించిందని చెప్పచ్చు. ఇక కీరవాణి గారు బాణీలు అందించినటువంటి పాటలు మనం వింటే కొన్ని కొన్నిసార్లు మనకి అర్థమవుతూ ఉంటుంది. ఏమిటి ఏంటంటే తను ఎంత చక్కగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అంటే తనకి నచ్చినటువంటి కంపోజర్స్ దగ్గర నుండి అని, అంటే వాళ్ళు కంపోజ్ చేసిన విధానాన్ని మెచ్చుకుంటూనే తన స్టైల్లోకి వెళ్ళేటువంటి విధానాన్ని మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇళయరాజా గారు, అలాగే జాన్ విలియమ్స్, అలాగే నుస్రత్ ఫతే అలీ ఖాన్, ఈయన వీళ్ళ ముగ్గురి మ్యూజిక్ కంపోజిషన్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం అంట, చాలా ఇన్స్పైర్ అవుతారంట. ఇలా ఈ రకంగా నేను చెయ్యాలి, ఇంత పర్ఫెక్ట్గా నేను మ్యూజిక్ అందించాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారట, అది విషయం. ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు. ఒక చిన్న స్పాట్ అండ్ ఒక మంచి పాట మీకోసం వెయిట్ చేసేస్తోంది, వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల

0: ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. పన్నెండేళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి మాత్రమే కాదు, సినిమాల నుండి కూడా ఇన్స్పైర్ అవుతారంట మనకి ఇరవాణి గారు. ఫోన్ బూత్, కమింగ్ టు అమెరికా, ఫిడ్లర్ ఆన్ ద రూఫ్, ఇవి మ్యూజికల్గా కూడా తనని ఇన్స్పైర్ చేసినటువంటి సినిమాలంట. అలాగే కొన్ని కాంబినేషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఏమంటారు, ఒక డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్, ఇందాక సినిమా అండ్ పాటల కాంబినేషన్లో కొన్ని చూసాం కదా, అలాగా కళ్ళు మూసుకుని రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ అండ్ కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్, ఇవి రెండు ఉన్నాయి అనంటే ఏమిటి అర్థం? సినిమా హిట్ అంతే కదా. సో అది సింపుల్ ఫార్ములా, అందరికీ తెలిసిన ఫార్ములా అండ్ పర్ఫెక్ట్గా ఏమంటారు సక్సెస్ అయినటువంటి ఫార్ములా కూడా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ కూడా వచ్చింది, రాజమౌళి గారు అలాగే కీరవాణి గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలు కూడా దాదాపు ఏంటి అన్నీ ఇచ్చే. వాట్ ఆర్ యూ కీర్తి, ఏం మాట్లాడుతున్నావు కదా. సో వచ్చినటువంటి ప్రతి సినిమా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని. అండ్ అఫ్ కోర్స్ చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు కీరవాణి గారు, కానీ సడన్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మనం గుర్తు చేసుకోవాల్సి వస్తే, సినిమాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, వండర్ఫుల్ మ్యూజికల్ నంబర్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ కాంబినేషన్స్ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తాయి అన్నమాట. అంతే కదా, అవునా కాదా? అంతే. అండ్ ఇంకొక స్పెషల్ సినిమా గురించి చెప్పాలి. ఆల్రెడీ ఫస్ట్లో నేను రివీల్ చేసిన సినిమాని క్షణక్షణం, రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాలోని పాటలన్నీ కూడా వండర్ఫుల్ హిట్. అంతేకాదు, ఆ సినిమాలోని పాటల సక్సెస్ రేషియోతోని ఆ తర్వాత తను అందుకున్నటువంటి ప్రతి సినిమా ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయన్నమాట. మరి వాటి ఆ సినిమాలో నుంచి ఒక పాట, బాలుగారు చిత్ర గారు ఆలపించినటువంటి పాట మీకోసం నేను ఇప్పుడు వినిపిస్తానన్నమాట. ఓకే, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం
1: గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu. వండర్ఫుల్ పాటలు వింటూ ఉన్నారు కదా, గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఉన్నాం మనం. తెలుగుతనాన్ని, తెలుగు విధానాన్ని ఆస్కార్ లెవెల్లో వినిపించేలా చేసినటువంటి ఘనుడు కీరవాణి గారు. అటువంటి ఆపర్చునిటీని అంటే ఏదైనా సరే మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటాం అనేటువంటి వాటికి ఎగ్జాంపుల్స్గా కొందరి గురించి చెప్తాం కదా మనం, అందులో కీరవాణి గారు కూడా. ఆయన ప్రతి

0: ప్రతిసారి మ్యూజిక్ డైరెక్షన్ వహించేప్పుడు ఇది చేసి ఇంకా ఆపేద్దాం, ఈ సినిమాకి చేసి ఆపేద్దాం అనుకున్నారంట. నిజంగా కొద్ది రోజులు చేసి ఇంకా నేను బ్రేక్ తీసేసుకుందాం లేదా ఆపేద్దాం అనేటువంటి ఆలోచన వచ్చేదంట తనకి. సో వర్క్ చేద్దాం చేద్దాం అనుకుంటూనే మళ్ళీ సమ్టైమ్స్, ఇది స్వయంగా తానే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగిందనమాట. కానీ చూసారా, ఆస్కార్ అవార్డ్ రావాలని రాసి పెట్టుంటే వర్క్ ఎలాగా ఆగుతుంది? అసలు అవుతుందా? నో వే. సో అలాంటివి ఎన్నో కూడా, అంటే మనం పని చేస్తూ ఉంటే, మనం ఎన్నుకున్న రంగంలో మనం 100% ఎఫర్ట్స్ పెట్టి ముందుకు సాగుతూ ఉంటే సక్సెస్ అనేది మన వెనకాలే చక్కగా ఐ వాంట్ ఫాలో ఫాలో యూ అన్నట్టుగా ఫాలో అవుతూ వస్తుంది అన్నమాట. ఇది అసలైన కథ. చాలా మంచి మంచి మెసేజెస్ వచ్చాయి ఇవాళ మనకి, అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. స్పెషల్గా కీరవాణి గారి గురించి మంచి విషయాలు, మంచి పాటలు వినిపించారు. థ్యాంక్ యూ. అండ్ వైఫ్ ఆఫ్ వరప్రసాద్ సినిమాలో నుండి పాట కూడా మాకు వినిపించారు ప్లీజ్ అని అంటూ రిక్వెస్ట్ చేశారు. చాలా వచ్చాయి, బట్ అఫ్కోర్స్ ఈ పాట నేను వేద్దాము అని అనుకున్నాను కూడా. అండ్ సూపర్ పాటలు, మంచి పాటలు, బ్యూటిఫుల్ పాటలు క్షణక్షణ సినిమాలోని అఫ్కోర్స్ వినేసాము. ఇంకా యా వాట్ ఎవర్, అంటే ఎట్లాంటి మెసేజెస్ వచ్చినా కూడా ఇవన్నీ కూడా చాలా స్పెషల్ మెసేజెస్ కిందకి కన్సిడర్ చేసుకుంటామన్నమాట మనం. ఎందుకంటే ప్రతి పాట మనకి ఎంత స్పెషల్ ఎందుకు అనిపిస్తుంది అంటే అది ఎంతో కొంత మన యొక్క ఏమంటారు ఎమోషన్స్తో క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మనం బాధ అనిపించినా హ్యాపీగా అనిపించినా విన్నటువంటి పాటలతో మనం ఆ ఫ్యాన్ ఫీల్ని బిల్డ్ చేసుకుంటాం. ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా, సింగర్ అయినా, ఆర్ లిరిసిస్ట్ అయినా, ఎవరైనా అంతే కదా. ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఒక చక్కని పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: స్టూడియో క్లాక్లో సమయం 12:05 అవుతోంది. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి మీ అందరికీ హ్యాపీ హ్యాపీగా వెల్కమ్ చెప్పేస్తూ మరి మన కార్యక్రమాన్ని ఇలాగే ఇంకా ముందుకు ట్రావెల్ చేసేస్తూ వెళ్ళిపోదాం. ఏమంటారు? రైట్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
2: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
3: ಮಣಿ ಮುಳೆ ನೀತ ಮದಿಗೋದಣ್ಣ ಬರ್ಲಿಲ್ಲ.

వండర్ఫుల్ పాట విన్నారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉన్నాం మనం. అండ్ ఈ ప్రతి పాట కూడా మనకి చాలా చాలా నచ్చేసినటువంటి పాటలు ఇవాళ మనం వింటున్నాం అంటూ మెసేజెస్ వస్తున్నాయి. ఇది నాకు ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇలాగే మరి మీరు నాతో ట్రావెల్ అవుతూ మెసేజ్ కూడా చేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది కదా. సో మెసేజ్ చేసేయండి హ్యాపీగా 0402324 0852 నెంబర్స్కి. లైక్ మీకు బాగా నచ్చినటువంటి విషయాలు ఏమిటి, ఎలాంటి వాటి కోసం మీరు అంటే మధ్యాహ్నం అవ్వగానే మీ ఆలోచనలు ఎలాంటివి ఉంటాయి, అంటే ఫుడ్ కాకుండా లంచ్ కాకుండా, ఒకవేళ లంచ్ అయితే ఎలాంటి ఐటమ్స్ యాడ్ చేయాలని, వాట్ ఎవర్ అలాంటివి అన్నమాట. అయితే ఇంకొక విషయం గురించి, ఈ మధ్య ఇంట్లో ఉండేటువంటి ఇంటీరియర్స్ గురించి కూడా చాలా పెద్ద పెద్ద టాపిక్స్ అయిపోతున్నాయని నేను విన్నాను. అండ్ తర్వాత దాని గురించి ఆలోచించాను. ఆలోచించిన తర్వాత నాకు కొన్ని విషయాలు అయితే తట్టాయి. ఇంతకుముందు చాలా న్యాచురల్గా, చాలా పీస్ఫుల్గా, చాలా నార్మల్గా ఉండేటువంటి మన

ఇంటి పరిసరాలు, ఇంట్లోని ఇంటీరియర్స్ అన్నీ ఇప్పుడు పోలా మారిపోలా, మస్తు మారలే అనేదో సినిమా డైలాగ్ చెప్పినట్టు చాలా మార్పులు వచ్చాయి. ఇవి మీరు గమనించినవి, నేను గమనించినవి, మనకి అనిపించినవి కూడా కదా. సో అలాంటి విషయాల గురించి కొంచెం మనం ఇవాళ మాట్లాడుకుందాం మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఓ మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: చీరగట్టి సందు చూసి కన్నుగొట్టి.
1: ఏడు కొండలు స్వామి ఏదాలు చదవాలా, సెవిటి మాలనేమో సన్నాయి ఊదాలా, అన్నవరం సత్యాన్న అన్నవరాలు ఇవ్వాలా, సింహాద్రి అప్పన్న సిరిశాసలు ఇవ్వాలా.

0: అండ్ మనం ఉన్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. అయితే మరి ఈ చేంజెస్ అంటే ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇంట్లో ఇంటీరియర్స్ కానీ ఇంట్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ కానీ చాలా మారిపోలా అనేటువంటి విషయం గురించి, అంటే నేచర్కి దగ్గరగా ఉండడం మనకు కుదరట్లేదు, ఓకే ఒప్పుకుంటున్నావు. అందుకే భూమికి దగ్గరగా ఉంటే ఏ రకమైన కలర్స్ ఉంటాయి, మట్టిలో కూర్చుంటే ఏ రకమైన కలర్స్ ఉంటాయి, చెట్ల దగ్గర నిల్చుంటే ఏ రకమైన కలర్స్ ఉంటాయి, ఏదైనా మంచి బీచ్కి వెళ్తే ఏ రకమైన కలర్స్ ఉంటాయి, వాటన్నింటిని సెలెక్ట్ చేసుకొని ఇంట్లో ఉండేటువంటి ఇంటీరియర్ని మార్చేసుకుంటున్నాం, నిజమా కాదా? మీరు ఒప్పుకుంటారు కదా? ఆ ఫీల్ని మనం కావాలనుకుంటున్నాం, ఆ ఫీల్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఇది చాలా కామన్గా ప్రతి ఇంట్లో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎంతో కొంత ఆ నేచర్ లవింగ్ ఫీల్ని మనం ఈ రకంగా ఏమంటారు మౌల్డ్ చేసుకొని మార్చేసుకుంటున్నాం అనమాట. టెర్రకోటా టైప్గా తీసుకొచ్చేటువంటి, అంటే ఒకప్పుడు చిన్నతనంలో మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఇంట్లో అలికేవాళ్ళు కదా, ఆ రకమైన డిజైన్స్ కూడా వస్తున్నాయి, ఆలివ్ గ్రీన్ కానీ సీ గ్రీన్స్ టైప్లో, అండ్ ఇంకా ఏం చెప్పాలి, ఆ చెట్ల లుక్ని తీసుకురావడానికి ట్రై చేయడము, లేకపోతే మంచి లైట్ బ్లూ కలర్ కాంబోలో ఉండేటువంటి ఆ సినారియోస్ ఏవైతే ఉంటాయో వాటిని. అంతేనా, టెంపుల్కి వెళ్ళేటువంటి స్టేజ్ నుండి మన ఇంట్లోని ఇంటీరియర్నే టెంపుల్ డెకరేషన్కి చేయించుకునేటువంటి స్టేజ్కి వచ్చేసాం, ఆ చేంజెస్ కూడా మొదలైపోయాయి. అఫ్కోర్స్ ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా నడుస్తుంది, ఎక్కువ లోటస్ కాంబినేషన్లో మనకు నచ్చినటువంటి డిజైన్స్ తయారు చేయించుకొని వాటిని ఇంటీరియర్స్గా మార్చేసుకుంటున్నాం. ఇలా ఎంతమంది ఇళ్లలో ఇలాంటి డెకరేషన్స్ చేయించుకున్నారో, మీరు విజిట్ చేసినటువంటి ఇళ్లలో చూసుంటారు, డూ మెసేజ్ మీ, మాట్లాడుకుందాం ఇంకా వీటి గురించి ఓ మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.
1: మాటైనా
0: పాటైనా
1: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు, ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
1: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్
1: 2324085.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో సమయం 12:18 నిమిషాలు అవుతోంది.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు, నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
4: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
3: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
4: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
3: ఒకే భూమి.

0: అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
1: ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్నో మాట్లాడుకుంటున్నాం ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. అండ్ అంతేకాదు, అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అండ్ అలాగే మన యొక్క రూట్స్ మర్చిపోకుండా ఉండేటువంటి యూనో ఫర్నిషింగ్ ఆర్ ఇంటీరియర్ ఏదైనా సరే మన ఇంట్లో మనం చేసుకునే వాటి గురించి మనం డిస్కషన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో స్టోరేజ్ ఉన్నటువంటి బెడ్స్, అంటే ఒకప్పుడు ఓన్లీ మంచం అలాగా వేసేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అందులోనే ఏమంటారు కొన్ని బెడ్షీట్స్ కానీ అవి ఇంకా వాట్ ఎవర్ అట్లాంటివి స్టోర్ చేసుకునేటువంటివి ఇలాంటివి కూడా మొదలైపోయాయి. పోర్టబుల్ డైనింగ్ టేబుల్స్ వచ్చేసాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవు. అంటే అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు, తర్వాత మళ్ళీ వాటిని తీసి పక్కన పెట్టేయచ్చు. ఇలాంటివి కూడా చూస్తున్నాం అన్నమాట. సో ఇలాంటి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా బిఫోర్ దట్ వచ్చిన స్పాట్ స్టేడియం

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:30. ఇప్పుడు కాసేపట్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో నరేంద్ర మోదీ పాల్గొంటారు. భారత ప్రాచీన యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఈరోజు బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఒడిషాలోని మయూర్గంజ్ జిల్లాలో పహాడ్పూర్ గ్రామంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం మయూర్గంజ్ జిల్లాలోని రైంగర్పూర్లో మోహన్ చరణ్ మాఘీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యుత్, పారిశ్రామిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు చెందిన 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిలో సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, సామాజిక సంస్కరణల ద్వారా బెంగాల్ పాత్రను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడుతూ దేశ నిర్మాణానికి సేవలందించిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని స్మరించుకున్నారు. స్వాతంత్ర్య పోరాటం, విద్య, విజ్ఞాన శాస్త్రం, సాహిత్యం, సంగీతం, సినిమా, ప్రజాజీవితానికి ఆ రాష్ట్రం ఎంతో సహకారం అందించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. సాహిత్యం, సంగీతం, కళలు, ఆధ్యాత్మికత, విజ్ఞాన శాస్త్రం, వ్యాపారం, వాణిజ్యం, సామాజిక సంస్కరణల ద్వారా దేశ చరిత్రకు ఎనలేని సహకారం అందించిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణలోని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో 1 డే కౌంట్ డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ భారతదేశం విశ్వగురుగా నిలవడానికి మన సంస్కృతి, సంప్రదాయాలే కారణమని, ప్రపంచానికి మనం అందించిన అత్యంత గొప్ప అపురూపమైన కానుక యోగా అని అన్నారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత, సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశపు సనాతన జ్ఞాన సాంప్రదాయం యోగా అని చెప్పారు. యోగా కేవలం వ్యాయామం కాదు, అది ఒక జీవన విధానమని ఆయన తెలిపారు.

0: आज इस गौरवशाली मंच से हम सब यह दृढ़ संकल्प लें, योग को केवल एक दिन का उत्सव नहीं बल्कि अपने दैनिक जीवन का एक अनिवार्य हिस्सा बने। जब देश का प्रत्येक नागरिक शारीरिक और मानसिक रूप से सशक्त होगा, तभी हम एक स्वस्थ, समृद्ध और आत्मनिर्भर भारत के निर्माण में अपना अमूल्य योगदान दे सकेंगे।
1: కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, భారత ప్రాచీన యోగాను ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ చెరువతోనే ఐక్యరాజ్య సమితి అధికారికంగా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని చెప్పారు.
2: గత 7 సంవత్సరాలుగా మనము 24 అవర్స్ కౌంట్ డౌన్ కింద యోగాకు సరిగ్గా 24 గంటల ముందు మన హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో చాలా అద్భుతంగా మరింతగా ఈ హైదరాబాద్ జిల్లాని, హైదరాబాద్ ప్రజలను సంఘటితం చేసి వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.
1: ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా రేపు ఘనంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఋతువృత్తంతో ఈ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇది అన్ని వయసుల వారికి యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ వేడుకల్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న 100 చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన ప్రదేశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాగా కోల్కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగే రాష్ట్రస్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. సదర్లోని గ్యారిసన్ గ్రౌండ్లో 7:30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం రాష్ట్రపతి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో జరిగే 36వ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మరుసటి రోజు సోమవారం రాష్ట్రపతి కూనో నేషనల్ పార్కును సందర్శిస్తారు. సహారియా గిరిజన తెగకు చెందిన ప్రజలను, చీతా కాంట్రాక్టర్లను, పార్క్ క్షేత్రస్థాయి సిబ్బందిని కలుసుకుని వారితో ముచ్చటిస్తారు. రేపు జరిగే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల్లోని 565 నగరాల్లో మొత్తం 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షను పర్యవేక్షించేందుకు 2 లక్షల మందికి పైగా సిబ్బందిని నియమించారు. అక్రమాలను అరికెట్టేందుకు సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, జీపీఎస్ ఎస్కార్ట్ వాహనాలతో వివిధ రకాల భద్రతను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్టీఏ మాక్ డ్రిల్ చేపట్టింది. రాత్రి 8 గంటల వరకు ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో భారతదేశం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సూత్రాల ఆధారంగా అద్భుతమైన మార్పును సాధించింది. ఈ కాలంలో పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమం సాధికారత కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. గత 12 ఏళ్లలో భారతదేశపు సాంకేతిక రంగంలో ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. ఇందులో సెమీకండక్టర్ రంగం అభివృద్ధి, అంతరిక్ష స్టార్టప్ల అపారమైన వృద్ధి అత్యంత కీలకమైన మైలురాళ్లుగా నిలిచాయి. జాతీయ భద్రత, ఆర్థిక స్థితిస్థాపకత, డిజిటల్ సార్వభౌమత్వానికి పునాది అయిన సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 2021 డిసెంబర్లో 76,000 కోట్ల రూపాయలు వ్యయంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభమైంది. మరోవైపు ఇండియా స్పేస్ పాలసీ 2023 ద్వారా అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి పూర్తి అనుమతులు లభించాయి. దీని ఫలితంగా రిజిస్టర్డ్ స్పేస్ స్టార్టప్ల సంఖ్య 2014లో కేవలం 1 ఉండగా నేడు 400 పైగా ఉన్నాయి. ప్రభుత్వం దాదాపు $8.4 బిలియన్ ఉన్న భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను వచ్చే పదేళ్లలో 40 నుండి 45 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. క్రికెట్. భారత ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3వ చివరి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0 సిరీస్ని కైవసం చేసుకున్న భారత జట్టు

0: ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాలలో ప్రధానమంత్రి పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రాచీన యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అంతర్జాతీయ స్థాయిలో విశేష పరిచర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయ్ సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వండర్ఫుల్ పాట విన్నాం కదా ఇందాక. ఇప్పుడు మరొక అద్భుతమైన లేటెస్ట్ రిలీజ్ సినిమాలో నుంచి ఒక మంచి పాట మీకు వినిపించేస్తున్నాను. రాజా సాబ్ ఈ సినిమాలో నుండి సహనా సహనా పాట చేస్తోంది మీకోసం. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. యాక్చువల్గా నేను అడిగాను మీరు ఎంత ఎక్కువ ఎక్కష్టం అయ్యున్నారు ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి మార్పులు, లేదా మీరు ఎక్కడన్నా చూసిన మార్పులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, చాలా వరకు కొంతమంది ఇంటికి మనం అప్రోచ్ అయినప్పుడు లేదా ఇంటికి వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు మనం కొన్ని మార్పులు చూస్తూ ఉంటాం కదా, కొత్తగా చేయించారా, బాగున్నాయి ఇంటీరియర్స్, ఇలా అడుగుతాం కదా. సో వాటి గురించి అనమాట. అలాగ మరి మీరు చూసినవి ఏమైనా ఉంటే, మరి మీరు మీ ఇంట్లో కొత్తగా చేసుకున్న మార్పులు ఏమైనా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. అండ్ పాట తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcin.co.in and take the first step toward the blue.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర నిలయంలో సమయం 12:52 అవుతోంది. అండ్ నాకు ఇందాక ఒక మెసేజ్ వచ్చింది, అంటే లైక్ వాళ్ళు రీసెంట్గా ఒక ఊరికి వెళ్ళారంటే అక్కడ చూసిన ఇన్సిడెంట్ని షేర్ చేసుకుంటున్నారు. నేచర్కి దగ్గరగా ఉండాలి అనుకోవడం అనేది అందరికీ ఉంటుంది, కానీ నేను చూసింది ఏంటంటే వాళ్ళది ఒక పొలం, ఆ పొలంలో ఎక్కడ కూడా వాటర్ లేవు, అంటే జస్ట్ బోర్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు చిన్నగా స్విమ్మింగ్ పూల్ తయారు చేసుకొని అందులో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎన్నో మార్పులు, కొత్త కొత్త లైఫ్ స్టైల్స్ మారుతున్నప్పటికీ ఇంకా కూడా మనం ఆ రూట్స్ దగ్గరే ఉండిపోవడం అనేది చాలా బాగుంది అంటూ షేర్ చేసుకున్నారు లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో నేను ఇంటీరియర్లో ఇంటి దగ్గర విషయాలు అడిగాను, అండ్ ఆవిడ చెప్పింది కూడా ఇంట్రెస్టింగ్ విశేషమే. అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అండ్ మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ మీకు నచ్చినటువంటి ఎనీ ఇన్సిడెంట్ని హ్యాపీగా ఇలాగే నాతో షేర్ చేసుకోవచ్చు 0402324082 నంబర్స్తో. మీకోసం ఇంకొక పాట నేను మీకు వినిపించేయబోతున్నాను అనమాట, అండ్ వినడానికి మీరు రెడీగా ఉన్నారా? బ్యాండ్ మేళం సినిమాలో నుంచి తిప్పుకుంటాను అనే పాట వచ్చేస్తుంది, స్టే ట్యూన్డ్.

0: తెలుసా? ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మార్పులు అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనం ట్రెండింగ్ గా ఫీల్ అవుతున్నాము, అలాగే మన ఇంట్లో కూడా చేసేస్తూ ఉన్నాము. సో ఆ చేంజెస్ గురించి, పెరట్లో లేదా ఇంటి ముందు బోల్డ్ అండ్ చెట్లు ఉండేవి ఒకప్పుడు, బట్ ఇప్పుడు వాటి అడ్రస్ మారిపోయిందిగా, అవును కదా? నిజంగానే. సో ఇంట్లో పెంచేసుకుంటున్నాము అండ్ ఆక్సిజన్ ఇంట్లోకి కూడా కావాలి, ఉండాలి అనే ఆ ఫీల్తోని అది ఆర్ట్గా కూడా కనిపిస్తుంది, చక్కగా ఉంటుంది. అండ్ అంతేకాదు ఇంట్లో గ్రీనరీ కూడా లుక్ వస్తుంది. అంతేకాదు స్టోన్తో కూడా మనం కొంచెం కార్వింగ్స్ అలాంటివి చేసి వాటితో కూడా ఆర్ట్ పీసెస్ తయారు చేస్తున్నాను. రాళ్ళని గ్యాదర్ చేసి ఒకదానిపైన ఒకటి పేర్చడం, వాటిపైన

చక్కని పెయింటింగ్స్ వేయడం ఇలాంటివి కూడా చేస్తున్నారు. చెక్కలతో కొన్ని కొన్ని ఆర్ట్ వర్క్స్ని తయారు చేస్తున్నారు. స్మార్ట్గా ఉండే హోమ్ ఫీచర్స్ ఎన్నో ఎన్నో వచ్చేసాయి. స్మార్ట్ లైటింగ్, వాయిస్ కంట్రోల్ పరికరాలు వచ్చేసాయి. ఇవన్నీ వచ్చి చాలా రోజులు అయింది కీర్తి. ఇప్పుడు ఏం కాదు, అఫ్కోర్స్ నిజమే అయ్యింది, కానీ మనం ఎదిగే క్రమంలో జరిగిపోయినటువంటి అంటే అంత సింపుల్గా ఉండేటువంటి ఇళ్ల విధానాలు ఎంతగా మారిపోయాయి కదా అని చెప్పడం అన్నమాట. మనం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తున్నామంటే ఆ సెన్సేషన్, ఆ సెన్సార్ ఇదితోనే లైట్స్ వచ్చేయడం, మాట్లాడితే ఫ్యాన్స్ ఆగిపోవడం, మన వాయిస్ విని మార్పులు రావడం, ఇందాక చెప్పినట్టు వాయిస్ కంట్రోల్, ఆటోమేటిక్ కర్టెన్స్, సెక్యూరిటీ సిస్టమ్స్. సో ఇంటిని కట్టుకోవాలంటే, ఇంట్లో ఇన్ని పెట్టుకోవాలి అంటే ఇన్ని జాగ్రత్తలు పెరుగుతూ వస్తున్నాయన్నమాట. కొంతమంది అయితే ఓపెన్ కిచెన్స్ ప్లాన్ చేసేసుకుంటున్నారు, ఎందుకంటే స్పేస్ ఎక్కువగా ఉంటుంది అండ్ పార్టిషన్స్ ఉండడం వల్ల కొంచెం కంజెస్టెడ్గా ఉంటుందనో, లేకపోతే ఎక్కువ జనాలు వస్తే సరిపోదనో, ఇలాంటి ప్లానింగ్స్ వల్ల కూడా హ్యాపీగా అలా అంటే మంచి ఓపెన్ కిచెన్స్ ప్లాన్ చేసేసుకొని ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ మీ అందరి ఇళ్లలో ఉన్నవే, మీ రిలేటివ్స్లోనో లేకపోతే మీ ఇంట్లోనో మీ ఫ్రెండ్స్ ఇంట్లోనో మీరు చూసినవే అయి ఉంటాయి. ఇవన్నీ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా. అవును, అలాగే ఒక మంచి మెసేజ్ వచ్చింది, ఈ ఇటువంటివన్నీ మార్పులు జరుగుతున్నప్పటికీ కూడా అందరూ అందరితో కలవలేకపోతున్నారు అనేటువంటి విషయాలు కూడా కలుగుతున్నాయి, కలుస్తున్నాయి, చూస్తున్నారా? ఓకే, సో అది కూడా నిజమే. కాకపోతే ఇంటీరియర్స్ అనేవి ఇంకా మనకు నచ్చినటువంటి విధానంలో కట్టుకుంటూ ఉంటాం కదా, సో అందుకని అనమాట. వీర రమేష్ గారు మెసేజ్ చేశారు ఈ విషయాన్ని. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ రమేష్ గారు ఫ్రమ్ పుట్టపర్తి. అండ్ ఇప్పుడు మీకోసం ఇంకొక పాట వినిపిస్తాను మెకానిక్ రాకీ సినిమాలో నుండి. స్టే ట్యూన్డ్.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: మేము పాల్గొంటున్నాం,
0: మీరు కూడా పాల్గొనండి.
1: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. రేపు యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో వన్ డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. రేపు నిర్వహించనున్న నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈవేళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేపడుతోంది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు వడగాలులు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా ఎంపిక చేశారు. యోగా దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వన్ డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, భారతదేశం విశ్వగురువుగా నిలిచేందుకు మన సంస్కృతి సంప్రదాయాలే కారణమని, ప్రపంచానికి మన దేశం అందించిన అత్యంత గొప్ప అపురూపమైన కానుక యోగా అని అన్నారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశపు సనాతన జ్ఞాన సంప్రదాయం యోగా అని చెప్పారు.
1: आज इस गौरवशाली मंच से हम सब यह दृढ़ संकल्प लें, योग को केवल एक दिन का उत्सव नहीं बल्कि अपने दैनिक जीवन का एक अनिवार्य हिस्सा बनाए. जब देश का प्रत्येक नागरिक शारीरिक और मानसिक रूप से सशक्त होगा, तभी हम एक स्वस्थ, समृद्ध और आत्मनिर्भर भारत के निर्माण में अपना अमूल्य योगदान दे सकेंगे.
0: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, భారత ప్రాచీన యోగాను ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ చొరవతోనే యునైటెడ్ నేషన్స్ అధికారికంగా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని చెప్పారు.
2: గత 7 సంవత్సరాలుగా మనము 24 అవర్స్ కౌంట్ డౌన్ కింద యోగాకు సరిగ్గా 24 గంటల ముందు మన హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో చాలా అద్భుతంగా మరింతగా ఈ హైదరాబాద్ జిల్లాని, హైదరాబాద్ ప్రజలను సంఘటితం చేసి వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.
0: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికలస్ ఆదేశించారు. నేటి పరుగుల జీవన శైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగాయే ఉత్తమ మార్గమని వికారాబాద్ జిల్లా పతంజలి యోగా సమితి గౌరవ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ నెల 21వ తేదీన తాండూరులో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

0: చేసినట్లు ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ తెలియజేశారు.
1: ప్రజలందరూ వయసుతో సంబంధం లేకుండా ఈ యోగాభ్యాసన కార్యక్రమంలో పాల్గొని నేటి మారుతున్న అలవాట్లకు మానసిక ఒత్తిళ్లకు యోగా అనేదే విరుగుడు కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాభ్యాసన కార్యక్రమానికి కేటాయించి యోగా చేయడం మూలంగా మానసికంగా స్థిరత్వాన్ని శారీరక దృఢత్వాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని దిగ్విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి.

0: దానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని దిగ్విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి.
1: వనపర్తి జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా క్రీడలు యువజన సర్వీసుల శాఖ అధికారి సుధీర్ రెడ్డి చెప్పారు. గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం 6 గంటలకు జరిగే కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు, యోగా సంఘాల సభ్యులు పాల్గొనాలని సుధీర్ రెడ్డి కోరారు.
2: ఆదివారం రోజు అంతర్జాతీయ యోగా డే పురస్కరించుకుని వనపర్తి పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ కళాశాల మైదానంలో యోగా డే నిర్వహించుకోవడం జరుగుతుంది. కార్యక్రమంలో అందరూ పాల్గొని అంతర్జాతీయ యోగా డే విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.
1: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆయుష్ ఆరోగ్య మందిర్ యోగా శిక్షకులు ఎలిగేటి కృష్ణ ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: యోగా ద్వారా శారీరక, మానసిక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు మరియు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధిని పతంజలి మహర్షి అష్టాంగ యోగను అందించడం జరిగింది. దాని ఆధారంగా మనము యోగా చేద్దాము. నిత్యము సూర్య నమస్కారాలు అభ్యాసం చేస్తే శారీరక శక్తి పెరుగుతుంటుంది.
1: సిద్దిపేటకు చెందిన యోగా శిక్షకులు బీర్కూరి మనోహర్ మాట్లాడుతూ, ప్రతిరోజు యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.
4: యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, తేజస్సు, ఓజస్సు, వ్యాధి నిరోధక శక్తి, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, ఉత్సాహం పెంపొందుతాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలులో వన మహోత్సవాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులను ఎదుర్కోవాలంటే విస్తృత స్థాయిలో మొక్కలు పెంచాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ముఖ్యమని, పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, వాటిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని అన్నారు. ఎంపీ మల్లు రవి, నాగర్ కర్నూలు అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులు విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 18,840 కోట్ల రూపాయలకు పైగా నిధులు నేరుగా జమ చేస్తారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల్లోని 565 నగరాల్లో మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారు. పరీక్షను పర్యవేక్షించేందుకు 2,00,000 మందికి పైగా సిబ్బంది నియమించారు. అక్రమాలు అరికట్టేందుకు సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, జీపీఎస్ ఎస్కార్ట్ వాహనాలతో సహా వివిధ రకాల భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్టీఏ మాక్ డ్రిల్ చేపట్టింది. పరీక్షల్లో మోసాలకు కారణమయ్యే చట్టవిరుద్ధమైన కంటెంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి టెలిగ్రామ్ యాప్ను తాత్కాలికంగా నిలిపివేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వం సాధించిన విజయాలు, దేశంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులపై హైదరాబాద్ కవ్వాడిగూడలోని సీజీఓ టవర్స్లో పీఐబీ ఆధ్వర్యంలో వార్తా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం పలు రంగాల్లో గణనీయ పురోగతి సాధించిందని చెప్పారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు కూడా వడగాడ్పులు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లో రాత్రి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడంలో లోక్ అదాలత్లు కీలకమని ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్లు సమర్థ వేదికగా నిలుస్తాయని నల్గొండ జిల్లా జడ్జ్ పవన్ కుమార్ అన్నారు. జిల్లా న్యాయసేవ సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడంలో లోక్ అదాలత్లు కీలక పాత్ర పోషిస్తాయని కరీంనగర్ జిల్లా సెషన్స్ జడ్జ్ శివకుమార్ అన్నారు. జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, అధికారులు కూడా పాల్గొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఈ నెల 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ నిరోధక దినోత్సవం సందర్భంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి

0: స్వరూపర్ అని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో పోటీలు, ఈ ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టి మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో చైతన్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కంటి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా తరచూ పరీక్షలు చేయించుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్గొండలో ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించారు. విద్యా ప్రమాణాల పెంపులో పెద్దపల్లి జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపినందుకు జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్షకు గవర్నర్, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రం లభించడంపై ప్రభుత్వ వైప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు హర్షం వ్యక్తం చేశారు. విశేషాలు మరొకసారి. రేపు యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో వన్డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. రేపు నిర్వహించనున్న నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈవేళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ వడగాడ్పులు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షాలు కురవచ్చునని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
2: మేము పాల్గొంటున్నాం,
1: మీరు కూడా పాల్గొనండి.
2: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
3: షో టైం కార్యక్రమానికి స్వాగతం. మీరందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా. నేను కూడా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో రెడీగా ఉన్నాను. మరి మీరు ఎలాగైతే ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారో అలాగే నేను కూడా క్వశ్చన్స్తో అంతే రెడీగా ఉన్నానన్నమాట. అయితే అడిగేది మాత్రం సినిమా క్వశ్చన్లు కాదు, కాస్త డిఫరెంట్గా పొడుపు కథలు అడగబోతున్నాను. మరి మీరు రెడీగా ఉన్నారు కదా. 0402324 0852 నెంబర్కి మెసేజ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, పుట్టినప్పుడు తోకుంటుంది, పెరిగే కొద్దీ ఆ తోక వెళ్ళిపోతుంది, ఇంతకీ ఈ తోక దేనికి ఉంటుంది, అది ఏమిటి? అండ్ చాలా సింపుల్గానే ఉంది కానీ మీరు ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది. ఏ హెల్ప్ తీసుకోకుండా ఆన్సర్ చేసేయండి. ఆలోపు మీకోసం డియర్ కామ్రేడ్ సినిమాలో నుంచి ఒక మంచి పాట వినిపించేస్తా. స్టే ట్యూన్డ్.
4: They say the view from the top changes everything. But for a few, the view from...

క్వశ్చన్ వినేసాం వినేసాం, సమాధానం పంపించేసాం పంపించేసాం అనుకుంటున్నారు కదా. అయితే ఇప్పుడు నేను చదివేస్తా చదివేస్తా. ఆన్సర్ చాలా సింపుల్ అండి. కప్ప టాట్పోల్ కదా, దానికి ఫస్ట్ తోక ఉంటుంది, ఆ తర్వాత ఏమంటారు అది కప్పగా మారే ఆ రూపాంతరం చెందే టైంలో తగ్గిపోతుంది వెళ్ళిపోతుంది. రైట్, బాగా చెప్పారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వచ్చినవి మాత్రం అగ్రీ చెయ్యను. మ్యాథ్స్ చదివేస్తాను. ఎల్బి నగర్ నుండి ఉర్మిళ గారు, షాపల్లి నుండి శ్రీనివాస్ గారు, అలాగే వెంకటేశ్వర్లు గారు. రైట్ ఆన్సర్. సిరిసిల్ల నుండి శ్రీనివాస్ గారు, ఎన్జిఓస్ కాలనీ నుండి సరిత, భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, ఫిర్జాదిగూడ నుండి శ్రీనివాస్ గారు, గీతానగర్ నుండి నాగేశ్వరరావు గారు, అనంతపురం నుండి ధనుంజయ్ గారు, చంద్రమొగిలి పద్మరాణి గారు, శాంతి రిషిత సతీష్, అలాగే హైదరాబాద్ బౌరంపేట నుండి సుప్రియా, కీర్తిరాజ్ ఆదర్శ్ నగర్ పులిపాటి, వెంకటేష్ మహబూబ్ నగర్ పంతాడి శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కొంతమంది వేరే ఆన్సర్ కూడా పంపించారు. చిలుకు నారాయణ గారు కూడా రైట్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య ఆల్సో రైట్ ఆన్సర్ అండ్ నరేష్ గారు కూడా రైట్ ఆన్సర్. ఎస్, సో మనం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి అలా వెళ్ళిపోదామా. ఆలగడ్డ నంద్యాల నుంచి కూడా వచ్చింది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎం నరేష్ గారు, మెర్సీ విజయ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పున్నుగంటి రవి గారు, బ్రహ్మయ్య కర్నూలు నుండి కూడా రైట్ ఆన్సర్. షేర్ల వెంకటేష్ రైట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం నుండి కూడా. ఏంటి ఒకే సతీష్ గారు రెండుసార్లు సమాధానం పంపిస్తారా. కట్ల సతీష్ అండ్ సుమలత, దివాకర్ ఫ్రమ్ ఉమ్మెడ అండ్ నందిపేట నుండి రాకేష్, యా అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రైట్, గుడ్ గుడ్. అండ్ ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి పాట వినిపిస్తా, కానీ ఆలోపు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేస్తా. ఎంత తీసినా పెరుగుతూనే ఉంటుంది, ఏమిటది? ఆన్సర్ చేసేయండి 0402324085 2 నెంబర్కి. సిద్ శ్రీరామ్ పాడి నీ పాట మీకోసం, స్టే ట్యూన్డ్.

వావ్, వండర్ఫుల్ పాట. అండ్ ఆ తర్వాత మీ సమాధానం కూడా అన్నమాట. సో ఎంత తవ్వినా పెరుగుతూనే ఉండేది అని అడిగాను. అండ్ కొంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారు. అయితే లాస్ట్లో రివీల్ చేద్దాం. మనం ఫస్ట్ రివీల్ చేస్తే మళ్ళీ సమాధానాలు వచ్చేస్తున్నాయిగా. బి దివాకర్ గారు రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ నెక్స్ట్ కట్ల

సతీష్ గారు ఒకసారి సమాధానం పెట్టి మార్చేశారు. పుట్టపాక నుండి భవానీ వెంకట్ గారు అండ్ చదివిన వాళ్ళ పేర్లు రెండు రెండు సార్లు అఫ్ కోర్స్ నిజమేనండి, టూ టైమ్స్ పంపించేస్తున్నారు కదా, టూ మచ్ ఇది. దామోజు వెంకటాచారి గారు అండ్ వరలక్ష్మి గారు రైట్ ఆన్సర్. ఆర్ యూ ప్లేయింగ్ సాంగ్స్ ఇట్స్ వరస్ట్? మీకు పాటలు నచ్చలేదా? ఓకే, సో మీకు నచ్చిన పాటలు పంపించండి, విల్ ట్రై టు ప్లే అలాంటి మంచి పాటలు కూడా. మంచిర్యాల నుంచి చంద్రమొగలి గారు పంపించారు రైట్ ఆన్సర్. షేర్ల వెంకటేష్ గారు రైట్ ఆన్సర్. చందన చక్రపాణి రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ అండి. నాగభూషణం గారు కోదాడ నుండి కూడా ఇంకొక మెసేజ్ వచ్చింది. పూర్తిగా చదవండి మేడం, ఇన్ని ఇన్ని పేర్లు పంపిస్తాయి ఎలాగండి. ధనంజయ్ గారు అనంతపురం జిల్లా. నెక్స్ట్ రోజా నరేష్ గారు అండ్ రాఘవేందర్ నగర్ నుండి సతీష్. అండ్ నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల రాజేశం సరోజిని. చిత్రాలయ నుండి దామోజు వెంకటాచారి. అండ్ ఫిర్జాదిగూడెం నుండి శ్రీకాంత్ సంధ్య భూలక్ష్మి వీళ్ళందరూ కూడా పంపించారు. పాలెం పోలయ్య గారు, రాకేష్ అండ్ అజయ్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ ఆన్సర్స్. అండ్ మనం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి కూడా వెళ్ళిపోదాము. అంటే ఎక్కువగా మీరు ఈ టైంలో కాకుండా పాట ప్లే అయ్యే టైంలో క్వశ్చన్స్ పంపిస్తే, ఐ మీన్ ఆన్సర్స్ పంపిస్తే చాలా చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఒక చిన్న బ్రేక్, ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: ఎస్, షో టైంలో ఉన్నాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ కలా పరిగెట్టేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, పుట్టినప్పుడు పొడుగ్గా ఉంటాను, వయసు మీద పడుతున్న కొద్దీ పొట్టిగా మారిపోతాను, హూ ఆమ్ ఐ అని క్వశ్చన్ చేస్తుంది అన్నమాట ఆ పొడుపు కథ. ఆన్సర్ చేసేయండి 0402324082 నెంబర్కి. రెడీగా ఉన్నారా సమాధానంతో? ఎస్, స్టే ట్యూన్డ్.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
2: మేము పాల్గొంటున్నాం,
1: మీరు కూడా పాల్గొనండి.
2: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాము.

ఆన్సర్స్తో రెడీగా ఉన్నారనమాట. ఆ విషయం మాత్రం అర్థమైపోతుంది. అండ్ ఆన్సర్ ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో నుంచి చెప్పారు. కొందరు అయితే నాకే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ లాగా మేము బోల్డ్ అన్న ఆప్షన్స్ పెడతాం, మీరే సెలెక్ట్ చేసుకోవాలి లాగా పెట్టేశారు. ఫైన్, నో ప్రాబ్లం. అట్లా సతీష్ గారు అయితే రెండు ఆప్షన్స్ ఇచ్చారు. ఫైనల్గా నేను రివీల్ చేయాలన్నమాట. కాళీ శ్రీనివాస్, మహాలక్ష్మి గారు, శ్రీకాంత్ ఉమ్మడ నుండి దివాకర్, అండ్ నరేష్ రోజా. అండ్ దిస్ ఇస్ టూ మచ్ అండి. రెండు రెండు సమాధానాలు ఏంటండి? భవానీ వెంకట్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాజేశం సరోజిని, ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ గారు, భూలక్ష్మి అండ్ మంచిర్యాల చంద్రమొగిలి నుంచి పద్మరాణి, అక్షర కృప, బిఎన్ రెడ్డి నుండి మౌనికా బాలు, వినయ్ కుమార్, మొహమ్మద్ జైనుద్దీన్ గారు, సంతోష్ సుప్రియ, చిరంజీవి నాగభూషణం, భవానీ, షేర్ల వెంకటేష్ ఫ్రమ్ గజ్వేల్ అండ్ ఫిర్జాది కూడా నుండి, శ్రీనివాస్. వా, వీళ్ళు ఇంకా మంచి వెరైటీ సమాధానం పంపించారు. నెక్స్ట్ కుబేర్ జిల్లా నుండి పెన్ బాలాజీ గారు రైట్ ఆన్సర్. ప్రొద్దుటూరు నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది, దస్తగిరి సంధ్య. కర్నూలు నుండి బ్రహ్మయ్య, నరకట్పల్లి నుండి వెంకటేశం హేమలత, సికింద్రాబాద్ నుండి రెగ్యులర్గా చదువుతారు శ్రోతలు అభిమానంతో, వాళ్ళ పేర్లు మాత్రం రెగ్యులర్గా చదువుతారు. ఓకే, మీ పేరు కూడా చదువుతామండి, రమణి సుబ్బయ్య గారు. నెక్స్ట్ చాక్ పీజ్ అని ఒకరు సమాధానం పంపించారు. వెంకటేశ్వర ఆన్సర్ రివీల్ ఆప్షన్స్లో ఫ్లోలో వచ్చిందనమాట. అండ్ హాసిని ఆదిలాబాద్ నుండి, ఇంకో ప్రశ్న అడగండి మేడం, అఫ్కోర్స్ అడుగుతాం, ఎందుకు అడగం. తర్వాత దియా, ఓకే, ఇంతే సమాధానాలు వచ్చాయి. అయితే ఏంటంటే కొంతమంది చాక్ పీస్ పంపించారు, కొంతమంది చీపురు పంపించారు, కొంతమంది పెన్సిల్ పంపించారు, కొంతమంది కొవ్వొత్తని పంపించారు. సో ఏదైనా పెరిగే కొద్ది అరుగుతుంది. సో నేను ఒక క్వశ్చన్ అడిగితే దీనికి ఇన్ని ఆన్సర్స్ పంపించడం కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రిప్లై. మంచి దబ్బ దబ్బ, ఐ మీన్ జల్దీ జల్దీ పంపించేశారు కాబట్టి. సో రైట్, మరి మీకోసం మంచి క్వశ్చన్ కూడా మళ్ళీ రివీల్ చేస్తాను. అండ్ అలాగే మనం ఈ ఏమంటారు షో టైం ఇంకా ఇలాగే ముందుకు తీసుకొని వెళ్దాం. ఇంకో 2-3 క్వశ్చన్స్ హ్యాపీగా మనం ఎంజాయ్ చేసేయచ్చు. తీస్తే పెరుగుతుంది, పెరిగితే పెడితే తగ్గుతుంది, ఏమిటి అది? అండ్ ఆన్సర్ చేసేయండి, చాలా సింపుల్. అండ్ తీస్తూ ఉంటే పెరుగుతూనే ఉంటుంది, కానీ ఒక్కసారి మళ్ళీ మనం క్లోజ్ చేస్తూ ఉంటే తగ్గిపోతూ ఉంటుంది. సమాధానం ఏమై ఉంటుంది? తొందరగా నాకు ఆన్సర్ చేసేయండి 0402324085 నెంబర్కి. 7/G

వావ్, ఎంత అద్భుతమైన పాట కదా. కేకే గారు ఆలపించినటువంటి వండర్ఫుల్ సాంగ్ మనం విన్నాము, అండ్ భలేగా అనిపించింది. ఈ పాట ఆల్మోస్ట్ అందరికీ స్పెషల్ పాటే, అండ్ లవ్ ఫెయిల్యూర్స్కి అయితే ఇంకాస్త వండర్ఫుల్ పాట అన్నమాట, రైట్? అండ్ నేను ఇందాక అడిగినటువంటి క్వశ్చన్, తీస్తే పెరుగుతూనే ఉంటుంది, క్లోజ్ చేస్తే ఆగిపోతూ ఉంటుంది, ఏమిటి అని. సో దానికి చాలామంది సమాధానాలు చెప్తారు అనుకున్నాను, కానీ ఏమిటో ఎవ్వరూ సమాధానం మాత్రం చెప్పలేకపోయారు. అండ్ లెట్స్ సీ, నేనే సమాధానం చెప్పాలి అని డిసైడ్ అయిపోయారన్నమాట వాళ్ళు. సో వాళ్ళకి దొరకలేదా మరి ఏమిటి? ఇంకొందరు అయితే చాలా మంచి సమాధానమే ఇచ్చారు, అండ్ యాక్సెప్టెడ్. నూతిలో నుండి నీరు తీస్తూ ఉంటే పెరుగుతూనే ఉంటుంది, ఆపితే అది ఎంత ఉందో అంతే ఉంటుంది. సో పెరగడం కావాలి కాబట్టి, సో ఇది నేను సమాధానం అనుకుంటున్నాను అని పంపించారు. అండ్ కొంతమంది ఇంకా వెరైటీ ఆన్సర్స్ పంపించారు. అయితే తీస్తే పెరగడం, ఆపితే ఆగిపోవడం అని అంటే మనకున్నటువంటి జ్ఞానం, మనకున్న నాలెడ్జ్ని ఎవరితో అని షేర్ చేసుకున్నాం అనుకోండి, అఫ్కోర్స్ అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. కానీ మన నాలెడ్జ్ని మనం ఎప్పుడు యూజ్ చేయలేదనుకోండి, మన దగ్గర ఉన్నది కూడా కాస్త మెల్లిమెల్లిగా అంతరించిపోతూ ఉంటుంది. అదన్నమాట సమాధానం. అండ్ దీనికి సరైన సమాధానం చెప్పింది పేరు నందిపేట్ నుండి రాకేష్ ఫరీద్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్. అండ్ దామోజ్ వెంకటాచారి వరలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీరు రైట్ ఆన్సర్ పంపించినందుకు. సంతోష్ సుప్రియ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుండి కట్ల సతీష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ అందరూ చాలా అలర్ట్గా పర్ఫెక్ట్గా ఆన్సర్ పంపించడం స్టార్ట్ చేశారు, అండ్ ఇప్పుడు మళ్ళీ చేస్తూ ఉన్నారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అండ్ యా, ఇప్పుడు మీకోసం మంచి పాట నేను వినిపించేస్తున్నాను. అమ్మాయి బాగుంది చిత్రంలో నుండి ఉదిత్ నారాయణ చిత్ర గారు పాడినటువంటి పాట మీకోసం. స్టే ట్యూన్డ్.

0: Third and final ODI between India and Afghanistan underway in Chennai. And in FIFA World Cup, Brazil registered their first win, defeating Haiti 3-0. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the midday news.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: మేము పాల్గొంటున్నాం,
0: మీరు కూడా పాల్గొనండి.
1: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాము.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 2:23 శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం మనం. కళ్యాణి షిండే ఈ పేరు మీరు వినుంటారు, దీని గురించి మీకు తెలుసుంటుంది. వినలేదా? అయితే ఇప్పుడు వినండి. ఇప్పుడు కాదు, గత 2 ఏళ్ళుగా తన గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, 2-3 ఏళ్ళుగా అనుకుంటాను. కానీ తన ప్రయత్నం మాత్రం చిన్నతనం నుండే మొదలైంది. తన జీవితంలో తను కావాలి అనుకునేటువంటి సక్సెస్ని చేరడానికి ముందు తన ఇంట్లో వాళ్ళ కష్టాన్ని తెలుసుకుంది. ఆ కష్టంతోనే తను ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేసింది. అంతే, అందరి మనసుల్లో చక్కటి ఆనందాన్ని కూడా తీసుకురాగలిగిందన్నమాట ద గ్రేట్ విమెన్. సో ఆ యంగ్ ఇన్నోవేటర్ గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము శక్తిశీలి కార్యక్రమంలో. అయితే తను స్టార్ట్ చేసిన ఇన్నోవేషన్కి పెట్టిన పేరు ఒకటి ఉంది, పేరు గోదాం ఇన్నోవేషన్స్. మీరు విన్నది నిజమే, ఒక గోదాంకి సంబంధించినటువంటి ఇన్నోవేషన్ని చేసింది, అందుకే పేరు కూడా అదే పెట్టింది. ఆ మార్పు ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా మారింది. పంట చేతికొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కాపాడుకోవడం కూడా చాలా పెద్ద టాస్క్. అంటే అక్కడ నుండి ప్రజలకు అమ్మేంత వరకు తీసుకునేటువంటి ఆ జాగ్రత్త ఏదైతే ఉందో, దాంట్లో ఫెయిల్ అయితే మాత్రం లాసే కదా. సో ఆ విషయంలో తను చూపించినటువంటి ఆ ప్రజ్ఞ చాలామందికి నచ్చింది. ఆ జర్నీ ఎంతో ఎంతో అద్భుతంగా కూడా ఉంది. చెప్తాను ఇంకా డీటెయిల్డ్గా. ఓ చక్కని పాట విందాం, ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: మేము పాల్గొంటున్నాం,
0: మీరు కూడా పాల్గొనండి.
1: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.

వండర్ఫుల్ పాట విన్నాం కదా, రైట్? మరి శక్తిశైలి కార్యక్రమంలో ఉన్నాం మనం, అండ్ మాట్లాడుకుంటున్నాము ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి అండ్ యంగ్ ఇన్నోవేటివ్ ఇన్ఫ్లుయెన్సర్ గురించి. అయితే తన ఆలోచనని ఎలా ఉండింది అని అంటే, లైక్ వాళ్ళ నాన్నకి ఎలాగైనా హెల్ప్ చేయాలని. ఎందుకంటే వాళ్ళ నాన్న ఒక రైతు, ఫార్మర్, ఆనియన్ పండించేటువంటి ఫార్మర్ అనమాట. మనకి సంవత్సరం పొడవుతా ఉల్లిపాయలతో ఉండేటువంటి అవినాభావ సంబంధం గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు. కానీ అవన్నీ ఒక్క దగ్గర పెట్టినప్పుడు ఒక్కటి పాడైనా మిగతా వాటితో వచ్చేటువంటి ఇబ్బంది గురించి మాత్రం డిస్కషన్స్ అవుతూ ఉంటాయి మనకి కదా. ఒక్కటి పాడైపోయినా అన్నీ స్మెల్ వచ్చేస్తాయి, అన్నీ పాడైపోతాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ నాన్న ఏదో ఒక రకంగా లాస్ని బేర్ చేసేవాడంట. ఆల్ ఓవర్ ద ఏషియా చాలా లార్జెస్ట్ ఏమంటారు ఆనియన్ గ్రోయింగ్ ప్లేస్ అది. కానీ ఏ రకంగా చూసుకున్నా ప్రతి సంవత్సరం ఎంతో కొంత లాస్లోనే వెళ్ళిపోతుంది ఆ లైఫ్ అంతా అని చిన్నతనం నుండే చూసింది. బాగా ఆలోచించింది, ఇలా చాలాసార్లు డబ్బులు నష్టం వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, 26 మిలియన్ టన్నుల ఆనియన్ని ప్రొడ్యూస్ చేసేవారంట ప్రతి సంవత్సరం. అయితే వాటిని పండించడానికి బాగానే ఉన్నప్పటికీ స్టోరేజ్ టైంకి మాత్రమే ఈ ప్రాబ్లం ఎక్కువ వచ్చేదట. అలాగే ఆనియన్ తొందరగా పాడయ్యేదట. అందుకే ఇంట్లో వాటిని స్టోర్ చేసుకోవడానికి అఫ్కోర్స్ ఏదో ఒక ప్లేస్ ఉంటుంది, కానీ అది అంత పర్ఫెక్ట్గా వర్క్ అయ్యేది కూడా కాదంట. అందుకోసమని తను ఇంజనీరింగ్లో చేరాక 2018లో తను ఒక ఇంక్యుబేటర్ని తయారు చేసిందనమాట. ఆ ఇంక్యుబేటర్ చాలా బాగా వర్క్ అయింది. అంతేకాదు, తయారు చేసినటువంటి ఆ ఇంక్యుబేటర్లో వీళ్ళు పెట్టేటువంటి ఈ ఆనియన్స్ ఎక్కువ రోజు పాడవ్వకుండా బాగా హెల్ప్ చేసేదంట. సో దాని ప్రాసెస్ ఏంటి, అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది అంటే, అంతకుముందు స్టోరేజ్కి ఇంకేం లేవా, ఇలాంటి క్వశ్చన్స్ చాలానే మీకు రావచ్చు. కానీ వాటన్నింటి గురించి కూడా చెప్తా డీటెయిల్గా ఓ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

వండర్ఫుల్ పాట విన్నాం కదా. బ్యాక్ టు మీ శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం మనం. నేను మీ కీర్తి. ఈ ఇన్నోవేషన్ ఎంత ఇంట్రెస్టింగ్గా సాగుతోంది అని అంటే, ఇప్పటికీ చాలా సక్సెస్ఫుల్ అవార్డ్ విన్నింగ్ ఫేజ్లోనే ఉంది తను. అండ్ అంతేకాకుండా ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా కూడా మారిందన్నమాట. సో కళ్యాణి షిండే స్టోరీ మనందరికీ చాలా హార్ట్ టచింగ్గా అనిపిస్తుంది. తను కనుక్కున్నటువంటి ఆ పరికరం ఏదైతే ఉందో, అది ఎక్కడైతే

ఏమంటారు ఆనియన్స్ స్టోర్ చేసేటువంటి ప్లేస్, ఆ స్టోరేజ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉల్లిపాయలు పాడయ్యేటువంటి ఫస్ట్ స్టేజ్ని ఆ పరికరం కనుక్కుంటుంది. అక్కడ తేమ అంటే తడి మొదలవ్వడం, లేదా మామూలుగా ఉల్లిపాయలు చిన్న చిన్నగా మొలకలు వస్తూ ఉంటాయి, స్ప్రౌటింగ్ అవుతూ ఉంటుంది, అలాంటిది అవ్వకుండా జాగ్రత్త పడి ఉల్లిపాయలు పాడవ్వకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే దాన్ని తగ్గించి, అలా అవుతున్నప్పుడు వాటిని తీసేసేటువంటి అంటే అవి అక్కడ నుంచి రిమూవ్ చేసి ఇంకా ఫ్రెష్గా ఉన్న వాటికి ఇది స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్త పడి ఆ లాస్ని కంట్రోల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిందన్నమాట ఈ ఏమంటారు యంగ్ ఇన్నోవేటర్. 80% మంది రైతులు ఇప్పుడు కాదు, దాదాపు ఒక 15-20 సంవత్సరాలుగా వాళ్ళు పండించినటువంటి ఉల్లి పంటని వేర్ హౌసెస్లో చాలా జాగ్రత్తగా పెట్టేవారంట. అంటే అది కస్టమర్స్కి, అంటే కొనుక్కునే వాళ్ళ దగ్గర దాకా వెళ్ళేంత వరకు వాళ్ళదే కదా బాధ్యత. సో అలాగ జాగ్రత్త పడి పెట్టేవాళ్ళు. కాకపోతే అవి అంత పర్ఫెక్ట్గా ఏమంటారు లైఫ్ ఉండేవి కాదు, అలాగని లాస్ రాకుండా ఉండేది అసలే కాదన్నమాట. అందుకే అక్కడ అంటే ఎక్కడైతే ఈ రైతులు వేర్ హౌసెస్ని ఉపయోగిస్తున్నారో అందులో నుంచే అక్కడే ఏం పెద్దగా చేంజెస్ చేయకుండా ఈ చిన్న టాస్క్తో ఈ పరికరాన్ని ఉపయోగించి ఆ పాడయ్యేటువంటి వాటికి చెక్ పెట్టాలి అని తీసుకున్నటువంటి డెసిషన్ అది. ఆ డెసిషనే డెడికేషన్గా మారింది. దానికోసం ప్రత్యేకంగా తాను చాలా శ్రద్ధ తీసుకొని ఆ వేర్ హౌస్ని కొత్తగా మార్చింది. వేర్ హౌస్లో స్మార్ట్గా ఈ టెంపరేచర్ని ట్రాక్ చేసే విధానాన్ని ఏర్పాటు చేసింది. ఏమాత్రం తడొచ్చినా తెలుసుకోవడం, ఆ జరిగినటువంటి ఆ వేస్టేజ్ని తీసేయడం, మళ్ళీ సేఫ్గా పెట్టడం ఇలాంటివి చేసింది. దానివల్ల బోల్డ్ అంతా ప్రాఫిట్స్ వచ్చాయి. అందుకే కదా మరి యంగ్ ఇన్నోవేటర్ అయింది అది విషయం. లెట్ మీ టాక్ మోర్, అండ్ బిఫోర్ దాట్ ఇంకొక అద్భుతమైన పాట మీకోసం వినిపించేస్తున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించేయి సంపూర్ణ వినోదం.

వండర్ఫుల్ పాట ఠాగూర్ సినిమాలో నుంచి విన్నాం కదా, రైట్. సో కళ్యాణి షిండే కొత్తగా ఏమీ కనుక్కోవడం కాదు, ఉన్న దాంట్లోనే మార్పులు చేసి సక్సెస్ రేషియోని అలాగే ప్రాఫిట్ రేషియోస్ని చూపించింది. కాబట్టి సీరియస్లీ ఈ యంగ్ ఇన్నోవేటర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మనం కదా. అంతే, ఉన్న దాంట్లోనే స్పెషల్ మార్పులు చేసి బెటర్ రిజల్ట్ తీసుకొచ్చేందుకు తను చేసిన ప్రయత్నం మాత్రం చాలా పెద్దది. చిన్నతనం నుండి వాళ్ళ నాన్న పడుతున్న కష్టం చూసి తను బెటర్గా చదువుకోవాలి అనుకుంది, చక్కని తెలివిని సంపాదించుకుంది, ఆ తెలివిని సమస్య పైన సంధించింది, సమాధానాన్ని రాబట్టింది. అందుకు షీఈస్ గ్రేట్ అన్నమాట. 20% నుండి 40% వరకు ఇప్పుడు క్రాప్ వేస్టేజ్ దాదాపు తగ్గిపోయింది. అంతేకాదు ప్రాఫిట్ని గెయిన్ చేస్తున్నారు, రైతులు ఆనందంగా ఉన్నారు. ఆ ఇన్నోవేషన్ చేసినందుకు గాను తనకు బెస్ట్ యంగ్ ఇన్నోవేటర్గా అవార్డు కూడా అందుకుంది ఈ గ్రేట్ విమెన్. సో అది ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అండ్ తన గురించి ఇంకా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తరువాత. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: సో కళ్యాణి షిండే స్టోరీ మనకి చాలా చాలా బాగా నచ్చింది కదా. ఇలాంటి స్టోరీస్ అన్ని

0: లైఫ్లో కూడా బోల్డ్ అని ఉండి ఉంటాయి. మీకు అలాంటివి ఏమైనా తెలిస్తే లెమినో, ఇంకా మాట్లాడుకుందాం.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి వింటున్నాం గోదాం ఇన్నోవేషన్స్ కళ్యాణి స్టోరీ గురించి. టీ అనే ఆకారంలో తయారైనటువంటి ఆ డివైస్ చాలా చాలా హెల్ప్ఫుల్గా మారింది. అంతేకాదు, ఆ ఉల్లిపాయలు పాడవుతున్నప్పుడు దానిలో నుండి రిలీజ్ అయ్యే గ్యాసెస్ని, ఆ ఆనియన్స్ ఎక్కడైతే స్టోర్ చేస్తామో ఆ వేర్ హౌస్లోకి స్ప్రెడ్ అవ్వకుండా ఇది చాలా బాగా హెల్ప్ కూడా అయింది. అందుకే ఇది ఎంత యూస్ఫుల్గా మారి ఇన్నోవేషన్స్ స్థాయిని కూడా పెంచింది. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.
3: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
4: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
3: అవునా? సూపర్.
5: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
6: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: ఇదండి ఇవాల్టి శక్తిశీలి. మీకు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనుకుంటాను. మళ్ళీ రేపటి శక్తిశీలిలో మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంటాం. మీరు మాత్రం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు. ఇప్పుడు ముంబై నుండి రిలే వింటారు.
2: आप सुन रहे हैं विविध भारती, लीजिए प्रस्तुत है कार्यक्रम मन चाहे गीत।
3: मन चाहे गीत।
4: मन चाहे गीत।
3: मन चाहे गीत।

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 MHz. స్టూడియో క్లాక్ల సమయం 5 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తారు. కోల్కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరగనున్న జాతీయ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. కొల్హాపూర్లోని అంబాబాయి దేవాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 445 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వానాకాలం సీజన్లో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు ఎలాంటి ఎరువుల కొరత లేకుండా అవసరమైన ఎరువులు సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని రోడ్లు భవనాలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సర్వే నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీఎల్ఓలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చామని సుదర్శన్ రెడ్డి చెప్పారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా నియమించుకుంటున్నామన్నారు. బీఎల్ఓలు తీసుకొచ్చే ఫామ్లను ముసాదేలో పొందుపరుస్తామన్న సుదర్శన్ రెడ్డి జూలై 25వ తేదీలోపు ఎన్యుమరేషన్ ఫామ్ సమర్పించాలని చెప్పారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల్లోని 565 నగరాల్లో మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఎలా ఉందో రేవంత్ రెడ్డి చూడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఉన్న ఆదరణ ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు లేదని రామచంద్రరావు నిలదీశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర మంత్రి జుప్పల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నగర్ కర్నూలులో వన మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ముఖ్యమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా వడగాడ్పులు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లో రాత్రి అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3:00 నుండి 4:00 మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
6: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
5: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారా ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. సమ్మర్ దాటి రైనీ సీజన్ వచ్చేసింది. ఇకనైనా సమ్మర్ అంటే రకరకాల పనులతోటి రకరకాల తిరగడంతో బాడీ మొత్తం విరిగిపోయింది. ఇకనైనా బరువు తగ్గేయాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ చేయాలి, ప్రతిరోజు ఓన్లీ ఫ్రూట్ జ్యూస్లే తాగాలి అని నిన్న పొద్దున్నే మా పక్కింటి ప్రవీణ్ గారు శపథం చేశారు. ప్రతిరోజు ఓన్లీ ఫ్రూట్ జ్యూస్లే తాగాలి అని కట్ చేస్తే సాయంత్రం 5 గంటలకి ఆ పక్కింటి నుండి వస్తున్న అల్లంటి వాసనకి ఆ డైట్ ప్లాన్ కాస్త గంగా నదిలో గడిపేశారు. ఛాయా మజాక ఎండాకాలమైన వానాకాలమైన మనల్ని కాపాడి ఏకైక సంజీవిని ఆ ఛాయ్ మాత్రమే కదా. మరి ఆ వేడి వేడి కప్పును చూస్తే డైట్లు క్యాలరీలు అస్సలే గుర్తుకే రావు. మరి మీ డైట్ ప్లాన్ని కాసేపు పక్కన పెట్టేసి ఆ వేడి ఛాయ్తో సాయంత్రాన్ని ఎంజాయ్ చేద్దాం. వెల్కమ్ టు ఛాయ్తో హాయ్ కబుర్లు, చల్లని మాటలు, పసందైన పాటలతో ఎంజాయ్ చేద్దాం. వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. వివిధ భారతి అంటే తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే వివిధ భారతి అంటే అద్రిపోయే పాట. మరి అద్రిపోయే పాట మీకోసం వచ్చేస్తుంది ఫ్రమ్ త్రిపుల్ ఆర్ నుంచి. స్టే ట్యూన్డ్.

0: ఈ పాట వింటే చాలు బాడీలో అన్ని పార్ట్స్ కూడా అలా అలా వైబ్రేట్ అయిపోతుంటాయి కదా. మరి ఇలాంటి వైబ్రేటింగ్ సాంగ్స్ కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగతి ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. త్రిపులార్ నుంచి రాహుల్ సుబ్లిగాంజ్ కాల భైరవ పాడినటువంటి పాట, చంద్రబోస్ సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతం, ఇలాంటి వైబ్రేటింగ్ సాంగ్స్ మరిన్ని మరిన్ని మరిన్ని పాటలు వినిపించడమే కాదు మంచి మాటలు కూడా, మంచి మంచి కబుర్లు కూడా వినిపిస్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: సమయం 5:10:33:34:35 దాటి అలా వెళ్ళిపోతుంది. నేను మీ ఆర్జే సురభి రమేష్. మనం ఉన్నాం చాయ్తో హాయ్ కబుర్లలో. ఈ రోజు ఫస్ట్ కబుర్ ఏంటో తెలుసా? బంగారం బంగారం బంగారం. అంటే నేను బంగారం రేట్లు పెరిగినవి తగ్గిన వాటి గురించి చెప్పట్లేదు. ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియా దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఇళ్లలో, చాలా ఇళ్లలో కూడా, అంటే సర్కిల్లో బాగా వినబడుతున్నటువంటి పేరు బంగారం బంగారం. ఏంటా బంగారం? మా ఇంటి బంగారం సినిమా గురించే టాక్ బాగా వినబడుతుంది. స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ

హిట్ టాక్తో వెళ్ళిపోతుంది. మరోసారి విప్పేర్ అంటే స్పెషల్లీ నందిని రెడ్డి డైరెక్షన్లో మరోసారి సమంత మరో మంచి హిట్ని అందుకున్నారు. మరి ఇది ఎంత క్రేజ్ క్రియేట్ చేస్తుందంటే, దాదాపుగా ఈ వీకెండ్ రోజు శనివారం ప్రతి గంటకి 15,000కు పైగా టికెట్లు సేల్ జరగడం అనేది ఓ హీరోయిన్ సినిమాకి ఒక మామూలు విషయం కాదు అని క్రిటిక్స్ కూడా, సినిమా క్రిటిక్స్ కూడా చెప్తూ ఉన్నారు. అంటే సినిమా క్రేజ్ ఎంత బాగా ఉంది, సినిమా ఎంత బాగా ఉంది అనేది దీని ద్వారా తెలుస్తుంది. ఇంకా దీంట్లో ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్ట్రెస్ సమంత, అయితే ఈ సినిమా నుంచి ఒక మరో ఆర్టిస్ట్ని కూడా వెలుగులోకి వచ్చింది, తనే మంజుష ముక్కవిల్లి. అంటే సమంత ఫ్రెండ్గా క్యారెక్టర్ చేసినటువంటి తనకు కూడా మంచి స్కోప్ క్యారెక్టర్ చేయడానికి అవకాశం కలిగింది. అలాగే మంచి హిట్ కూడా మంచిగా పర్ఫామ్ చేయడం వల్ల మంచి హిట్ టాక్ కూడా అందుకుంది. సో ఈ ఇలాగే వెళ్తే మంచి వసూళ్లు రాబట్టడమే కాదు, మంచి సినిమాగా కూడా పేరు తెచ్చుకోవడం ఖాయం అంటున్నారు. ఏదేమైనా కూడా మా ఇంటి బంగారానికి మరొకసారి కంగ్రాచులేషన్స్. మరి వీళ్ళ పేరు ఇలాగే కొనసాగుతూ ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలి. గతంలో కూడా ఓ బేబీ తోటి హదరగొట్టారు కదా, మరి అందుకోసమే మీకోసం ఓ బేబీ నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడినటువంటి పాట, లక్ష్మీ భూపాల సాహిత్యం మిక్కీ జమేయర్ కంపోజిషన్లో వచ్చినటువంటి ఆ మస్తు పాట మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగనే ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 5:15:09 దాటి అలా ముందుకు వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఊహించుకోండి, రేపు పొద్దున్నే లేచేసరికి మీరున్న ఇల్లు లేదు, మీ ఆస్తి లేదు, మీ దేశమే మీకు సొంతం కాదు, ప్రాణాలు చేత పట్టుకునేటో తెలియని దారిలో బరికెత్తాలి. వినడానికి భయంగా ఉంది కదా, కానీ నేడు ప్రపంచంలో 11 కోట్ల మంది శరణార్థుల నిజ జీవితం ఇది. సూడాన్, కాంగో, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు హింస భరించలేక ప్రతి నిమిషానికి 20 మంది ప్రజలు సర్వస్వం వదిలేసి వలసబాట పడుతున్నారట. మరి ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఈరోజు జూన్ 20 ప్రపంచ శరణార్థుల దినోత్సవం, వరల్డ్ రిఫ్యూజ్ డే. 1951లో ఐక్యరాజ్య సమితి వీరికి రక్షణ కల్పిస్తూ చేసిన చట్టానికి 75 ఏళ్ళు నిండిన నేటికీ ఆ వాగ్దానం పరీక్షించబడుతూనే ఉందట. ముఖ్యంగా ప్రపంచం ఇస్తున్న పిలుపు ఒకటే, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండే వరకు మనం పోరాటం ఆగకూడదు. భద్రత అనేది మనిషి పుట్టిన దేశాన్ని బట్టో సంపదను బట్టో మారకూడదు. శరణార్థులు కూడా మనలాంటి మనుషులే కదా, కాకపోతే కాలం కలిసి రాని వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది మన జాలి కాదు, మనం ఇచ్చే ఆశ్రయం, ఒక చిన్న నమ్మకం, మానవత్వాన్ని కాపాడుకుందాం. ఏమంటారు, వింటుండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సనా సతి మూర్తి నుంచి రఘు దీక్షిత్ పాడినటువంటి పాట, రామజగ శాస్త్రి సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్లో అద్భుతమైన పాట విన్నారు కదా. ఇలాంటి పాటలు మాటలు మీకోసం వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి ఇతర తరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
4: ఉదయతార.
3: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
4: ఈ అభ్యుదయతార.
3: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
4: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
4: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
3: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
4: మీట్ ద స్టార్.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఇతర తరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆజేశ్వర రమేష్. మనమున్నాం ఇంట్లో చాయ్తో, హాయ్ కబుర్లు. మరో కబురు ఏంటంటే, మీ ఫ్రెండ్ ఎప్పుడైనా ఫోన్ చేసినా అబ్బా ఫుల్ బిజీగా ఉన్నాను రా, ఊపిరి సలపట్లేదు అని బిల్డపిస్తున్నారా? కట్ చేస్తే సాయంత్రానికి వాళ్ళు చేసిన పని సొన్నా, చూసిన రీల్స్ 100 ఉంటాయి. మీ కథ ఇంతేనా అయింది అంటే, చాలామంది అనుకుంటే ఏంటంటే చాలా బిజీగా ఉన్నాము అని ఫీల్ అవుతూ ఉంటారు. ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేయాలంటే, ఈరోజు జూన్ 20 వరల్డ్ ప్రొడక్టివిటీ డే. చాలామంది ఏమనుకుంటారంటే, రోజుకు 14 గంటలు ఆఫీసు కుర్చీకి అతుక్కుపోవడమే ప్రొడక్టివిటీ అనుకుంటారు. అసలు కానే కాదు. బిజీగా ఉండడానికి, ఉత్పాదకతగా ఉండడానికి, అంటే ప్రొడక్టివ్గా ఉండడానికి చాలా తేడా ఉంది. తక్కువ టైంలో తక్కువ స్ట్రెస్తో క్వాలిటీగా పని పూర్తి చేయడమే అసలైన ఉత్పాదకత. 1300 కాలంలో గడియారం కొనగొన్నప్పటి నుండి హెన్రీ ఫోర్డ్ అసెంబ్లీలో తెచ్చేంత వరకు కూడా ప్రపంచం నేర్చుకున్న పెద్ద పాఠం ఇదే. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ఒక ఛాన్స్, మనం కష్టపడుతున్నామా లేక కేవలం కాలక్షేపం చేస్తున్నామా. సో ఇవాళ నుంచి హార్డ్ వర్క్ గుడ్ బై చెప్పేసి స్మార్ట్ వర్క్కి వెల్కమ్ చెప్తాం. ఏమంటారు అయితే, ఈ ప్రొడక్టివిటీని డైలీ లైఫ్లోకి ఎలా తేవాలి అనేది కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, ఆ కన్ఫ్యూజన్ కొంచెం క్లియర్ చేస్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మరణించే సంపూర్ణ వినోదం ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. హనుమాన్ సినిమా నుంచి కసలశ్యాం సాహిత్యంలో గౌరహరి సంగీతంలో గౌరహరి పాడినటువంటి మస్తు పాట పూలమ్మ పిల్ల స్టూడియో.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో కలకల సమయం 5:30.

51 54 సెకండ్స్ దాటి అలా ముందుకు వెళ్ళిపోతుంది. మనం ఇందాక మాట్లాడుకుంటూ ఉన్నాం ఏంటి, ప్రొడక్టివిటీ అంటే మనము ఎస్పెషల్లీ ప్రొడక్టివిటీని ఎలా పెంచుకోవాలి, ఎందుకు అంటే ఈరోజు వరల్డ్ ప్రొడక్టివిటీ డే సందర్భంగా దానికి సంబంధించి కొన్ని మాటలు మాట్లాడుకుంటే, బిజీగా ఉండడం ట్రెండ్ కాదు, తక్కువ టైంలో ఎక్కువ పని పూర్తి చేసి హ్యాపీగా చిల్ అవ్వడమే అసలైన ట్రెండ్ అవునంటారా కదంటారా. ఎందుకంటే ఇంత బిజీ లైఫ్లో మరి అది ఎలా సాధ్యపడుతుంది అనేది కొంత డౌట్ ఉంటుంది. సింపుల్గా ఏంటంటే మన లైఫ్లో కొంచెం 3-trick game అనేది ఒకటి మనం ఫాలో అవుతూ ఉండాలి. ఈ ట్రిక్స్ ఫాలో అవుతుంటే తప్పకుండా మనం ప్రతి పనిని చాలా సులువుగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ట్రిక్ ఏంటంటే హైసెన్హోవర్ మ్యాట్రిక్స్ అంటే, అంటే ఏదో ఇంపార్టెంట్ ముందు, అంటే మన మనం చేసే పనులలో ఏది ముందు ఏది అర్జెంటు ముందుగానే లిస్ట్ రాసుకోవడం చాలా మంచిది. సెకండ్ వన్ ఏంటంటే నా ఫేవరెట్ పొమోడోరో టెక్నిక్ అనమాట, అంటే ఫోన్ పక్కన పెట్టి 25 నిమిషాల ఫుల్ ఫోకస్తో పనిచేయండి, ఆపై 5 నిమిషాలు చిన్న బ్రేక్ తీసుకోండి చాలు. అలా అలా చేసుకుంటూ వెళ్తుంటే ఎంత పెద్ద పని అయినా చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. థర్డ్ ట్రిక్ ఏంటంటే 3-3-3 rule అనమాట, రోజులో 3 గంటలు మెయిన్ పనికి, 3 గంటలు పెండింగ్ పనులకు, మరో 3 గంటలు పర్సనల్ లైఫ్కి కేటాయించండి. అంతే అంతే ఏ పనైనా చాలా సులువుగా అవుతుంది. అయితే రాత్రి పగలు కష్టపడి బర్న్అవుట్ అయిపోయి హెల్త్ పాడు చేసుకోవడం మాత్రం చేసుకోవద్దు. అండ్ లాస్ట్లో ఒక విషయం ఏంటంటే, పని పూర్తి కాగానే మీకు మీరే ఒక చాక్లెట్ చిన్న డ్యాన్స్ బ్రేక్ గిఫ్ట్ ఇచ్చుకోండి, అప్పుడు ఉంటుంది ఆహా బాడీలో ఎక్కడ లేని ఉత్సాహం అంతా కూడా వస్తుంది. మరి అలాంటి ఉత్సాహం మీరు మిస్ అవుతున్నట్టు అనిపిస్తే మీరు ఏం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఎస్, జస్ట్ ట్యూన్ 102.8 FM వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే వివిధ భారతి, వివిధ భారతి అంటే అదిరిపోయే పాట.

ఎగ్జామ్ జబర్దస్త్ సాంగ్ ఫ్రమ్ డీజే టిల్ నుంచి రామ్ మిర్యాల పాడింది, రామ్ మిర్యాల కంపోజ్ చేసింది. కాస్తల శ్యామ్ సాహిత్యంలో అద్దరిపోయే పాట కదా. ఈ వీకెండ్ రోజు ఇలాంటి పాట వింటే దిల్ ఖుషీ కాకుండా ఎలా ఉంటుంది కదా. మరి ఇలాంటి ఖుషి చేసే పాటలు మీకోసం మరిన్ని మరిన్ని వినిపిస్తాడు మీ ఆర్జేశ్వరి రమేష్. అందుకోసం మీరు ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. మనము నన్ను చాయ్తో హాయ్ కబుర్లు, మంచి కబుర్లు, మామూలు కబుర్లు కాదు, ఇన్ఫర్మేటివ్ కబుర్లు. ఎస్పెషల్లీ చేతిలో ఫోన్ స్క్రీన్ పైనే చూపులు, డిజిటల్ ప్రపంచంలో బందీలు అయిపోతున్న మన పిల్లల్ని చూస్తుంటే అందరికీ, పేరెంట్స్ అందరికీ కూడా భయంగానే ఉంది కదా. అందుకే నెక్స్ట్ ఇయర్ మార్చి నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా బ్యాన్ చేస్తూ, ఎవరు చెప్తున్నారు తెలుసా, బ్రిటన్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుందండి. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి దేశాలు కూడా ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. నిజంగా ఇలాంటి రూల్ మనకు వస్తే బాగుండు అని ప్రతి తల్లిదండ్రులు కోరుకునే రోజుది. అంటే ఎస్పెషల్లీ వీటికి ఎంత దూరంగా ఉంటే పిల్లలు మిగతా వాటిపైన, అంటే అటు చదువుపైన కానివ్వండి, సోషల్ రిలేషన్స్ పైన కానివ్వండి, ఇలాంటి వాటిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కేవలం వాటిని ఎక్కువగా వాడుతూ ఉండడం వల్ల వాటికి అంటే అడిక్ట్ అయిపోయి మిగతా పనులు ఏవి చేయకుండా ఏ దాంట్లో కూడా ఉత్సాహాన్ని చూపించలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి రూల్ మనకు వస్తే బాగుండు అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా టెక్ కంపెనీల ఒత్తిడి కంటే మన పిల్లల భద్రతే ముఖ్యమంటున్నారు ఆ దేశాలు. మరి మన దగ్గర కూడా ఇలాంటి చట్టం రావాలా? మీ ఇంట్లో సోషల్ మీడియా గోల ఎలా ఉందో మాకు వాట్సాప్ ద్వారా 0402324 0852 నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించండి. రావాలంటారా వద్దంటారా, మనకు కూడా వస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో కూడా ఒక చిన్న లైన్లో మెసేజ్ చేసి పంపించండి. ఓకేనా? రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు కృష్ణ చైతన్య, క్రాంతి, ఆదిత్య, సిద్ధార్థ్, శశి, కిరణ్ పాడినటువంటి పాట, వెంకటేష్ పట్వారి సంగీతం, సాహిత్యం అందించారు మిక్కీ జే మేయర్ సంగీతంలో హ్యాపీ డేస్ నుంచి హ్యాపీ హ్యాపీ సాంగ్.

ఇలా జిల్ జిల్ జిగ అని పాటల్లో మాత్రమే వినే పరిస్థితి వస్తుందేమో అని భయంగా మాత్రం చాలామంది పేరెంట్స్ అనుకుంటూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఆ స్టూడెంట్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. మరి ఇంతకుముందు అయితే ఇలా బస్సు లెక్క కానీ చక్కగా వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అలాంటి స్కూల్ బస్సుల్లో కూడా, ఎస్పెషల్లీ కాలేజ్ బస్సులో, అంటే బీటెక్ అలాగే ఇంటర్ చదివే వాళ్ళు కూడా ఫోన్లతోటే ఆ బస్సులో కూడా టైం స్పెండ్ చేస్తున్నారు. దాంతో వాళ్ళ మధ్యలో ఉండే చిన్న రిలేషన్ అనేది మిస్ అవుతుంది. దీని నుంచి ఎలాగైనా తప్పించాలంటే దీనిపైన అంటే బ్రిటన్ ప్రభుత్వం ఏదైతే తీసుకుందో అలాంటి నిర్ణయమే తీసుకుంటే చాలా మంచిది, మనకు కూడా అలాంటి రూల్ వస్తే బాగుంటుంది అనేది ప్రత్యేకంగా కోరుకుంటూ కొంతమంది మెసేజ్లు కూడా పంపించారు. దానివల్ల ఏం జరుగుతుంది, ఒకవేళ సోషల్ మీడియాని మనం దూరంగా పెడితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అనేది ఫస్ట్ ప్రారంభం అవుతుంది అని శ్రవణ్ గారు దిల్షుఖ్ నగర్ నుంచి, అలాగే కుషాల్ గారు కూడా బంజారా హిల్స్ నుంచి మెసేజ్ పంపించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈరోజు చాయ్తో హాయ్ కబుర్లు. ఇలాంటి కబుర్ల కోసం ప్రతిరోజు 5 to 6 వరకు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఛాంపియన్ మూవీ నుంచి రామ్ మిర్యాల పాడినటువంటి పాట కాసల శ్యామ్ సాహిత్యం మిక్ జమేర్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 5:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలుంటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:05.
1: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట. అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ప్రీమియర్ బీ స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.

0: జాతిరత్నాలు సినిమా నుంచి రామిరియాల పాడినటువంటి పాట, రామ్యం జోగయ్య శాస్త్రి సాహిత్యం, ప్రధాన్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చదువుతున్నది ఇవటూరి జయచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాను పారదర్శకతతో నిర్ధారించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR 2026ను కఠినంగా

0: అమలు చేయాలని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వన్డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. బాల్య వివాహాలు, వేధింపులను నిర్మూలించి తెలంగాణను సురక్షిత రాష్ట్రంగా మార్చేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క కోరారు. ఈ వానాకాలంలో రైతులు సాగు చేసుకునేందుకు కొరత లేకుండా ఎరువులను సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సాధికారత, పారదర్శక పాలనకు సాక్ష్యంగా నిలుస్తాయని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఇప్పుడు వార్తలు వివరంగా. ఓటర్ల జాబితాను పారదర్శకతతో నిర్ధారించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను 2026ను కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 25 జూన్ నుంచి బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి గణన పత్రాలను పంపిణీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే సుమారు 80% మ్యాపింగ్ పూర్తయిందని, కొత్త ఓటర్లు 25 జూలై వరకు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వన్డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు, హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహిస్తుందని, యోగా ద్వారా వివిధ ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని అన్నారు. యోగా అనేది అద్భుతమైన ప్రక్రియ అని, ఈ ప్రపంచంలోనే అన్ని వైద్య విధానాలకెల్లా అది ఉత్తమమైనదని రాజన్న సిరిసిల్ల జిల్లా యోగా గురువు పల్లికొండ గంగాధర్ అన్నారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: ఈ యోగ సాధనను వినియోగించుకున్నట్టయితే ఆరోగ్యం, మనశ్శాంతి, అనేక బలహీనతలు తొలగిపోతాయి, ప్రశాంతత ఏర్పడుతుంది. ఇద్దరు యోగ చేయాలని ఆశిస్తూ,
0: యోగ సాధనతో శారీరక దృఢత్వాన్ని పొంది ఆరోగ్యంగా ఉంటారని మెదక్ జిల్లా యువజన సంఘాల క్రీడల అధికారి రమేష్ అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. యోగా వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గడంతో పాటు ఈ యోగాసనాల ద్వారా శారీరక దృఢత్వం పెరుగుతుంది. అదేవిధంగా రక్తపోటు అదుపులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాణాయామం చేయడం వల్ల శ్వాస నియంత్రణ అనేది అదుపులో ఉంటుంది. తద్వారా ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం కూడా పెరుగుతుంది.
0: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పాండురంగా అనే రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆదిలాబాద్ జిల్లాలోని పొన్న గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ సంఘటన జరిగిందని, రైతులకు రుణమాఫీ, రైతు బంధు అందలేదని విమర్శించారు. ప్రభుత్వం ధాన్యం సేకరణపై చేస్తున్న వాదనలను ప్రశ్నిస్తూ, బాధిత కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారాన్ని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో భారీ బొగ్గు కుంభకోణాన్ని దాచిపెట్టేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. 45 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు వివరాలకే విచారణ జరుపుతున్న నిజ నిర్ధారణ కమిటీని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందని విమర్శించారు. అవినీతి పాలనను అంతం చేయడమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. ఈరోజు హనుమకొండ జిల్లాలో పరకాల, వరంగల్, హనుమకొండలలో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల హక్కులను కాపాడటం, మంచి పాలనను అందించడం ద్వారా తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్లతో ప్రజాభవన్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉపాధి పెంచేందుకు స్టడీ సర్కిళ్లను సంస్కరించాలని, ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, బీసీ హాస్టళ్లలో పరిశుభ్రతను మెరుగుపరచాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మిషన్ వాత్సల్య, సంక్షేమ్ అంగన్వాడీ, మిషన్.

శక్తులపై హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సును స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. బాల్య వివాహాలు, వేధింపులను నిర్మూలించి తెలంగాణను సురక్షిత రాష్ట్రంగా మార్చేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆమె కోరారు. వానాకాలంలో రైతులు సాగు చేసుకునేందుకు కొరత లేకుండా ఎరువులను సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్తో కలిసి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో పట్టాదారు పాసు పుస్తకం, పంట వివరాలను నమోదు చేస్తే రైతు పేరున ఎకరాకు 2 బస్తాల చొప్పున యూరియాను సరఫరా చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా సాధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సాధికారత, సంక్షేమం, పారదర్శక పాలనలో పురోగతికి సాక్ష్యంగా నిలుస్తాయని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా సాధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సాధికారత, సంక్షేమం, పారదర్శక పాలనలో పురోగతికి సాక్ష్యంగా నిలుస్తాయని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పిఎం స్వనిధి, పిఎం ముద్రా యోజన, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన ఇటువంటి పథకాలు ప్రతిష్టాత్మకమైనవని ఆయన ప్రస్తావించారు. అమ్మ పేరున కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటా కనీసం ఒక మొక్క నాటాలని మహబూబ్ నగర్ ఎంపీ డికె అరుణ ప్రజలకు పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కొత్తకోటలోని బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి పాఠశాల మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. ఈరోజు హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్లతో కలిసి జిల్లా అధికారులతో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు వంటి అంశాలను ఆయన సమీక్షించారు. రైతు బీమా కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాదని, రైతు కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే భరోసా అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. రైతు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని నిర్వీర్యం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా బుగ్గమాదరం గ్రామంలో నిర్మిస్తున్న రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం పనులను నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పనుల నాణ్యత, పురోగతిపై అధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్లోని బంజారా భవన్లో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్ల జాబితాను పారదర్శకతతో నిర్ధారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఇంటెన్సివ్ రివిజన్ను కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాధించిన అభివృద్ధి పారదర్శక పాలనకు సాక్ష్యంగా నిలుస్తుందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:20.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3:00 నుండి 4:00 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

రెండు నిమిషాల 41 42 సెకండ్స్ దాటేలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది వాచ్. మరి సమయం అలా వెళ్తూ ఉంటే, అంటే ఎస్పెషల్లీ వీకెండ్కి వచ్చేసాం కాబట్టి రకరకాల ప్లాన్స్ అని కూడా జరుగుతూ ఉంటాయి కదా. ఎస్, ఎస్పెషల్లీ అంటే సమ్మర్ అయిపోయింది కదా, సమ్మర్లో బాగా తిరిగాం కదా అంటే కానే కాదు, వీకెండ్ రోజు ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది, ఆ ప్లానింగ్స్ వేరే ఉంటాయి. ఎస్పెషల్లీ అందరికీ ఈఎంఐలు రావడం, ఇలాంటివి ఫెసిలిటీస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కార్లు కొనేంత స్తోమతను పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలాగే దాంట్లో కూడా ఈవీ కార్లు, ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా రోడ్డు మీద తెగ కనబడుతూ ఉన్నాయి. బైక్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎలక్ట్రికల్ వెహికల్స్లో కార్లలో కూడా లాంగ్ డ్రైవ్కి చాలామంది వెళ్ళే ప్లాన్లు కూడా చేస్తూ ఉన్నారనమాట. వీలైతే ఫ్రెండ్స్ను అడిగి మరీ తీసుకొని వెళ్ళే ప్లాన్లు చేస్తూ ఉన్నారు. అయితే ఇలా వెళ్ళడం బాగానే ఉంటుంది, కానీ వెళ్ళే ముందు చిన్న హోంవర్క్ చేసి వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే ఈవీ కార్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కంపెనీ వాళ్ళు చెప్పే రేంజ్ రోడ్డు మీదకి వస్తే కాస్త తగ్గవచ్చు. అందుకే ఏం చేయాలి, బయలుదేరే ముందు బ్యాటరీ 100% ఫుల్ ఛార్జ్ చేసుకోండి, కార్ సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేసుకోండి. ఇక జర్నీలో ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఉండాలంటే మీ ఫోన్లో రకరకాల కంపెనీలే స్పెషల్ యాప్స్ కూడా ఇస్తున్నాయి కాబట్టి ఆ స్మార్ట్ యాప్స్ తప్పకుండా మీ ఫోన్లో ఉండాల్సిందే. ఇవి లైవ్లో ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఖాళీగా ఉన్నాయో మీకు చూపిస్తాయి అనమాట. మరి ఈ వీకెండ్ జర్నీలో ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలి, ఏం చేయాలో కూడా నేను చెప్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలోచించే సంపూర్ణ వినోదం.

తూట మూవీ నుంచి మంచి పాట విన్నారు కదా. శ్రీ శ్రీరామ్ పాడిన పాటకి అనంత శ్రీరామ్ సాహిత్యం, దుర్భాక శివ సంగీతాన్ని అందించారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: రోజంతా ఎండగా ఉండేది, కానీ ఈ వీకెండ్ లో మాత్రం ఎండ తగ్గి చల్ల చల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఆహా, అలా అలా అలా వెహికల్ సొంత వెహికల్లో కానీ పక్క వాళ్ళు అడిగి తీసుకున్న వెహికల్లో కానీ అలా ముందుకు వెళ్తూ ఉంటే దిల్ భలే ఖుషిగా ఉంటుంది. అలాంటి ఖుషి అంటే ఫీల్ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ వీకెండ్ ట్రిప్స్, ఎస్పెషల్లీ ఇంకా ముఖ్యంగా ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్లో వెళ్ళేటప్పుడు ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఛార్జింగ్ పనిచేయకపోతే అస్సలు ప్యానిక్ అవ్వకండి. అంటే మధ్యలో వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా ఛార్జింగ్ పనిచేయకపోతే ప్యానిక్ అవ్వకుండా యాప్లో కంప్లైంట్ చేయండి, లేదా కస్టమర్ కేర్కి కాల్ కొట్టండి. దగ్గరలో ఉన్న వాటిని వాళ్ళు తప్పకుండా మీకు అరేంజ్ చేస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడైనా సరే మీ రూట్లో ఒకటి రెండు ఆల్టర్నేటివ్ స్టేషన్లు ముందే మార్క్ చేసి పెట్టుకోవడం చాలా మంచిది. దారిలో ఉండే హోటల్స్, మాల్స్లో ఛార్జింగ్ సదుపాయం ఉందో లేదో కూడా చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్పాల్సి వస్తుందంటే ఈవీ వెహికల్స్ అనేవి ఇప్పుడిప్పుడు మార్కెట్లో ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి కొంచెం ఆ సర్వీస్ స్టేషన్లు తక్కువగా ఉంటాయి కాబట్టి ముందుగానే మనం ఆ మార్క్ చేసుకొని వెళ్తే, అవన్నీ చూసుకొని వెళ్తే సేఫ్గా హ్యాపీగా మీ జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమైన టిప్ ఏంటంటే బ్యాటరీ 20% పడిపోకముందే ఛార్జింగ్ బ్లాస్కిన్ ప్లాన్ చేసుకోండి, అంటే ఫుల్ చేసుకోవడం అనేది చేసుకోండి. వీకెండ్ అనే బాగా ఎంజాయ్ చేస్తూనే ఘాట్ రోడ్స్లో రీజనరేటివ్ బ్రేకింగ్ వాడి బ్యాటరీని సేవ్ చేయండి. ఇది ఒక చిన్న టెక్నిక్తో కూడుకున్నటువంటి డ్రైవింగ్ అనమాట. ప్రాపర్ ప్లానింగ్ ఉంటే మీ ఈవీ వీకెండ్ ట్రిప్ అద్దరహో అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇలాంటి టిప్స్, ఇలాంటి మంచి మంచి మాటలన్నీ కూడా మీకోసం ప్రతిరోజు వినిపిస్తూనే ఉంటాం మీ ఆకాశవాణి వివిధ

అందుకోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది అనురాగ్ కుల్కర్ణి పాడినటువంటి పాట. శ్రీ వెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యంలో శ్యామ్ సింగరాయ నుంచి మంచి పాట.

0: ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: క్లూ.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

కిలాడి మూవీ నుంచి హరిప్రియ పాడినటువంటి పాట శ్రీమణి సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 6:40 అయింది. ఇప్పుడు వినండి లంహే ప్రాయోజిత కార్యక్రమం.

0: ఇంతవరకు లమ్హే ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: సమయం 6 గంటల 50 నిమిషాల 55 సెకండ్లు దాటేలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది సమయం. నేను మీ ఆర్జే సురభి రమేష్. యస్, మరి వీకెండ్ వచ్చింది అంటే మంచి మూడ్లో రకరకాల ప్లాన్స్ అన్ని చేసుకుని వెళ్తూ ఉంటారు. అయితే ఎస్పెషల్లీ ఇక సమ్మర్ కంప్లీట్ అయిపోయి రైనీ సీజన్లోకి వచ్చేసాము, రైనీ సీజన్లోకి వచ్చేటప్పుడు ఒకటి మిస్ అయిపోతున్నాము అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఏంటి అదంటే సెలవులు అయిపోయాయి, ఎండలు అయిపోయాయి, కానీ తీపి వగరు కలగలిపిన అద్భుతమైన రుచితో నోట్లో వేసుకోగానే కరిగిపోయే అమృతం లాంటి పండు, పండ్లలోనే రాజాజుగా పిలిచే ఆ పండు, ప్రతి ఒక్కరి వేసవి జ్ఞాపకాలను మధురంగా మార్చేసే పండు, ఇంకేం పండు, మామిడి పండు. ఎస్, మరి వేసవి చివరిలో లేదా సీజన్ ఎండ్ అవుతున్నప్పుడు మామిడి పండ్లు కొనేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే సీజన్ చివరిలో పండ్లను అంటే పండ్లని త్వరగా పండించడానికి కెమికల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాటి కోసమే దాన్ని ముక్కు దగ్గర పెట్టుకొని మరి చూసి చక్కగా పండు సహజమైన స్మెల్, తీయటి వాసన వస్తున్నప్పుడు మాత్రమే కొనండి, లేకపోతే వాటిని పక్కన పెట్టేయండి. ఎలాంటి వాసన లేకపోతే అవి కెమికల్స్ వాడే వాటిగా మనం గుర్తించి మనం పక్కన పెట్టేయాలి. అలాగే దాన్ని పళ్ళను పట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ఒకసారి నొక్కి చూస్తే మరీ మెత్తగా ఉండకూడదు. సీజన్ చివరిలో లోపల పుచ్చు నల్లగా మారడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మీరు పళ్ళం కొనడం అనేది చేస్తే చాలా మంచిది. ఏమంటారు? రైట్ రైట్ ఇలాంటి మాటలు మరిన్ని మరిన్ని చెప్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మరణించి సంపూర్ణ వినోదం. అనిరుద్ధ రవిచంద్ర పాడినటువంటి పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యంలో, అనిరుద్ధ రవిచంద్ర సంగీతంలో, అజ్ఞాతవాసి నుంచి మంచి పాట వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: సార్, ఎక్సలెంట్ కరిక్యులం తో పాటు బ్లూంబర్గ్ ఎస్ఐపి సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈకి వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈలో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:56 అయింది. మరి ఈరోజు సాయంత్రం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ప్రకృతి వైద్యంలో ఉపవాస చికిత్స డాక్టర్ ఏ మాలతీ శ్యామల గారితో పరిచయం ఉంటారు.

చలో మూవీ నుంచి అనురాగ్ కులకర్ణి పాడినటువంటి పాటకి మహతీశ్వర సాగర్ సహజ సంగీతాన్ని అందించారు. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యాన్ని అందించారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7 గంటలు దాటి 43 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్య శాంతి పరిష్కారాలు సూచిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ నేతృత్వంలో ఒడిషా రాష్ట్రం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రాష్ట పురోగతిని ప్రధానమంత్రి ఈరోజు ప్రశంసించారు. ఒడిషా అభివృద్ది పథంలో వేగంగా దూసుకుపోతోందని, తూర్పు భారతదేశం వృద్ధికి గణనీయమైన సహకారం అందిస్తోందని ఆయన అన్నారు. మయూర్భంజ్ జిల్లాలోని రాయ్రంగ్పూర్లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ఆమె స్వగ్రామమైన పహాడ్పూర్ను సందర్శించడం ఒక విశిష్ట గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. పహాడ్పూర్ను పునరుత్పాదక ఇంధన ఆధారిత మౌలిక సదుపాయాలు, ఆధునిక ప్రజాసేవలతో కూడిన సూర్యగ్రామ్ సౌరగ్రామంగా అభివృద్ది చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 47,000 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. తూర్పు భారతదేశం శీఘ్రగతిన జరిగే అభివృద్ది ద్వారా దేశ వృద్ధిని ముందుకు తీసుకెళ్లడమే కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ దార్శనికత ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. సుభద్ర యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం జన్మన్ యోజన వంటి సంక్షేమ పథకాలను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమంపై రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను కూడా అభినందించారు. పశ్చిమ బెంగాల్లో హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్లో జరిగిన పశ్చిమ బంగ దివస్ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 9,44,00,000

0: లక్షల మందికి పైగా రైతులకు లబ్ది చేకూరుస్తూ 18,840 కోట్ల రూపాయల విలువైన పీఎం కిసాన్ పథకం 23వ విడతను కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి రాష్ట దినోత్సవ వేడుకల ఘనమైన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, మత్స్య, పశు సంవర్ధక రంగాల్లో వివిధ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ బెంగాల్ అభివృద్ది కోసం బీజేపీ ప్రభుత్వం సూపర్ ఫాస్ట్ వేగంతో పనిచేయడం ప్రారంభించిందని అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్తూ ఫసల్ బీమా యోజన గురించి కూడా ప్రస్తావించారు.
1: సాథియో, ఆజ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కే తహత్ దేశ్ భర్ కే 9 కరోడ్ సే అధిక్ కిసానో కే బ్యాంక్ ఖాతో మే పైసే భేజే గయే ఔర్ పశ్చిమ బంగాల్ కే కిసానో కే లియే ఏక్ ఔర్ ఖుషీ కీ ఖబర్ హై. ఆజ్ సే రాజ్య మే పీఎం ఫసల్ బీమా యోజన శురూ కీ జా రహీ హై. ఫసల్ బీమా యోజన ముష్కిల్ సమయ మే కిసాన్ కే పరివార్ కో సహారా దేగీ. ఫసల్ కో నుక్సాన్ హోనే పర్ కిసాన్ పర్ బోజ్ నహీ పడేగా.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన పాలన, ప్రపంచ నాయకులతో నిర్మాణాత్మక సంబంధాల ద్వారా అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను, ప్రభావాన్ని గణనీయంగా పెంపొందించారని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు కొనియాడారు. ప్రధానమంత్రి సమక్షంలో ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్ట్రపతి కూడా ప్రసంగించారు. మోదీ నాయకత్వంలో భారతదేశం నిరంతరం శాంతి, చర్చలు, సహకారానికి బలమైన గొంతుకగా అవతరించిందని ఆమె అన్నారు. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో సంఘర్షణలు, అనిశ్చిత పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో దౌత్యపరమైన చర్చలు, పరస్పర అవగాహన ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని భారత్ స్థిరంగా చెప్తూ వస్తోందని రాష్ట్రపతి అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్ అందించిన మానవతా సహాయాన్ని గుర్తు చేసుకుంటూ వ్యాక్సిన్లు, ఆక్సిజన్, అవసరమైన వైద్య పరికరాల సరఫరా ద్వారా దేశం అనేక దేశాలకు కీలకమైన మద్దతు అందించిందని, ఇది ప్రపంచం పట్ల సంఘీభావం, మానవ సంక్షేమం పట్ల భారత్కున్న నిబద్ధతకు నిదర్శనమని రాష్ట్రపతి ముర్ము అన్నారు. భారత్లో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా రాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన కార్యక్రమం పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కామన్ యోగా ప్రోటోకాల్ సాధనలో దేశానికి నేతృత్వం వహిస్తారు. రెడ్ రోడ్లో జరిగే జాతీయ వేడుకలు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ వేదిక వద్ద వేలాది మంది యోగాభిమానులు పాల్గొనుండగా భారత్, విదేశాల నుండి లక్షలాది మంది పౌరులు వర్చువల్గా ఇందులో భాగస్వాములవుతారు. ఆరోగ్యం, సామరస్యం, సామూహిక సంక్షేమాన్ని పెంపొందించే ప్రపంచ ఉద్యమంగా యోగా పెరుగుతున్న పాత్రను ఈ కార్యక్రమం పునరుద్ఘాటిస్తుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యోగా సంప్రదాయాన్ని అనుసంధానిస్తూ దేశవ్యాప్తంగా 100 ప్రముఖ ప్రాంతాల్లో ప్రత్యేక యోగా వేడుకలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో ఎర్రకోట, ఉత్తరాఖండ్లో హరిద్వార్, ఒడిషాలో కోణార్క్, కర్ణాటకలో హంపి, తమిళనాడులోని మహాబలిపురం, మహారాష్ట్రలోని ముంబై, బీహార్లోని నలంద, గుజరాత్లో అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్ సార్నాథ్, లదాఖ్లోని లే, తెలంగాణలోని హైదరాబాద్, అస్సోంలోని సిల్చార్ సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతాయి. విదేశాల్లోని 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 1,445 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన శ్రీ అంబాబాయి ఆలయ అభివృద్ది ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అమిత్ షా, చారిత్రాత్మక కరువేరు నగరంలో వెలసిన శ్రీ అంబాబాయి ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఒక ప్రధాన విశ్వాస కేంద్రమన్నారు. ఈ అభివృద్ది ప్రాజెక్టు ఆలయ చారిత్రాత్మక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూనే ఆలయ పరిసరాలను ఒక ఆధునిక పుణ్యక్షేత్రంగా మారుస్తుందని ఆయన చెప్పారు. జాతీయ భద్రత, సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణ పట్ల ప్రభుత్వ నిబద్ధతను కూడా కేంద్ర హోంమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

0: అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు మున్ముందు కూడా పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగుతాయని అమిత్ షా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
1: భాజపా సర్కార్ బని ఉరి పర్ హమలా హువా, పుల్వామా మే హమలా హువా, పహల్గావ్ మే హమలా హువా, కహీ సర్జికల్ స్ట్రైక్, కహీ ఎయిర్ స్ట్రైక్, ఔర్ అంత మే ఆపరేషన్ సింధూర్ కర్ కర్ పాకిస్తాన్ కే ఘర్ మే ఘుస్ కర్ ఆతంకవాద్ కో జవాబ్ దేనే కా కామ్ కియా.
0: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ 2026 అభ్యర్థి ఒకరి అభ్యర్థన మేరకు పరీక్షకు కేవలం 48 గంటల ముందు పరీక్షా కేంద్రాన్ని అబుదాబీ నుండి నాగ్పూర్కు మార్చింది. నీట్ యూజీ 2026 పునః పరీక్ష కోసం నాగ్పూర్కు బదులుగా అబుదాబీలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించిన ఒక అభ్యర్థికి సంబంధించిన అంశంపై ఏజెన్సీ స్పష్టతనిచ్చింది. పరిపాలనాపరమైన కారణాల వల్ల ఏ విద్యార్థి కూడా పరీక్షకు దూరం కాకూడదన్నది తమ ప్రాధాన్యత అని ఏజెన్సీ పునరుద్ఘాటించింది. రేపు జరగనున్న పునః పరీక్ష ఏర్పాట్లు భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రోజంతా కొనసాగింది. దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న ఈ డ్రిల్లో 2.5 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. సోమవారం నుండి ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి భారత్ వేదిక అవుతోంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న 3వ చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్కు ఆఫ్ఘనిస్తాన్ 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇప్పటికే 3 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-0 ఆధిక్యతతో కైవసం చేసుకోగా ఈ మ్యాచ్లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్యా శాంతి పరిష్కారాలను సూచిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాస్లో సమయం 7:15. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం. ప్రకృతి వైద్యంలో ఉపవాస చికిత్స. డాక్టర్ ఏ మాలతీ శ్యామల గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ప్రకృతి వైద్య విధానంలో ఉపవాస చికిత్స, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ నేచురోపతి డాక్టర్ ఏ మాలతి శ్యామల గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ శ్యామల గారు.
1: నమస్కారం అండి, శ్రోతలందరికీ కూడా నమస్కారం.
0: లంకనం పరమౌషధం అని వింటూ ఉంటాం. ప్రస్తుతం ఉండే ఆధునిక జీవన విధానంలో భోజనం గాని నిద్ర గాని నిత్య జీవితంలో చేసే విధులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయాయి. అర్ధరాత్రి భోజనాలు చేయడము, నిద్రపోయే టైంలో పనిచేయడము, ఇలాంటివన్నీ చూస్తుంటాం. దీనివల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు మన సమాజంలో కనబడుతున్నాయి. ప్రకృతి వైద్య విధానంలో నేచర్కి అనుగుణంగా జీవించడం అంటుంటారు. ఈ వైద్య విధానంలో ఉపవాస చికిత్సను ప్రముఖంగా వింటుంటాం. ఈ ఉపవాస చికిత్సలో ఎలా చేస్తారు, దాని ప్రాముఖ్యత ఏంటో మా శ్రోతలకు తెలియజేయండి.
1: ఉపవాసాన్ని ఫాస్టింగ్ అని అంటాం కదా, సో దానికి ఇది థెరపటిక్ ఫాస్టింగ్ అని ఉంటుంది. అంటే ఇది మన శరీరంలో ఉన్నటువంటి

0: అలాలన్నింటినీ కూడా అంటే డీటాక్సిఫికేషన్ చేయడానికి ఈ ఉపవాస చికిత్స ఉపయోగపడుతుందని. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా చూస్తే ఆధునికమైనటువంటి జీవన విధానాల లోపల రకరకాలైనటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా మన శరీరంలో పేరుకుపోతున్నాయన్నమాట. సో దానిని డీటాక్సిఫికేషన్ చేయాలి అనేసనంటే మనం ఈ చికిత్సా విధానాన్ని కూడా మనము అవలంబించుకోవచ్చు. ప్రకృతి వైద్యంలో ఎప్పుడు కూడా భూజల అపవాయురగ్ని అంటే శూన్యముతోటి చికిత్స చేసేది ఏంటి అంటే ఫాస్టింగ్ థెరపీ అని కూడా మనం ఒక చికిత్సా విధానాన్ని అనుగుణంగా చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏం చేస్తాము అని అంటే ఫాస్టింగ్ థెరపీలో ఎవరైనా మన ప్రకృతి వైద్యానికి వచ్చినప్పుడు వారికి ఫస్ట్ జ్యూస్ ఫాస్టింగ్ ఇవ్వడం కానీ లేదా ఒక్కొక్కసారి ఏం చేస్తామనంటే నీళ్లతోటి కానీ కొబ్బరి నీళ్లు కానీ మజ్జిగ కానీ అలా ఫాస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అందరికీ ఒకటే రకమైనటువంటి ఇవ్వడం జరగదు.
1: ఫాస్టింగ్ అంటేనే ఉపవాసం తినకుండా ఉండడం, మళ్ళీ ఫ్రూట్ ఫాస్టింగ్, జ్యూస్ ఫాస్టింగ్, అది ఫాస్టింగ్ ఎలా అవుతుంది
0: అంటే థెరపటిక్ ఫాస్టింగ్ నేను చెప్పేది.

0: నీళ్లు కానీ మజ్జిగ కానీ అలా ఫాస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అందరికీ ఒకటే రకమైనటువంటి ఇవ్వడం జరగదు.
1: ఫాస్టింగ్ అంటేనే ఉపవాసం, తినకుండా ఉండడం. మళ్ళీ ఫ్రూట్ ఫాస్టింగ్, జ్యూస్ ఫాస్టింగ్, అది ఫాస్టింగ్ ఎలా అవుతుంది?
0: అంటే థెరపటిక్ ఫాస్టింగ్ నేను చెప్పేది. మనం ఫాస్టింగ్ అని అంటే చాలా మంది అనుకుంటారు ఏమి, ఇప్పుడు కొంతమంది రిలీజియస్ ఫాస్టింగ్ చేస్తారు, పొద్దునంతా ఏమీ తినకుండా ఉంటారు, మళ్ళీ రాత్రి అయ్యేసరికి మంచినీళ్ళు తాగి ఇంకొకటి తీసుకొని అలా ఫాస్టింగ్ చేస్తారు. కానీ అది రిలీజియస్ ఫాస్టింగ్స్ అవుతాయి.
1: థెరపటిక్ ఫాస్టింగ్ అంటే ఆరోగ్యానికి సంబంధించి వివిధ రకాల వ్యాధులని నిదానించే ప్రక్రియలో చేసే ఫాస్టింగ్.
0: అంతే. సో దాంట్లో ఎట్లా ఉంటుందంటే రాగానే వాళ్ళకి మనం ఫాస్టింగ్ పెట్టడం ఉండదు. ఫస్ట్ వాళ్ళకి జ్యూస్ ఫాస్టింగ్ అనేది అడ్వైజబుల్ ఉంటుంది. ఎందుకనంటే వచ్చినప్పుడు కూడా వాళ్ళు వెంటనే ఇన్ని రోజులు ఆహారం బాగా తీసుకొని వెంటనే ఆహారం తీసుకోకుండా ఉండాలి అని అంటే సైకలాజికల్గా ప్రిపరేషన్ కారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళకి ఒకసారి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి ఈ విధంగా ఫాస్టింగ్ చేయడం జరుగుతుంది అని చెప్పి అప్పుడు మెల్లమెల్లగా శరీరాన్ని ఫుడ్ని అంటే ఎందుకు ఇది చేస్తారు, ఇలాగ ఎందుకు చేస్తారు అంటే ఒక్కరోజు మనము జీర్ణ వ్యవస్థకి కనుక కొంచెం రెస్ట్ ఇస్తే శరీరం దానంతట అదే డీటాక్సిఫికేషన్కి జరుగుతుంది అనమాట. అంటే సెల్ఫ్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్కి మనం ఎన్హాన్స్ చేయడానికి అంటే దానికి ఉత్తేజపరచడానికి దాన్ని ఉత్సాహం చేయడం కోసమని ఈ ఫాస్టింగ్ చేస్తాం. దాని తర్వాత మనము ఫ్రూట్ ఫాస్టింగ్ చేయడం అలా జరుగుతుంది. ఎందుకనంటే ఒక్కొక్కసారి నీరసం రాకుండా ఉండడానికి, ఫ్రూట్స్ అంటే మనకు కావలసినటువంటి వాటర్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి, దాని లోపల మనకు కావలసిన పోషక పదార్థాలు అంటే ఖనిజాలు, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. కాబట్టి అవి శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతాయి, ప్లస్ మనకు కావలసినటువంటి డీటాక్సిఫికేషన్ అనే ప్రక్రియ కూడా రెండు కూడా జరగడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫ్రూట్ ఫాస్టింగ్ అనేది చాలా వరకు అది మనం సజెస్ట్ చేయవలసినటువంటి ఫాస్టింగ్ అనమాట. అట్లా కాకుండా ఇంకా కొంతమందికి ఎట్లా చేస్తామనంటే ఒక పూట మామూలుగా వండినటువంటి ఆహారం పెట్టి ఒక పూట వాళ్ళకి ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తాం లేదా లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తాం. దీంతో పాటుగా మనము ప్రకృతి వైద్యంలో ఉన్నటువంటి ఎనిమా, మట్ ప్యాక్లు, హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ ఇవి కూడా వాళ్ళకి మనం యాడ్ చేసి చెప్తామన్నమాట. కాకపోతే ఇప్పుడు చేసేటటువంటి ఫాస్టింగ్ చాలా ఉన్నాయి, 7 డేస్ ఫాస్టింగ్ అని ఇంకొక రకాల చాలా చాలా ఫాస్టింగ్స్ వచ్చాయి. సో ఆ ఫాస్టింగ్స్ కి ఉన్న నేచురోపతిలో చేసేటటువంటి థెరపటిక్ ఫాస్టింగ్స్ కి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక నియమానుసారంగా ఒక పద్ధతి ప్రకారంగా చేయడం జరుగుతుంది. దీన్ని డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో చేయడం జరుగుతుంది. ఈవెన్ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము ఫాస్టింగ్ పెడతాం. చాలా మంది అనుకుంటారు ఎందుకు అని అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రతి 6 గంటలకు తినాలి, 3 గంటలకు తినాలి అని అనుకుంటారు. కానీ అలా కాదు. ఇక్కడ ప్రకృతి వైద్య చికిత్సాలయంలో ఫాస్టింగ్ అనేది డయాబెటీస్ వాళ్ళకు కూడా మనం ఫాస్టింగ్ పెట్టవచ్చు అన్నమాట. ఎందుకనంటే దానిలో మేము డోసెస్ తగ్గించుకుంటూ వచ్చి దాని ప్రకారంగా వాళ్ళు వేసుకునేటువంటి మందుల యొక్క డోసెస్ తగ్గించుకుంటూ వచ్చి ఆహారాన్ని కూడా మనం సెన్స్ చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా మనకి అది బాగా పెరుగుతుంది అన్నమాట ఆ టైం లోపల. సో దానికోసమని మనం చేస్తారు. ఎందుకంటే ఇంకా చాలా మంది వాళ్ళు డయాబెటీస్తో ఉంటారు, ఒబేసిటీతో కూడా ఉంటారు. సో రెండు రకాలుగా మనకి అది ఎఫెక్ట్ అవ్వాలి, రెండు వ్యాధులకి కూడా మనం చికిత్స చేయాలి, పరిస్థితులకు చికిత్స చేయాలి అంటే ఈ విధంగా ఒక పూట కుక్కుడ్ మీల్ తీసుకొని ఒక పూట ఫ్రూట్ ఫాస్టింగ్ చేయడం అనేది చాలా వరకు మనకి థెరపటిక్ ఫాస్టింగ్ లోపల వస్తుంది అన్నమాట.
1: ఏదేమైనా ఉపవాస చికిత్స అంటూ మొదలు పెడితే ఒక నిష్ణాతులైన ప్రకృతి వైద్య నిపుణుల పర్యవేక్షణలో చేయడమే కరెక్ట్ అంటారు.
0: 100% అండి. ఎందుకనంటే ఎవరిష్టానుసారంగా మేము ఈ ఫాస్టింగ్ చేశామని లేకపోతే మేము 7 రోజులు మంచినీళ్లతోనే ఉపవాసం చేశామని ఇంకొకళ్ళు చెప్తూ ఉంటారు. అట్లా అయ్యేసరికి ఏమవుతుందంటే సడన్ గా ఒకసారి టిష్యూ ఫ్లూయిడ్స్ అన్ని కూడా డ్రాప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మనంతటా మనకే తెలియకుండా స్టామినా లేకుండా పోవడం జరుగుతుంది. సో అట్లాంటి అవసరాలు మనం ఆ వ్యవస్థ నుంచి బయటపడాలి అనుకుంటే ఇట్లా ఫాస్టింగ్ చేయడం అనేది చాలా వరకు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫాస్టింగ్ ఓన్లీ ఆహారమే మానేసి కాదు, మనము జీర్ణకోశ వ్యవస్థకి రెస్ట్ ఇస్తున్నాము, అదేవిధంగా విసర్జన అవయవాలకి పనిస్తున్నాం. జీర్ణకోశ వ్యవస్థకేమో రెస్ట్ ఇస్తాము కొద్దిగా అంటే నియమితమైనటువంటి ఆహారం తీసుకుంటాం. ఎప్పుడైతే నియమితమైనటువంటి ఆహారం తీసుకుని ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకుంటున్నామో విసర్జనమైనటువంటి అవయవాలకి విసర్జక అవయవాలకి ఎక్కువగా అంటే ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ కి పని ఎక్కువ అవుతుంది అనమాట. చెమట రూపంలో వెళ్తుంది, మూత్ర రూపంలో వెళ్తుంది, మోషన్స్ వెళ్ళిపోతూ జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే యోగా చెప్పడం జరుగుతుంది, ప్రాణాయామ చేయించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎనిమా ట్రీట్మెంట్ ఇస్తాము ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉంటామో ఎనిమా ట్రీట్మెంట్ ఇస్తాము, హైడ్రోథెరపీలో హిప్ బాత్ అని ట్రీట్మెంట్ ఇస్తాము, జిహెచ్ ప్యాక్స్ అని ఇస్తాము. ఇవన్నీ ఇచ్చుకుంటూ మనం దాన్ని మానిటర్ చేస్తామన్నమాట. ప్రతిరోజు ఎంత బీపీ ఉంది చూసుకుంటాము, పల్స్ రేట్ ఎట్లా ఉంది. దీని లోపల ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి.

0: కొంతమందికి విరోచనాలు అవుతుంటాయి, కొంతమందికి కడుపులో వికారంగా ఉండడం జరుగుతుంది, కొంతమందికి ఏంటంటే శ్వాస అంతా వాసన వచ్చినట్టుగా అవుతుంది, నాలికంతా తెల్లబడుతూ ఉంటుంది. ఇట్లాగా కొన్ని కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ఇవన్నీ ఏంటంటే మేము హీలింగ్ క్రైసిస్ అని చెప్తామన్నమాట. అంటే శరీరము దానంతట అదే ఒక రిపేర్ చేసుకోవడం, డీటాక్సిఫికేషన్ చేసుకునేటప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. మనం ఫాస్టింగ్ కనుక పేషెంట్ ని చూసి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడు దీనికి ఇదవుతుంది అని అంటే, ఫస్ట్ పేషెంట్ ఎలా వస్తారు, ఆకలేస్తుంది అంటారు, కౌన్సిలింగ్ ఇస్తాం మనం, ఫాస్టింగ్ చేస్తాం. దాని తర్వాత కొన్ని రోజులు అయిపోయాక, లేదు లేదు నేను, నాకు బాగుంది, నాకు ఇప్పుడు న్యాచురల్ గా హంగర్ రావటం లేదు, నాకు తినాలని ఏం అనిపించట్లేదు అని ఒక 2-3 రోజులు చెప్తారు. 2-3 రోజులు అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు బాగా ఆకలేస్తుంది అని అంటారు. ఎప్పుడైతే ఆకలేస్తుంది అన్నప్పుడు నాలిక తెల్లగా ఉన్నటువంటి నాలిక నార్మల్ గా అయిపోతుంది, మనమే చూస్తామన్నమాట. వచ్చినటువంటి వాళ్ళకి మూత్రం ఎలా వచ్చింది అని అంటే నార్మల్ గా వచ్చింది అని చెప్తుంటారు. అంటే ఆ సిమ్టమ్స్ అనేటటువంటివి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు. సో ఆ సిమ్టమ్స్ ని బట్టి మనము మళ్ళీ వాళ్ళకి నార్మల్ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఫాస్టింగ్ ఇట్లా చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇమీడియట్ గా మామూలుగా ఉప్పు కారాలు అలాంటివన్నీ వేసి మామూలుగా పెట్టడం ఉండదు, సాఫ్ట్ డైట్ ఇవ్వడం ఇచ్చిన తర్వాత, దాని తర్వాత కొన్ని రోజులు ఇలాగే సాఫ్ట్ డైట్ ఇచ్చి డిశ్చార్జ్ చేసేటప్పుడు మీరు ఈ విధంగా ఫాలో అవ్వాలి, ఈ ఆహారం తీసుకోవాలి, కొన్ని రోజులు 6 నెలల పాటు ఇలా తీసుకోండి, 8 నెలల పాటు ఇలా తీసుకోండి. అంటే వాళ్ళ యొక్క కండిషన్ ని బట్టి, ముందరు ఉన్నటువంటి వాళ్ళ హెల్త్ పరిస్థితిని బట్టి, ముందరు ఉన్నటువంటి వాళ్ళ కంప్లైంట్స్ ని బట్టి, ప్రస్తుతం ఉన్నటువంటి కంప్లైంట్స్ బట్టి వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే మీరు చెప్పినట్టుగా ఉపవాస చికిత్స అంటూ మొదలు పెట్టినప్పుడు మీరన్న హీలింగ్ క్రైసిస్ అంటే శరీరము తనను తాను రిపేర్ చేసుకునే క్రమంలో ఈ చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంటుంది, వాటికి భయపడాల్సిన పని లేదు.
0: అసలు భయపడాల్సిన పని లేదు, ఎందుకనంటే అవి నార్మల్ గా ఉంటాయి. అవి కూడా కంటిన్యూస్ గా ఉండవు, ఒక ఒక కొంచెం సేపటి వరకు ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. కొంచెం కడుపులో వికారంగా ఉంటుంది, కొంచెం మంచినీళ్ళు తాగుతాము, లేదా తేనె నీళ్లు తాగిస్తాము, దాని తర్వాత లేకపోతే మజ్జిగ ఇస్తాము, దాని తర్వాత సబ్సైడ్ అయిపోతుంది.
1: అంటే ఆ ఏదైతే మలినాలు ఎప్పుడైతే శరీరంలోంచి బయటకు తోసేయబడతాయో, సహజమైన ఆకలి, సహజమైన నిద్ర, సహజమైన రుచి, ఇవన్నీ కూడా శరీరం సహజత్వానికి దగ్గరగా వెళ్లే
0: అవకాశం ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అట్లాంటప్పుడు ఇవి వస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం దానికి కౌన్సిలింగ్ చెప్తూ ఉంటాము, పేషెంట్ దగ్గరికి ఎవ్రీ టైం మనం వెళ్తాము, వాళ్ళని చూస్తూ ఉంటారు, అట్లా జరుగుతుంది.
1: శ్యామల గారు, ఈ ఉపవాస చికిత్సను అవలంబించినప్పుడు ఏ రకమైన లాభాలుంటాయి?
0: అన్ని రకాలుగా లాభం ఉంటుంది. చాలా మంది అనుకుంటారు ఉపవాసం చేయడానికి ఓన్లీ బరువు తగ్గడానికే ఉపవాసం ఉండాలి అని అనుకుంటారు. కాదు, ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా కూడా ఉపవాసం చేయొచ్చు. ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంటాయి, కొంతమందికి సోరియాసిస్ ఉంటాయి, చర్మ వ్యాధులు ఉంటాయి, కొంతమందికి కీళ్ల వాతం ఉంటుంది, కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉంటాయి, ఇంకా కొంతమందికి లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు కూడా ఫాస్టింగ్ చేయొచ్చు. హార్ట్ ప్రాబ్లమ్స్ ని మనం ప్రివెంట్ చేయవచ్చు, బ్లడ్ లోపల కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, స్ట్రోక్ రాకుండా మనము మనంతట మనమే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత కీళ్ల వాతం అట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా మనం ఫాస్టింగ్ అడ్వైస్ చేసుకుంటే మనమే సెల్ఫ్ ఇమ్యూనిటీని మనం పెంచుకుంటాం అనమాట. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పెరుగుతుందో ఆటోమేటిక్ గా ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: మీరు అన్నట్టుగా సాధారణంగా ఊపకాయం కోసమే కాకుండా ఇతరత్ర జబ్బులు ఉన్నప్పుడు
0: చేయొచ్చు.
1: నిష్ణాతుల పర్యవేక్షణలో గనక ఫాస్టింగ్ చేసినట్లయితే వారికి కూడా ఈ టాక్సిన్స్ అన్ని బాడీలోంచి బయటికి వెళ్లిపోయి, శరీరంలోంచి బయటికి పోయి మంచి ఆరోగ్యం పొందే అవకాశం ఉందంటారు.
0: అవునండి, తప్పకుండా.
1: ఏ ఏ పరిస్థితుల్లో ఫాస్టింగ్ చేయకూడదంటారు?
0: ఫాస్టింగ్ మామూలుగా అయితే పసిపిల్లలు, చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళకి ఫాస్టింగ్ చేయడానికి లేదండి, గర్భిణీ స్త్రీలకు చేయడానికి లేదు. కీటో ఎసిడోసిస్ అనే ఒక కండిషన్ వస్తుంది డయాబెటీస్ ల వాళ్ళకి, వాళ్ళకు కూడా ఫాస్టింగ్ మేము అడ్వైస్ చేయమన్నమాట. దాని తర్వాత వృద్ధులు, చాలా మంది 70 ఇయర్స్ 80 ఇయర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంతమందికి తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి చేయడానికి అవ్వదు. సోడియం అనేటటువంటి తక్కువగా ఉంటుంది శరీరంలో కొంతమందికి, అలాంటి వాళ్ళకి మనం ఫాస్టింగ్ ఇవ్వమన్నమాట. అంటే కండిషన్స్ చూసుకొని మనం ఫాస్టింగ్ ఇవ్వడం. గర్భిణీ స్త్రీలకి, పిల్లలకి, వృద్ధులకి మాత్రము ఈ ఫాస్టింగ్ అనేటటువంటిది ఉండదు. డయాబెటీస్ లో హై లెవెల్స్ ఆఫ్ ద షుగర్స్ ఉన్నప్పుడు మాత్రం కూడా మనం అట్లా పెట్టడానికి కాదు. ప్రతి వాళ్ళకి కూడా ఎటువంటి జబ్బులు లేకుండా ఉన్న మనిషికి కూడా మనం చూసుకుని వాళ్ళ కండిషన్స్ ఆ టైం వాళ్ళ కండిషన్స్ ని పట్టి కూడా మనం ఫాస్టింగ్ అడ్వైస్ చేయడం ఉంటుంది. అన్ని వీళ్ళకి డయాబెటీస్ లేదు కదా, వీళ్ళకి ఫాస్టింగ్ పెట్టేయచ్చు అని అనడానికి కాదు. అక్కడ ఎవ్రీ ఇండివిజువల్లీ స్పెషల్, ఈ రోజు ఉన్నటువంటి విధంగా రేపు పొద్దున ఆ శరీరంలో ఉండదు, మార్పులు చెందుతాయి అన్నమాట. ఈ రోజు నిద్ర బాగా వస్తుంది,

0: రేపొద్దున నిద్ర రాక బాగా రాకపోవచ్చు, ఈరోజు బాగా ఆకలి వేస్తుంది, రేపొద్దున ఆకలి వేయకపోవచ్చు, ఇంకో రోజు కొంచెమే ఆకలి వేస్తుంది, వాడికి ఒకసారి పొద్దున అవుతుంది, సాయంత్రం అవుతుంది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మార్పులు చెందుతూ ఉంటాయన్నమాట. సో అట్లాంటప్పుడు మనం దాన్ని పట్టి మనం ఈ ఫాస్టింగ్ థెరపీ అనేటటువంటిది అడ్వైస్ చేయడం జరుగుతుంది.
1: కాబట్టి శ్రోతలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఉపవాస చికిత్స ద్వారా విశేషమైన ఫలితాలు ఉంటాయి, కానీ అది ఒక నిష్ణాతులైన ప్రకృతి వైద్య నిపుణుల పర్యవేక్షణలో చేయడమే అత్యుత్తమంగా ఉంటుంది, మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా ఎవరికి వారు వారికి తోచిన విధంగా చేసుకున్నట్లయితే, మీరు అన్నట్టు శరీరంలో వచ్చే మార్పులు, టిష్యూలో వచ్చే మార్పులు అది ఉపయుక్తంగా కాకుండా నష్టదాయకంగా మారే అవకాశం ఉంటుందంటారు.
0: అవునండి, మనం జాగ్రత్తగా ఉండాలి, మనం చూసుకోవాలి ఏం జరుగుతుంది అని. ఇప్పుడు చాలా ట్రెండ్స్ వచ్చేసాయి, ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తే మాత్రం అది కరెక్ట్ గా జరుగుతుంది అన్నమాట.
1: హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ, హెల్త్ ప్రాబ్లమ్స్ లేనప్పటికీ కూడా ఉపవాస చికిత్స చేసే ముందు మటుకు ఖచ్చితంగా ఒక పద్ధతిగా నిపుణుల సలహా మేరకే
0: చేయడం ఉత్తమమైనటువంటిది. ఎందుకనంటే దీని తర్వాత నెక్స్ట్ ఏటువంటి కూడా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుందన్నమాట. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటాం కదా. సో నెక్స్ట్ ప్రివెన్షన్ కోసం అని, ఇంకా తర్వాత దాన్ని విపరీతమైనటువంటి ఫలితాలు రాకుండా ఉండాలి అని అంటే మనం అడ్వైస్ తీసుకుని ఫాస్టింగ్ చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటిది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ ఏ మాలతి శ్యామల గారు. నమస్కారం అండి.
0: నమస్కారం.

0: ఇంతవరకు ఆరోగ్య జీవనం, ప్రకృతి వైద్యంలో ఉపవాస చికిత్స అంశం గురించి డాక్టర్ ఏ మాలతీ శ్యామల గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 7:33, 7:08 దాటి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. వీకెండ్ వైబ్లో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్లాన్స్లో భాగంగా రకరకాల ప్లేస్లకు వెళ్తూ ఉంటారు, లేదు ఇంట్లోనే ఉండి చక్కగా ఇంట్లో వాళ్ళతో కలిసి చక్కగా పార్టీలు చేసుకుంటూ ఉంటారు. సరే, మరి అలాంటి పార్టీకి మంచి మ్యూజిక్ ఉంటే ఎలా ఉంటుంది? పార్టీ సాంగ్స్ ఎస్పెషల్లీ తెలుగు సినిమాల్లో రకరకాల

రకరకాల పార్టీ సాంగ్స్ చేయడమే కాదు, మరి అలాంటి సాంగ్స్కి అంటే డ్యాన్సింగ్ నెంబర్స్కి స్పెషల్ గెస్ట్ అపీరెన్స్ను కూడా పిలిపించి, అంటే కాంబినేషన్లో హీరోయిన్స్ని కానివ్వండి, హీరోయిన్ హీరోలను కానీ పిలిపించి మరి స్టెప్పులు వేయించినటువంటి పాటలు చాలా ఉన్నాయి. అలాంటి పాటలు కొన్ని పాటలు మీకోసం నేను తీసుకొచ్చాను. మరి ఫస్ట్ మీకోసం వచ్చేస్తుంది కింగ్ నాగార్జున నటించినటువంటి సినిమా కింగ్ మూవీ నుంచి మరి మంచి పాట వచ్చేస్తుంది. దీంట్లో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, నాగార్జున గారితో పాటుగా ఒకవైపు మెయిన్ హీరోయిన్ త్రిషతో పాటు అనుష్క, జనీలియా, ప్రియమణి, స్నేహా ఉల్లాల్, కామ్నా జిట్మాని అందరూ కూడా కలిసి వస్తారనమాట. మరి ఆ పాట మీకోసం నేను ప్లే చేస్తాను, మీరు కూడా ఒకసారి మెమరీస్లోకి వెళ్ళి అలా రికలెక్ట్ చేసుకొని ఆ విజువల్ని మీ కళ్ళ ముందు తెచ్చుకొని మీరు కూడా ఈ పాటకు స్టెప్లు అయ్యండి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: కింగ్ మూవీ నుంచి తరరం పం పం పరరం పం పం అండ్ వండర్ఫుల్ ట్రాక్ కదా. ఎస్, శంకర్ మహదేవ అండ్ గోపిక పూర్ణిమ పాడినటువంటి ఈ పాటని దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. టోటల్గా ఈ పాట నింద కలర్ఫుల్గా హీరోయిన్స్ ఉంటారనమాట. ఇలాంటి పాటలు ఇంకా ఇంకా ఇంకా మన దగ్గర వెరైటీ వెరైటీ సాంగ్స్ని క్రియేట్ చేశారు డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ మంచి ట్యూన్స్ కూడా అందించారు. అలాంటి కొన్ని ఫనీ ఫనీగా ఉండే ఇంట్రెస్టింగ్గా ఉండే పాటలు నేను వినిపిస్తాను, మీరేం చేశారు వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలదించే సంపూర్ణ వినోదం.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభ రమేష్. ఎస్, పాటతో ప్రయాణం. మీ ప్రయాణం ఎలా ఉన్నా కూడా ఇలాంటి పాటలు వింటూ ఉంటే దిల్ భలే ఖుషి అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ వీకెండ్లో మంచి డాన్సింగ్ నెంబర్స్ వింటూ ఉంటే బాడీ మొత్తం కూడా షేక్ అవుతూ ఉంటుంది. అలాంటి షేక్ చేసే పాట మరొకటి మీకోసం రెడీగా ఉంది. అగనగా అంటూ రంగం మూవీ నుంచి అద్దరిపోయే పాట విజయప్రకాష్, టిప్పు, రణిరారెడ్డి పాడినటువంటి ఈ పాటకి వనమాలి సాహిత్యం, హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. ఈ పాటలో ఎస్పెషల్లీ జీవాతో పాటు మరి పార్టీ సాంగ్లో మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్, సూర్య, జయం రవి, కార్తి, అబ్బాబాబాబా మామూలు హడావిడిగా ఉండదు. మరి ఇలాంటి హడావిడి మీరు కూడా చేయాలి అనుకుంటే ముఖ్యంగా ఆ పాటలో ఉండే బీట్ని మీరు ఆస్వాదించాలి అంటే ఏం చేయాలి? వీలో వినాలి.
5: Bonjour, boys and girls.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674

0: 6674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. మనం ఉన్నాం పాటతో ప్రయాణం, రకరకాల పాటలు, మంచి మంచి పాటలు, డాన్సింగ్ నెంబర్స్ భలే సరదాగా ఉన్నాయి కదా. ఇంకో డాన్సింగ్ నెంబర్ మీకోసం రెడీగా ఉంటుంది. ఇది సినిమా మొత్తంలో లేకపోయినా కూడా రోలింగ్ టైటిల్స్లో మాత్రం తెగ, అంటే టోటల్ క్రూని సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కళ్ళ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా మెయిన్ హెడ్స్ అందరినీ తీసుకొని వచ్చి డ్యాన్స్ ఆడిపించినటువంటి సినిమా ఏంటో తెలుసా? అది ఎవరినైనా కూడా, అంటే భారీ బడ్జెట్టే కాదు భారీ క్యాస్టింగ్ను కూడా ఒకటే దగ్గర తీసుకొచ్చేటటువంటి సత్తా మరి రాజమౌళి గారికి ఉంటుంది. మరి రాజమౌళి గారు అలా మగధీర సినిమా కోసం ఒక మంచి ప్రయోగం చేశారు. రోలింగ్ టైటిల్స్ మీద అనగనగనగా అంటూ ఒక మంచి పాట చేశారు. అందరూ కూడా ఆ డ్యాన్స్ ఈవెంట్లో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. మరి జెస్సీ గిఫ్ట్ పాడినటువంటి ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. ఎంఎం కిరవాణి సంగీతంలో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: మాగ ధీరానంజే అద్రిపోయే పాట, మరో పాట కూడా మీకోసం రెడీగా ఉంది. ఒక డాన్సింగ్ నెంబర్ మీరు మాత్రం వింటూ ఉండండి, ఆకాశవాణి వివిధ భారతి.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5

0: లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్ ఘర్ గహనే యా దూసరా కోయ్ సామాన్ బీమారీకే ఖర్చ్ మే బికనే సే బచా హై గిర్వీ రఖనే సే బచా హై తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్లు 0402324052, వాట్సాప్ నంబర్ 7382608586.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. రైట్, ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది మరో వండర్ఫుల్ ట్రాక్ ఫ్రమ్ కృష్ణం వందే జగద్గురుం నుంచి సయ్యందిర అంటూ శ్రేయా ఘోషల్ అండ్ రాహుల్ సుబ్రిక్ అండ్ దీపు పాడినటువంటి పాటకి ఎస్ మూర్తి సాహిత్యం, మణిశర్మ సంగీతంలో వచ్చినటువంటి ఈ పాట మామూలుగా ఉండదు. లాస్ట్లో వెంకటేష్ బాబు వచ్చి 2 స్టెప్పులు వేస్తాడు. అబ్బో, నేను చెప్పడం ఎందుకు, కానీ ఈ పాటకి ఫస్ట్ ఏంటండి.

వండర్ఫుల్ ట్రాక్స్ వింటూ ఉండే సమయం అలా అలా గడిచిపోతూ ఉంది. స్టూడియో క్లాక్ ల సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. ఈ పథకం కింద 23వ విడతగా దేశవ్యాప్తంగా ఉన్న 9,44,00,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అర్హులైన ప్రతి రైతు ఖాతాలో 2,000 రూపాయల చొప్పున నిధులు నేరుగా జమ చేస్తారు. బెంగాల్ సంకెళ్లు వీడాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి బీజేపీ కృషి చేస్తోందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బెంగాల్ సరిహద్దుల్లో కంచె వేయడానికి భూమిని కేటాయించామని చెప్పారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో దీన్ని నిర్వహిస్తున్నామన్నారు. శారీరక మానసిక సమతుల్యతను పెంపొందించే యోగా భారత ప్రాచీన వారసత్వ సంపదని, ప్రతి ఒక్కరూ దీన్ని సాధించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పాడి రైతులను ఆదుకుంటూ విజయ డైరీని బలోపేతం చేసేందుకు ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహర్తో కలిసి సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు విజయ డైరీ పాలు సరఫరా చేయాలని, పాల సేకరణ బిల్లుల చెల్లింపులు వేగవంతం చేయాలని నిర్ణయించారు. బీబీజీ రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. బీబీజీ రామ్జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని మంత్రి సీతక్క లేఖలో కోరారు. పెద్దపల్లి జిల్లా మంథన్లో మంత్రి శ్రీధర్బాబు చెక్కులు పంపిణీ చేశారు. 64 మందికి సీఎంఆర్ఎఫ్, 45 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చారు. సింగరేణి సంస్థను కాపాడింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని, 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సింగరేణి సంస్థకేమీ చేయలేదని శ్రీధర్బాబు విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 9 జిల్లాల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, రాష్ట పదాధికారులు హాజరయ్యారు. పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో 3 మేయర్ పీఠాలను గెలవడమే లక్ష్యంగా సమావేశంలో వ్యూహాత్మక ప్రణాళికలపై చర్చించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 జాతీయ వార్తల్లో.

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎస్, 8 గంటలైంది, 8 గంటలైంది. అలా 8 గంటలు దాటి అలా ముందుకు వెళుతూ ఉంది అంటే వాల్యూమ్ని పెంచి డాన్స్ స్టెప్పులు వేయించి అదిరిపోయే పాటలతో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ వైరల్ ముచ్చట్లతో మీ మూడ్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి రెడీగా ఉంది.
1: వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: యాజ్ మస్తీ మజా అంటే మామూలుగా ఉండదు. మరి ప్రపంచంలో జరిగిన రకరకాల వింత విషయాల నుంచి ఇంపార్టెంట్ విషయాల వరకు అన్ని కూడా మరి హాఫ్ అన్ అవర్ మీకోసం ఉంటాయి. ఎస్పెషల్లీ మరి ఈరోజు ఫస్ట్ మనం తెలుసుకునే మస్తీ మజాలో మస్తు మస్తు విషయం ఏంటంటే, మన పెద్దలు ఊరికే అనలేదు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, విషయాన్ని విషంతోనే విరవాలి అని. కట్ చేస్తే హర్యానా పోలీసులు సరిగ్గా ఇదే ఫార్ములాను వాడి కొందరు దొంగలకు మైండ్ బ్లోయింగ్ ట్రెండింగ్ పనిష్మెంట్ ఇచ్చారు. ఏంటా పనిష్మెంట్ అంటే చెప్తా, పాట తర్వాత చెప్తాను, స్టే ట్యూన్డ్.

0: ఎన్నుకోరేమో వినుంచి కార్తీకాండ చిన్మయి పాడినటువంటి పాట రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యానందించగా గోపి సుందర్ మ్యూజిక్ కంపోజిషన్లో వండర్ఫుల్ ట్రాక్ నట్టుండి గుండె. నిజంగానే పోలీసులు వేసిన శిక్షకి ఆ దొంగలకి గుండె ఇలాగే కొట్టుకుంది. ఎలాగా అబ్బో తప్పదు అన్నంత ఫీలింగ్ని కలిగించింది. ఇంతకీ ఏంటా శిక్ష చేశారు అనేది కూడా చెప్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తి మజా అంటే మస్తు మస్తుగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇందాక చెప్పినటువంటి విషయం ఏంటంటే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఏంటది పనిష్మెంట్ అండి, పనిష్మెంట్. ఏ మొబైల్ ఫోన్స్ వాడి నేరాలు చేశారో ఆ ఫోన్లు అయితే, ఏ ఫోన్లు అయితే క్రైమ్ వైపు వాళ్ళు చేసేలా నడిపించాయో సరిగ్గా అదే మొబైల్స్తో సాల్వేషన్ అంటే పాప పరిహారం ఖరారు చేశారు పోలీసులు. ఎక్కడంటే హర్యానాలో నుహ్ జిల్లాలోని సుఖ్పూర్ విలేజ్లో పోలీసులు చేసిన కౌన్సిలింగ్తో ఆ యువకులో పరివర్తన వచ్చింది. దాంతో ఇకపై క్రైమ్ చేయం అని ఒట్టేసి తాము నేరాలకు పాడిన ఫోన్లను ఏం చేశారు తెలుసా ఆ ఫోన్లను తమ చేతులతోనే రాళ్లు పెట్టి కొట్టి కొట్టి కొట్టి అమ్మా గుండె కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా కూడా ఇది నేరం కాబట్టి పోలీసులు చెప్పారు కాబట్టి వాళ్ళు చేసి తీర్చారు. అంటే అందరి సమక్షంలో ముక్కలు ముక్కలుగా పాల్గొట్టేలా పోలీసులు వినూత్న శిక్ష వేశారు. క్రైమ్ చేసిన ఆయుధాన్ని వాళ్ళ చేతుల్లోనే నాశనం చేయించడం, జైలు గోడల కన్నా ఇలాంటి చేంజ్ చాలా గ్రేట్ కదా అని అక్కడ వాళ్ళందరూ కూడా అంటూ ఉన్నారు. ఇలా ఉంటాయి రకరకాల విషయాలన్నీ కూడా మరి ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి చిత్ర విచిత్రమైన వైరల్ న్యూస్ అంతా కూడా మీకు అందిస్తుంది ప్రతిరోజు 8 నుంచి 8:30 వరకు మస్తీ మజాలో. దానికోసం ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. కాటమరాయుడు మూవీ నుంచి శ్రేయా ఘోషల్ అండర్ మాన్ మాలిక్ పాడినటువంటి పాట, అనంతరం సాహిత్యం అను ప్రూబెన్స్ సంగీతంలో మీకోసం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: కొంచెం మస్తీ, బోలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు.
3: స్టూడియో క్లాక్ సమయం 8:18 దాటి అలా వెళ్ళిపోతుంది. మనమున్న మస్తీ మజాలో మరో మజా మజాగా ఉండే విషయం ఏంటి తెలుసా? ఈఫిల్ టవర్ కంటే ముందే పుట్టాడు. లండన్ టవర్ బ్రిడ్జ్ కట్టక ముందే భూమిపైకి వచ్చాడు. మన ముత్తాతల తాతల కాలం నాటి క్యాల్కులేటర్ రీసెట్ అయినా ఈయన గారి లైఫ్ మాత్రం ఇంకా సూపర్ ఫాస్ట్గా నడుస్తుంది. ఇంతకీ ఎవరాయన అనంటే ఆయనే

ధనాధన్ జోనాధన్ ఇంతకీ తన గురించి ఎందుకు అంతగా స్పెషల్గా ప్రజెంట్ మాట్లాడుకుంటున్నారు అంటే, వరల్డ్ ఓల్డెస్ట్ టాప్ స్టార్ అనమాట. ఇంతకీ ఆ స్టార్ ఎవరో తెలుసా? తాబేల్ అండి, తాబేల్. ఆ తాబేల్ పేరే జోనాథాన్. ఎంత ఓల్డ్ ఏజ్ అంటే, మన గ్లోబ్ మీద 194 ఏళ్ళుగా నాన్ స్టాప్గా జీవిస్తున్నటువంటి జీవి అట. సెయింట్ హెలెనా ద్వీపంలో ఉండే ఈ సిచెల్ జెయింట్ తాబేళ్ళు రీసెంట్గా గిన్నీస్ రికార్డుకి ఎక్కింది. వయసు 194 ఏళ్ళైనా మనోడికి ఆకలి మాత్రం అస్సలు తగ్గేది.

తాబేళ్లు రీసెంట్గా గిన్నీస్ రికార్డుకి ఎక్కింది. వయసు 194 ఏళ్ళైనా మనోడికి ఆకలి మాత్రం అస్సలు తగ్గేదే లే అన్నట్టుగా ఫుల్గా లాగించేస్తుంది అనమాట. పైగా బర్త్డే వస్తే చాలు, స్పెషల్గా విగాన్ కేక్ కట్ చేసి మరీ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అక్కడ దాన్ని సంరక్షకులు. రిజెంట్ సైంటిస్టులు మనోడి డిఎన్ఏ మీద రీసెర్చ్ చేస్తున్నారు, ఎందుకంటే జొనాథన్ బాడీలో కణాలు అసలు ముసలి అవ్వట్లేదట. అసలు సీక్రెట్ ఏంటో తెలిస్తే ముసలితనాన్ని కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసే అవకాశం మనుషులకు కూడా వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ట్రై చేస్తున్నారు. ఏదేమైనా మన 194 ఏళ్ళ ఈ ఎగ్లెస్ వండర్కి మీ తరపున మన తరపున హ్యాపీ బర్త్డే డియర్ జొనాథన్. ఓకే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇంకా ఇంకా కావాలా? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం ఎప్పుడు మీకోసం వచ్చేస్తుంది. మంచి డ్యాన్స్ స్టెప్లు వేయించడానికి రాహుల్ సుబ్రహ్మణ్యం అండ్ మాలతి, కాసల శ్యామ్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో F2 నుంచి లేట్ ఎందుకు వినదాం. సెంటర్ లో లెఫ్ట్ లెగ్ పెట్టి ఎంటర్ గా బ్రదర్.

0: ని సందర్శించండి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు,
2: కొంచెం మస్తీ బోలెడంత మజా. వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: ఎస్, మనమున్న మస్తీ మజాలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. రాత్రి 1 గంట ఊరంతా గాఢ నిద్రలో ఉంది, కానీ ఆ నిర్మానుష్యమైన రోడ్డు పక్కన చీకట్లో ఏవో వింత ఆకారాలు కదులుతూ ఉన్నాయి. ఒకసారిగా ఒక వింతైన మెరుపు గాల్లోకి లేచింది. ఒక పచ్చటి గాజు వస్తువులాగా కనబడింది. ఆ తర్వాత చీకటిని చీల్చుకుంటూ ఒక భయంకరమైన శబ్దం వినబడింది. ఇంతకీ ఆ శబ్దం ఏంటంటారు? ఏం లేదండి, మన కాలనీ చివర సిట్టింగ్ వేసిన వీర్లు కాళీ సీసాలని రోడ్డు కేసు కొడుతూ ఉంటారు కదా, అది. మరి ఈ వీకెండ్ వచ్చిందంటే ఈ చిల్లర వ్యవహారాలు మరింత ఎక్కువగా అవుతాయి. మరి వీకెండ్స్లో టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళినప్పుడు అందమైన కొండల్లో, అడవుల్లో, పచ్చని పార్కుల్లో ఈ పారేసిన గాజు సీసాలు చూస్తే చాలా బాధిస్తుంది కదా. మరి మూగ జీవాలకి మనకి కూడా అవి ఎంతో ప్రమాదాన్ని కూడా క్రియేట్ చేస్తుంటాయి. ఇలాంటి వేషాలకు చెక్ పెడుతూ మన పక్క రాష్ట్రం తమిళనాడులో ఒక అదిరిపోయే ఐడియా తీసుకొచ్చారు. అక్కడ ఖాళీ సీసాలను మింగేసే స్మార్ట్ బాటిల్ డిపాజిట్ మిషన్లను తెస్తున్నారు. సీసా వేస్తే టింగ్ అని అకౌంట్లోకి 10 రూపాయలు రీఫండ్. బా, ఇది విన్నప్పటి నుండి మన దృష్టిలో ఒకటే కోరిక, అసలు మన రాష్ట్రంలో కూడా ఇలాంటివి వస్తే ఎంత బాగుండు అని ఆలోచించండి. బాస, మన దగ్గర కూడా ఈ మిషన్లు వస్తే ఆ 10 రూపాయల కోసం మన వాళ్ళు రోడ్ల మీద ఒక ఖాళీ సీసా కూడా ఉంచారు. ఎక్కడ కనిపించినా ఏరి మరీ మిషన్లో వేస్తారు. అటు ఎన్విరాన్మెంట్ అద్దంలా మెరిసిపోతుంది, ఇటు జేబులకు ప్యాకెట్ మనీ కూడా వస్తుంది. ఏమన్నా ఐడియానా? ఇలాంటి ఐడియాలు ఏదో ఒక, అంటే ఇలాంటి ఇన్వెన్షన్స్ అన్నీ కూడా ఏదో ఒక ప్రాబ్లం బాగా జరిగినప్పుడు ఇలాంటి ఇన్వెన్షన్లు కూడా జరుగుతుంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం మీరు ప్రతిరోజు 8 నుంచి 8:30 వరకు మస్తి మహాశివునికి మిస్ అవ్వకుండా వినండి. ఇప్పుడు మాత్రం మీకోసం వచ్చేస్తుంది ఒక ఓల్డ్ ఫోక్ సాంగ్, మీకోసం రెడీగా ఉంది. ఉత్తరాంధ్ర జానపదం, రఘుకుంచే కంపోజిషన్లో, మరి రఘుకుంచే పాడినటువంటి పాట లేట్ చేయకుండా పలాస సినిమా నుంచి మీకోసం ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: అంటే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్.

పలాసా 1978 మూవీ నుంచి అదిరిపోయే పాట విన్నారు కదా. ఇలాంటి పాటలు మాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలోచించే సంపూర్ణ వినోదం. మరి స్టూడియో క్లాక్ల సమయం 8:41:48 దాటి అలా ముందుకు వెళుతూ ఉందంటే మరి ఇది ఏ సమయం? ఒకే సినిమాలని సూపర్ హిట్ పాటలన్నింటినీ కూడా బ్యాక్ టు బ్యాక్ నాన్ స్టాప్గా అందించే క్రేజీ కాన్సెప్ట్తో మరి మీకోసం రెడీగా ఉంటుంది ఏకచిత్ర గానం. మరి ఈరోజు ఏకచిత్ర గానంలో ఏ సినిమా పాటలు వింటామో తెలుసా? మరి ఏ సినిమా అంటే టాలీవుడ్ హిస్టరీని తిరగరాసిన ఒక ఇండస్ట్రీ హిట్ గురించి మాట్లాడుకుందాం. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చినటువంటి పోకిరి మూవీ. మరి విడుదలైనటువంటి 2006 విడుదలైనటువంటి ఈ మూవీ అప్పట్లో సుమారు 12 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ఏకంగా 70 కోట్లకు పైగా వసూలు చేసిందట. మగధీర వచ్చే వరకు 3 ఏళ్ల పాటు ఇదే టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్గా కూడా చెప్తూ ఉంటారు. ఒకే భాషలో 60-70 కోట్లు దాటిన మొదటి సౌత్ ఇండియన్ సినిమా కూడా రికార్డుకి ఎక్కింది ఈ మూవీ. మరి మహేష్ బాబును యూత్ ఐకాన్ నుండి ఒక పవర్ఫుల్ మాస్ హీరోగా నిలబెట్టినటువంటి సినిమా ఇది. అయితే ఈ సినిమా సక్సెస్లో 50% క్రెడిట్ ఖచ్చితంగా ఒకే ఒక్కడికి ఇవ్వాలి, ఆయనే మెలోడీ బ్రహ్మ మణిశర్మ. ఎస్, మరి పాటలు మాత్రమే కాదు మణిశర్మ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్ళింది. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్కి మణిశర్మ ఇచ్చిన ఆ పవర్ఫుల్ బీట్స్ థియేటర్లో పూనకాలు తెప్పించాయి. అలాంటి పాటలు మనం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పోకిరి సినిమా నుంచి వినిద్దాం. మరి లేట్ చేయకుండా ఇప్పుడు మీకోసం వచ్చేస్తూ ఉంది. ఇది ఒక హీరో మనస్తత్వాన్ని, అతని విచ్చలవిడి జీవనశైలిని పరిచయం చేసే పక్క మాస్ ఇంట్రడక్షన్ సాంగ్. వెస్ట్రన్ బీట్తో సాగే ఈ పాటలో భాస్కర్ భట్ల రాసినటువంటి క్లాస్ అండ్ మాస్ లిరిక్స్ అదిరిపోయాయి. మరి నవీన్ పాడినటువంటి ఈ పాట ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: దేవ దేవ దేవ దేవుడు అంటూ పోకిరెలా అంజే వండర్ఫుల్ ట్రాక్ విన్నారు కదా. మరిన్ని పోకిరి సినిమా నుంచి పాటలు వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ.
1: మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట. అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ అ ప్రీమియర్ బీ స్కూల్ షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మనమున్నాం ఏకచిత్ర గానంలో. పోకిరి సినిమా నుంచి పాటలు వింటున్నాం. పాటలు మాత్రమే కాదు, పోకిరికి సినిమాకి సంబంధించి మరికొన్ని విషయాలు, ముఖ్యంగా పోకిరి కథ గురించి ఎంత చెప్పినా తక్కువే. హైదరాబాద్ సిటీని షేక్ చేస్తున్న అలీభాయ్ నారాయణ అని ఇద్దరు మాఫియా డాన్ల చుట్టూ ఒక కథ నడుస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి సీనియర్ పోలీస్ ఆఫీసర్ వీళ్ళని ఎలాగైనా అరెస్ట్ చేయాలనుకుంటాడు. మరి ఆ టైంలో పాండు అనే ఒక లోకల్ రౌడీ కేవలం డబ్బు కోసం అలీభాయ్ గ్యాంగ్లో చేరి పెద్ద రౌడీగా ఎదుగుతాడు. మధ్యలో ఏరోబిక్స్ టీచర్ శృతితో లవ్ ట్రాక్, అవినీతి ఎస్ఐ పసుపతి పెట్టి ఆర్చర్ కథను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి అన్నమాట. మరి ఇవన్నీ కూడా ఒక టాప్ అంటే ఏడ్చి కూర్చి పెట్టినట్టుగా మరి ఈ సినిమా స్క్రీన్ ప్లే అంతా కూడా అంత బాగా డిజైన్ చేశారు పూరి జగన్నాథ్ గారు. దానికి తగ్గట్టే ఒక సరికొత్త మహేష్ బాబుని చూడడానికి ఎస్పెషల్లీ మాస్ లుక్ని తీసుకొచ్చి అప్పటి వరకు లవర్ బాయ్గా ఉన్నటువంటి మహేష్ బాబు ఒక్కసారి మాస్ లుక్ తోటి ట్రెండీగా మారిపోయాడు. సో ఆ సినిమా నుంచి మరో వండర్ఫుల్ ట్రాక్ మీకోసం రెడీగా ఉంది. కునాల్ గజన్వాలా పాడినటువంటి ఈ పాటకి కందికొండ సాహిత్యం అందించారు. మణిశర్మ మ్యూజిక్లో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం

0: క్యారెక్టర్ ఐషన్ తెలియజేసే లైన్స్ తోటి కందికొండ అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించారు కదా. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి పాటలు ఇంకా ఈ మూవీ నుంచి మనం విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ ఏ ప్రీమియర్ బి స్కూల్ షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
4: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 నుండి 4 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 20 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆజేశ్వరి రమేష్. స్టూడియో క్లాక్ల సమయం 8:46 దాటి అలా ముందుకు వెళ్తూ ఉంది సమయం. మరి మనమున్నాం ఏకచిత్ర గానంలో. కోకరి సినిమాకు సంబంధించినటువంటి మాటలు అలాగే అద్భుతమైనటువంటి పాటలు వింటూ ఉన్నాం. ఇక ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుంటే, ఈ సినిమా కథ మొదట మహేష్ బాబు గారి కోసం రాసింది కాదు. అంటే నమ్ముతారా? ఎస్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫస్ట్ ఈ సినిమా స్క్రిప్ట్ని టాప్ హీరోలతో, అప్పటికే సీనియర్ హీరోలతో చేద్దాము అన్న ఆలోచనలతో చిరంజీవి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలాంటి వాళ్ళతో అందరి కోసం ప్రయత్నం చేశారట. అయితే వాళ్లకు షూటింగ్ బిజీలు, అలాగే ఈ క్యారెక్టర్లకు వాళ్ళు షూట్ అవుతామా లేదో అనే ఒక చిన్న డౌట్ ఉండడం వల్ల చూద్దాంలే అనుకునే టైంలోనే మహేష్ బాబు గారిని అప్రోచ్ అవ్వడం, దాంట్లో చిన్న మార్పులు చేస్తే తప్పకుండా నేను చేస్తానని చెప్పడంతో దానికి తగ్గట్టుగా దాన్ని మార్పు చేసేసరికి అది సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్గా మారింది. మరి ఆ ఇండస్ట్రీ హిట్గా మారినటువంటి ఆ సినిమాలో పాటల్ని హిట్ చేసింది మణిశర్మ. మరి ఈ సినిమాలో ఈ సినిమా పేరు చెప్తే వినబడేటటువంటి మరో పాట డోలే డోలే. క్లబ్ పబ్ బ్యాక్గ్రౌండ్తో సాగి వెస్టర్న్ స్టైల్ డ్యూయట్ హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీని సరికొత్తగా ఆవిష్కరించింది. మరి విశ్వ సాహిత్యాన్ని అందించారు రంజిత్ అండ్ సుచిత్ర పాడినటువంటి ఆ పాట. ఇప్పుడు మీకోసం స్టే ట్యూన్డ్.

పాట వినడమే కాదు, ఇలా చెయ్యి పైకి ఎత్తి రైట్ సైడ్ పెట్టి చేతిని ఇలా కింద పైకి ఊపింటారు కదా. ఎస్, ఈ పాట వింటే అలా చేయాలనిపిస్తూ ఉంటుంది. ఆ పాటకున్న పవర్ అలాంటిది. ఎస్, మరి ఇలాంటి పాటలు ఇంకా ఇంకా మంచి మంచి పాటలు మన పోకిరి సినిమాలో ఉన్నాయి. మరి ఏకచిత్ర గానంలో మరికొన్ని పాటలు కూడా వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi.
3: Oh hello rege gananta idi taaralu digi vachhe velanta.
2: Vivid Bharati Akashvani Telugu tarataraala taragani aanandam alarinche sampurna vinodam.
4: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఏకచిత్ర గానంలో ఓకే సినిమా గురించి మనం తెలుసుకుంటూ మంచి పాటలు వింటూ ఉన్నాం.

మీకు మహేష్ బాబు క్యారెక్టర్ విషయానికి వస్తే, ఈ సినిమా కోసం మహేష్ బాబు 5 కేజీల బరువు తగ్గి సరికొత్త కాస్ట్యూమ్స్, లాంగ్ హెయిర్తో ఫుల్ మేక్ ఓవర్ అయ్యారు. హీరోయిన్ కోసం దీపికా పదుకోన్, కంగనా రనౌత్ వంటి వాళ్ళని కూడా అనుకుని చివరికి క్యూట్ ఇలియాననే సెలెక్ట్ చేశారు. విలన్లుగా ప్రకాష్ రాజ్, ఆశీష్ విద్యార్థి యాక్టింగ్ సినిమాకి హైలైట్. ఇక బ్రహ్మానంద మాలి, వేణుమాధవ్ కామెడీ అయితే అది ఒక ప్రత్యేకంగా క్రియేట్ చేయబడింది, వాళ్ళని చూడగానే నవ్వు చేస్తూ ఉంటుంది. సో ఈ సినిమా తమిళంలో విజయ్తో పోక్రిగా, హిందీలో సల్మాన్ ఖాన్తో వాంటెడ్గా రీమేక్ అయ్యి అక్కడ కూడా హిట్ అయింది. మరి పాటల పరంగా, సినిమా పరంగా, కామెడీ పరంగా అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. మరి ఈ సినిమాలో మరి ఒకవైపు మంచి ట్రెండింగ్ సాంగ్ చేస్తూనే ఒక ఓల్డ్ క్లాసిక్ కూడా కంపోజ్ చేశారు మణిశర్మ గారు. ఆ పాటే గలగల గోదారిలా. నిహాల్ పాడినటువంటి ఈ పాటకి కందికొండ గారు సాహిత్యాన్ని అందించారు. మరి ఆ పాట ఇప్పుడు మీకోసం.

పాత క్లాసిక్, ఎస్పెషల్ పాత క్లాసిక్ ట్యూన్ స్ఫూర్తితో నిహాల్ సాఫ్ట్ వాయిస్తో మణిశర్మ చేసినటువంటి ఈ మోడర్న్ ఎక్స్పెరిమెంట్ నిజంగా సినిమాకి ఒక ఫ్రెష్ లుక్ తీసుకొచ్చింది. అంతేకాకుండా దీనంతా కూడా థాయిలాండ్ అండ్ విదేశాల్లో షూట్ చేయడం అనేది మరింత బ్యూటీనెస్ తీసుకొచ్చేసింది అనమాట ఈ పాటకి. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా పోక్రి సినిమాలో జరిగాయి. మరి దీనికి సంబంధించిన మరికొన్ని విషయాలు, మరికొన్ని పాటలు కూడా విందాం. మింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 9 గంటలు.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాల గని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: మన జనరంజని.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. మనం ఉన్నాం ఏకచిత్రగానంలో. పోకిరి సినిమా పాటలు వింటూ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నటువంటి పాట, అంటే ఒకవైపు మెలోడీస్ ఉన్నాయి, ఒకవైపు డ్యూయట్స్ ఉన్నాయి, ఒకవైపు ఏమో మంచి వైబ్రేటింగ్ సాంగ్స్ అన్నీ కూడా ఈ సినిమాలో మన సినిమా మనకు అందించారు. ఇక ఈ సినిమా గురించి మనం గొప్పగా చెప్పుకునే విషయాల్లో ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా, సిటీలో ఏ మూల ఏ గొడవ జరిగినా నేను ఉండాలి, అందులో నా వాటా ఉండాలి, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే పండుగాడు. ఏమన్నా డైలాగ్స్, పూరి జగన్నాథ్ గారి పెన్ను రప్ప రప్ప రప్ప రప్ప రాసుకుంటూ వెళ్ళిపోయినట్టుంది. అద్భుతమైనటువంటి డైలాగ్. ఇప్పటికీ కూడా ఈ డైలాగ్స్ అప్పుడప్పుడు రీల్స్లో కానివ్వండి, మనం డైలీ లైఫ్లో కూడా ఇలాంటి వర్డ్స్ డైలాగ్స్ వాడుతూ ఉంటాం. సో అంత ప్రాచుర్యాన్ని సంపాదించింది ఈ సినిమా. మరి ఈ సినిమాలో అందరూ చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక ఇంట్రెస్టింగ్ సాంగ్ అంటే పూరి జగన్నాథ్ మార్క్ కనబడేటటువంటి పాట, ముఖ్యంగా ఈ స్టోరీలో కీలకమైన తరుణంలో వచ్చే ఒక స్పెషల్ సాంగ్. మాస్ ఆడియన్స్ను ఉపయోగించడానికి పూరి జగన్నాథ్ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్ ఉపయోగపడింది. ఆ పాటే ఇప్పటికి ఇంకా నా వయసు. ముమాద్ ఖాన్ ఎనర్జెటిక్ డ్యాన్స్, ఖుషి మురళి జానపద శైలి గానం, మనీష్ శర్మ హై వోల్టేజ్ బీట్స్ ఆ పాటని, అంటే ఈ పాటతోటి థియేటర్లో ఒక ఊపు ఊపాయన్నమాట. మరి ఆ పాట ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. భాస్కర్ భట్ల గారి సాహిత్యం అదిరిపోయింది. మరి ఆ పాట ఇప్పుడు మీకోసం స్టేట్ చేయాలి.

0: ఈ పాట విన్న తర్వాత ఒక్కసారి ఆ పోక్కిని రోజుల్లోకి వెళ్ళిపోయి ఉంటారు, సినిమా రిలీజ్ అయిన రోజుల్లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పూరి జగన్నాథ్ గారు సాధారణంగా అప్పటి వరకు చక్రితోటి సంగీతాన్ని చేస్తూ ఉన్నారు సినిమాలన్నిటికీ కూడా. కానీ మహేష్ బాబు గారి సూచనతో ఈ సినిమాకి మణిశర్మని తీసుకున్నారు. మరి అదే ఈ సినిమాకు ప్రాణమైంది. మనం ఇప్పటివరకు విన్నటువంటి దేవుడా దేవుడా దేవుడా అనే పాట కానీ, డోలే డోలే కానీ, జగడమే పాటలు కానీ, ఇవన్నీ కూడా ఊపేసాయి అనమాట. మరి ఇలాంటి బ్యూటిఫుల్ హిట్ కూడా అందించారు ఇప్పటికి ఇంకా నా వయసు అనేటువంటి ఇలాంటి సాంగ్ను కూడా క్రియేట్ చేసి దానికి అద్భుతమైనటువంటి పిక్చరైజేషన్ తోటి సినిమాకు కీలకమైన సందర్భంలో వచ్చింది ఈ పాట. మరి ఇలాంటి పాట వింటుంటే మరొకసారి మన పిక్చర్ మొత్తం మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది కదా. మరో అద్భుతమైన పాట కూడా ఉంది, ఆ పాట కూడా వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: నాన్నా నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం ఐపీఈ లో

0: పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏతో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: ఆస్కర్ బట్ల సాహిత్యాన్ని అందించగా కార్తీక్ మహాలక్ష్మి పాడినటువంటి పాట మరి పోగిరి నుంచి చూడొద్దాం, మంచి పాట చేస్తుంది. స్టేట్ చూడండి.

భాస్కర్ పట్ల రాసినటువంటి అర్థవంతమైన సాహిత్యం క్లైమాక్స్ కు ముందు వచ్చే ఈ లవ్ సాంగ్ కి మంచి క్లాస్ టచ్ నిచ్చాయి. ఏదేమైనా కూడా మణిశర్మ సంగీతం అనేది పోకిరి సినిమాని సూపర్ టూపర్ హిట్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పాలి. మరి ఇది ఈరోజు మన ఏకచిత్ర గణంలో పోకిరి పాటలు ముచ్చట్లు బాగా నచ్చాయనుకుంటా. మరో మూవీ సాంగ్స్తో బ్యాక్ టు బ్యాక్ రేపు ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ సమయం 9:15 వస్తుంది. 9:15 ఉర్దూలో వార్తలు ప్రసారం అవుతాయి. 9:30 వివిధ భారతి ముంబై ప్రసారాలు వింటారు. మళ్ళీ 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమల కలుద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 మెగాహెర్ట్స్ పై మనం మీరు వింటున్నారు. ఇప్పుడు స్టూడియో క్లాక్ల సమయం 10:30 దాటింది. ఇప్పుడు వినండి నాటిమేటి సినీ గీత మాలిక మధురిమ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ.
2: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. అహోబిల తెగకు చెందిన శిఖనాయకుడు తనకొక కుమార్తెను ప్రసాదించమని విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. ప్రత్యక్షమై వరమిచ్చిన విష్ణుమూర్తి ఆమెను తానే పెండ్లాడుతానని చెప్తాడు. అలా కొండజాతి నాయకునికి పుట్టిన బిడ్డ చెంచులక్ష్మి సాహసవతిగా పెరిగి పెద్దదవుతుంది. విష్ణుమూర్తి నరహరి రూపంలో భూలోకానికి వచ్చి ఆ లక్ష్మితో ప్రేమలో పడతాడు. నరహరి అసలు రూపం తెలియని కొండనాయకుడు అనేక పరీక్షలు పెట్టి ఆపై తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ పరీక్షలు పెట్టే క్రమంలో చెంచులక్ష్మి ప్రశ్నించగా నరహరి సమాధానం చెబుతూ సాగిపోయే ఈ సరదాగీతం 1958 విడుదలైన చెంచులక్ష్మి చిత్రంలోనిది. గానం ఘంటసాల జిక్కి, రచన ఆరుద్ర, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

మానవ జీవితం ఒక రంగుల రాట్నం. ఆ రాట్న భ్రమణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, వెలుగు చీకట్లు. ఒళ్ళు వంచి పొలం పని చేసుకుంటూ ఉన్నదాంట్లో సంతృప్తికరంగా జీవించేవారు ఒకప్పటి పల్లె ప్రజలు. కాలంలో సంభవించిన మార్పులకనుగుణంగా ఆ పరిస్థితి మారిపోయి ఉద్యోగం కోసం పట్నం బాట పట్టడం మొదలైంది. అలా బాగా బతికిన కుటుంబం ఒకటి పరిస్థితులు తారుమారై పట్నానికి చేరుకుంది. భర్త లక్ష్యాన్ని నెరవేర్చాలని తన ఇద్దరు కొడుకులకి చక్కగా చదువు చెప్పిస్తుంది భార్య. వారు చదువుకొని ఒకరేమో పేరుమూసిన న్యాయవాదిగా చెలామణి అయితే, మరొకరు పేదల సంక్షేమానికి పాటుపడి నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకుంటారు. ఒకరిది పదవీ వ్యామోహం, మరొకరిది సంఘసేవ. సంఘర్షణకు దారితీసిన సంఘటనలతో వేదనకు గురైన ఆ మాతృమూర్తి బిడ్డల మధ్య సామరస్యానికై పాటుపడుతుంది. ఇదే కథను ప్రతిబింబిస్తూ 1967 విడుదలైన రంగుల రాట్నం చిత్రం కోసం జీవితమంటే ఇంతే అని భుజంగరాయ శర్మ ఒక చక్కని గీతాన్ని రాశారు. ఘంటసాల బృందం పాడిన ఈ గీతాన్ని సింధుభైరవి రాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు, బి గోపాలం.

ఇప్పుడు వినబోయే ఈ గీతాన్ని చక్కటి తెలుగు నుడికారంతో, జానపద శైలిలో అందరికీ తెలిసిన సూక్తులతో సందేశాత్మక గీతంగా రచించారు కొసరాజు రాఘవయ్య చౌదరి. సరదాగా అలా షికారుకు వెళ్దామని భర్త చెబుతుండగా, ముందు మన సంసారం సంగతి చూద్దామని, మింగమెతుకులేకపోయినా మీసాలకు సంపంగి నూనె ఎందుకు అని భార్య ప్రశ్నిస్తుంది. అందుకు భర్త దిగులు పడాల్సిన అవసరం లేదని, సంపాదించే సత్తా తనకుందని, భగవంతుడు చల్లగా చూస్తాడని, ఇక భయమెందుకని ధైర్యం చెబుతాడు. డబ్బును వృధాగా ఖర్చు పెడితే ముందు ముందు ఇబ్బందులు తలెత్తుతాయని సున్నితంగా తెలియజేస్తూ, చింత లేకుండా సంసారాన్ని ఎలా ముందుకు నడిపించాలో తెలియజేసే ఈ గీతాన్ని ఆలపించింది ఘంటసాల పీసుశీల. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

కళ్లతో ఇల్లు కట్టుకుని వలపు దీపాన్ని వెలిగించుకుని పరచుకునే మనసులపై మల్లెలలాంటి మన కోరికలను చల్లుకుందామని ఓ జంట ఇలా ప్రేమగీతం పాడుకుంటోంది. చెలిమితో చలువ పందిరి వేసుకుని కలల తీగలను అల్లుకుని వాడిపోని పువ్వుల్లా జీవనం కొనసాగిద్దామని వెన్నెలతో చల్లదనాన్ని తెచ్చే చందమామవు నీవు అని ఒకరంటే, లేలేత కిరణాలతో నీరెండ వెచ్చదనాన్ని పంచే సూర్యుడివి నీవు అని మరొకరు అంటారు. పద్మశ్రీ పిక్చర్స్ పతాకంపై 1972 విడుదలైన కొడుకు కోడలు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన యుగలగీతం, రచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

ప్రేమలో ఉన్నవారికి విరహము కూడా మధురంగానే ఉంటుంది. మనసిచ్చినవారు ఎదుట లేకపోయినా వారిని తలుచుకుని పదే పదే పడే తీయని బాధ మాటల్లో వర్ణించలేనిది. అలా ఓ జంట ఈ పాట పాడుకుంటున్నారు. ఆ జంట మరెవరో కాదు, శశిరేఖ అభిమన్యులే. మాయాబజార్ చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో ఈ పాటను భాగేశ్వరి చారుకేశిరాగాలలో స్వరపరిచిన ఘంటసాల పీలీలతో కలిసి ఆలపించగా అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి అభినయించారు. రచన పింగళి నాగేంద్రరావు.

ఆంగ్ల పదాలతో కూడిన అరుదైన తెలుగు పాట ఇది. ఇలాంటివి హాస్యగీతాలలో సన్నివేశానికో సమయానికో అనుకూలంగా ఉపయోగించేవారు. అప్పట్లో హాస్యగీతాలను కూడా అర్థవంతంగా తెరకెక్కించేవారు. 1960లో జగపతి పిక్చర్స్ పతాకంపై నిర్మింపబడిన సాంఘిక చిత్రం అన్నపూర్ణ. ఈ చిత్రం కోసం ఘంటసాల జిక్కీ పాడిన ఈ పాటను ప్రముఖ హాస్య జంట గిరిజా రేలంగిలపై చిత్రీకరించారు. ఈ చిత్రానికి దర్శకులు వి. మధుసూదనరావు, రచన ఆరుద్ర, సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.

పరోపకారి అయిన ఓ యువకుడు తన తల్లి అన్నా వదినలతో కలిసి జీవిస్తుంటాడు. అతను పెద్దగా డబ్బు సంపాదించలేకపోవడంతో అతని అన్నా వదినలు అంతగా పట్టించుకోరు. ఆయనే ఆలీబాబా. ఒకసారి అతను అడవిలో ఉన్న ఒక దొంగల గుహను కనిపెడతాడు. ఆ దొంగలు తాము దాచుకున్న సొమ్మునంతా అందులో దాచిపెడుతుంటారు. వాళ్లు దొంగతనానికి వెళ్లినప్పుడు వేరే వాళ్లెవరూ ప్రవేశించకుండా ఒక మాయా తలుపును నిర్మించుకుంటారు. ఆ తలుపు వాళ్లకి మాత్రమే తెలిసిన ఒక మంత్రం చెబితేనే తెరుచుకుంటుంది. ఆలీబాబా చాటునుంచి వాళ్లు చెప్పే మంత్రం విని దొంగలు అలా వెళ్లిపోగానే మంత్రం సాయంతో గుహలో ప్రవేశించి

తనకు కావలసిన ధనం నగలు తీసుకుని ఏమీ తెలియనట్లుగా బయటపడతాడు. 1970లో బి విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జానపద చిత్రం ఆలీబాబా 40 దొంగలు. ఎన్టీ రామారావు, జయలలిత కలిసి అభినయించిన ఈ చిత్రంలోని ఈ ప్రణయ గీతాన్ని స్వీయ సంగీత సారథ్యంలో పి సుశీలతో కలిసి ఆలపించారు ఘంటసాల. రచన సి నారాయణరెడ్డి.

పెద్దలు కుదిర్చిన సంబంధాలు చేసుకోవడం ఓ ఆనవాయితీ. అయితే కాలానుగుణంగా ఆ భావనలో మార్పులు వచ్చి ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనే కొత్త పంథాను అనుసరిస్తూ ఉంటారు యువతరం. తన జీవిత భాగస్వామిని తానే ఎన్నుకోవడం ఈ పరిస్థితి. యద్దనపూడి సులోచనారాణి, గొల్లపూడి మారుతీరావు కథ సమకూర్చగా కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రమిది. అక్కినేని నాగేశ్వరరావు, కాంచన ప్రధాన తారాగణంగా 1966లో విడుదలైన ఆత్మగౌరవం చిత్రంలోనిది ఈ పాట. రచన ఆరుద్ర, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

వనవిహారానికొచ్చిన ఓ యువరాణి చెలికత్తెలతో కలిసి మనసు ఉప్పొంగిపోగా ఇలా హాయిగీతం పాడుకుంటోంది. ఆనందంతో పరవశించిన ఆ మనసుకు నవ్వుల స్వాగతం పలికాయట పువ్వులు. ఆ పూతావుల పరిమళాలకి మనసంతా పులకరించిందట. సన్నని సమీరాలు శ్రావ్యమైన సరాగాలతో అలరిస్తున్నాయట. వసంతాగమనం కావడంతో లేత మామిడి చిగురులు రుచించిన కోయిల మృదుమధురంగా గానం చేస్తున్నదట. 1951లో విడుదలైన పాతాళభైరవి చిత్రం కోసం పి లీలా బృందం ఆలపించగా తెరపై మాలతి చెలికత్తెలతో కలిసి అభినయించారు. సంగీత దర్శకులు ఘంటసాల మోహనరాగంలో స్వరపరిచిన ఈ పాట రచన పింగళి నాగేంద్రరావు.

పన్నెండవ శతాబ్దానికి చెందిన జయదేవుడు రచించిన గీతగోవిందం సంస్కృత కావ్యాల్లోకెల్లా ఉత్కృష్టమైన కావ్యంగా పరిగణింపబడుతోంది. రాధాకృష్ణుల దివ్య ప్రేమతత్వాన్ని ఆవిష్కరింపజేసే ఆణిముత్యాల్లాంటి ఆ అష్టపదుల్లో ఈ అష్టపదికి సాలూరి రాజేశ్వరరావు యమన్ కళ్యాణి రాగంలో చేసిన స్వరకల్పన ఆయన సంగీత జైత్రయాత్రలో ఓ మధురమైన మజిలీగా నిలిచిపోయింది. అభిరుచికి అద్దం పడుతూ కొత్తందాలతో తీయందనాలు అద్దుకుంటూ శిఖరాయమాన ప్రమాణాలతో భరణి సంస్థ నిర్మించిన విప్రనారాయణ చిత్రంలోనిది ఇప్పుడు వినబోయే పాట. 1954 విడుదలైన ఈ చిత్రంలో భానుమతి పాడిన ఈ పాటలో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి కలిసి అభినయించారు.

0: పాట అమృతప్రాయంగా ఉంది దేవి.
1: ఏ పాట స్వామి?
0: రెండు పాటలును, అసలు పాట నీ పాట కూడా.
1: జయదేవ కవి కవిత్వమే అంత స్వామి.
0: ఆ అమృతానికి నీ గానం పరిమళం జోడించి, ఆనంద సాక్షాత్కారం కోసం అలమటించి భక్తుల విరహాన్ని మాట మాటలో తొణికిసలాడిస్తూ ఉంది. ఆహా, ఇది మరొక్కసారి పాడు.

ప్రణయ గీతాలలోనూ పాత్రల తత్వాన్ని మనస్తత్వాన్ని ఆవిష్కరించడం సముద్రాల వారి ప్రత్యేకత. ఈ యుగల గీతంలో లలితభావాల సలళితరాగాలు మనల్ని ఆకట్టుకుంటాయి. పున్నమి వెన్నెల గిలిగింతలకు, పూచిన మల్లెల మురిపాలు తన చెలి చిరునవ్వుకు సరికావని చెలికాడు ప్రశ్నిస్తే, తెలిసి పలికిన విలువేనా అని చెలి జవాబిస్తూ, గుణమే తరగని ధనమని రూపం కాదని వివరిస్తుంది. జిక్కి ఘంటసాల గానం చేయగా పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన దొంగరాముడు చిత్రంలోని ఈ పాట మరువలేని సాహితీకుసుమం.

ప్రకృతి కృతిలో పరవశించిపోయి పల్లవిస్తోంది వసంత కోకిల పంచమస్వరంతో చరణాలందించే చక్కని నెచ్చలి కోసం. సన్నగవీచే సమీరాలపై వగలలుకు వయారాలతో వలపించిన వరుడి చెంతకు చేరుకుందామని రివ్వురివ్వున రెపరెపలాడింది చెలి. మృదుమధుర గలాలొక్కటై రెమ్మల మాటున యుగలగీతాలాపనలో ఒదిగిపోవాలనుకున్నాయి. యదసీములో ఉదయించిన తెలికాంతితో తొలినాటి తిమిరాలను తరమాలనుకున్నాయి. అవధిలేని వినువీధిలో విహారం చేసిన విహంగం పరిధిలోనే ఎదిగి ప్రపంచయానమెరుగని పతంగానికి తెలుపుకోలేని వేదన తెలిపిందిలా ఓ పాట రూపంలో. అందమే ఆనందం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట రచన దాశరథి, సంగీతం సత్యం.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ శుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆధునిక జీవన శైలిలో ఎదుర్కొంటున్న సమస్యలకు యోగా ద్వారా పరిష్కార మార్గాలు అంశంపై యోగా మాస్టర్ గౌతమ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కే సందీప్.

రేపు సాయంత్రం 7:15 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదిరోజు రఘురామ్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కంట్రాతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు. ఇంతటితో ఈ ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.